శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ పరిసరాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ పరిసరాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా పరిసరాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 14వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం, మే నెల 4వ తేదీ, సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 2 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ ఆర్బి ఉదయకిరణ్.
1: గ్రహాలన్నిటిలో జీవకోటి జీవించడానికి అనువుగా నీరు, గాలి, పచ్చని ప్రకృతి కలిగి ఉన్నది భూమి మాత్రమే. భూమిపై ఉన్న అత్యంత తెలివిగల ప్రాణి మానవుడు. ఉన్నదానితో తృప్తి చెందనివాడై అన్వేషణ ప్రారంభించి అనేక ఆవిష్కరణలు చేస్తూ అంతులేని గమ్యం వైపు తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఖండాంతరాల నుండి దేశాలు, రాష్ట్రాలంటూ గిరిగీసుకుంటూ రకరకాల ఆచార, ఆహార, విహార వ్యవహారాలతో తానొక ప్రత్యేక హోదాను ఏర్పరచుకొని అధికార దాహంతో సముపార్జన అనే కత్తిసాము చేస్తున్నాడు. దీనికి కొనసాగింపుగా తాను ఎదగడానికి పక్కవారిని కిందకు లాగాలనే ప్రతీకారాన్ని పెంచుకుంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయంపై ఘర్షణ ఏర్పడినప్పుడు ఇరు కుటుంబాలకు నష్టం కలగకూడదని, వారు కొట్లాటదాకా వెళ్లకూడదని, పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం చేసుకోవాలని సలహా ఇస్తుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు సాధారణ పౌరులు కాకుండా రెండు దేశాల అధినేతలైతే, వారికి అత్యంత బలమైన సైనిక దళాలు ఉంటే వారి మధ్య ఘర్షణ యుద్ధమనే పెనుముప్పుకు దారితీస్తుంది. అనివార్యమైన ఆ యుద్ధాన్ని ఆపలేకపోతే ఆ దేశ ప్రజల ప్రాణాలకు ఎంతటి అనర్థం వాటిల్లుతుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఘర్షణ అనేది మనుషులకే కాదు, జంతువులకు కూడా ఉంటుంది. కానీ జంతువుల కంటే క్రూరంగా ఆలోచించే బుద్ధి కలిగిన మనుషులు కొందరుంటారు. ఇతిహాసాలలో కూడా యుద్ధాల ప్రస్తావన ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగకూడదని ధర్మరాజు శ్రీకృష్ణుని కౌరవుల వద్దకి రాయబారిగా పంపే సందర్భంలో, అక్కట లాతులైన పగరైనను చంపన కోరనేల యొండొక్క తెరంగులేదే

0: అది ఒప్పదే బంధు సుహృజ్జనంబులు ఆ దిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోర్వవచ్చునే. అంటే మనకి ఇతరులతో ఎంతటి వైరం ఉన్నా చంపేటంత పట్టుదల ఎందుకు? వేరే దారి లేదా? అనుకున్నది సాధించడానికి చంపడమే మార్గం కాదు కదా. మనకున్నట్లే వారికి కూడా బంధువులు మిత్రులు ఉంటారని లేకుండా సంపద ఆధిక్యత కోసం అన్ని ప్రాణాలను బలి తీసుకొని యుద్ధంలో గెలిచినంత మాత్రాన వారందరి ఉసురు మనకు తగలకుండా ఉండదు. ఇన్ని దురవస్థలు ఉన్నప్పుడు యుద్ధం అనే ప్రసక్తి ఎవరికీ తగినది కాదని పై పద్యం ద్వారా ధర్మరాజు యుద్ధం వలన కలిగే అనర్థాలను వివరించాడు. ఎప్పుడో ఏదో జరిగిందని పగ ప్రతీకారంతో రగిలిపోతూ దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక దేశాన్ని మసిదిబ్బలా మార్చేస్తే మానవ మనుగడకు తీరని శోకం మిగులుతుంది. యుద్ధం పేరుతో ఇతరులను జయిస్తున్నాం అనుకుంటారు, కానీ ఒక్క నిమిషమైనా ప్రశాంతత లేని జీవితాన్ని గడిపేవారిలో వారే ముందుంటారు. ఎందుకంటే పాము ఇంట్లోకి ప్రవేశించాక సొంత ఇల్లైనా ప్రశాంతంగా ఉండలేం. పగ కూడా అలాంటిదే, దానిని వదిలేస్తేనే శాంతి సౌఖ్యం మన దరిచేరతాయి. అలా చేయకపోతే మనమే చేతులారా నాశనమయ్యే దుస్థితి ఏర్పడుతుంది. ఒక శక్తివంతమైన నేతగా అందరిచేత మన్ననలు అందుకోవాలి అంటే పక్క దేశాలతో యుద్ధం చేయడం కాదు, ప్రజలను వారి ఉనికిని రక్షిస్తూ శత్రుదేశాలతోనూ మిత్రత్వం వహించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేవారే నిజమైన అధినేత అవుతారు. ఈ భూమిపై జీవించే హక్కు అందరిది, దానిని లాగేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అందుకే యుద్ధం ఎప్పటికీ ఎవ్వరికీ మంచిది కాదు.
1: సూక్తి సుధ విన్నారు, సమర్పణ శ్రీ ఆర్బి ఉదయకరణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణ కర్ణామృత శ్లోకాలు మరియు నాట్యకాలం వింటారు. ముందుగా కృష్ణ కర్ణామృత శ్లోకాలు

ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మదశానందసూనో కథయ రహ

పరమిమముపదేశం ఆద్రియధ్వం నిగమవనేషు.

ఇంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశు.

అలాగే ఫాగర్స్ అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. కోళ్లకు నీటినిచ్చే తొట్టెలను అలాగే పైపులను గోనసంచులతో కప్పి ఉంచటం వలన చల్లటి నీటిని అందించిన వాళ్లం అవుతాము. అలాగే పౌల్ట్రీ షెడ్లో కర్టెన్లను అమర్చి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన చర్యలను కనుక పాటించినట్లయితే రైతులు పంటలకు గాని లేదా పశువులకు గాని ఇతర జీవాలకు గాని ఎటువంటి వడదెబ్బలు తగలకుండా వేసవి కాలంలో కూడా పంటల నుండి మంచి దిగుబడిని పొందటానికి అలాగే పశువులను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని పూడివాడ గ్రామంలో రీసర్వేకి పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: భూమి సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో మీ అందరి దగ్గరికి కూడా వచ్చి డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెల 2024-25లో మేము గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, మీ భూమి సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ కూడా వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా ఏదైతే ముఖ్యంగా సబ్ డివిజన్లు ఉన్నాయో అందరూ కూడా మన పూర్వీకులు వచ్చినప్పుడు మా అన్నదమ్ములన్నీ ఒకే రకంగా పెట్టుకుంటాం, ఒకే సబ్ డివిజన్ చేయకుండా ఉంటాం కాబట్టి అది కూడా చేయాలనే లక్ష్యంతో అంటే ఒక పారదర్శకంగా పేద ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము, ల్యాండ్ రైట్ రద్దు చేస్తాం, తప్పకుండా చేస్తాం, చేశాం.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఏలేశ్వరవారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన ఝాన్సీ అనే విద్యార్థిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం

0: కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 178 మందికి స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల రికార్డులను డిజిటలీకరణ చేయడం, రుణాలు ప్రభుత్వ పథకాల వివరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్రం అంతా కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ రోజు మీ ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆపరేట్ చేసే కాలానికి వచ్చినారు. మిమ్మల్ని అందరినీ కూడా టెక్నాలజీ మెరిపించాలని ఫోన్లు ఇవ్వడం అయింది. టెక్నాలజీ మారినటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించండి. ఆ మెరుగైన సేవలు 10 మందికి ఉపయోగపడాలి. ఫోన్ తీసుకుంటేనే మనకి ఒకవేళ అర్థం కాకపోతే, టెక్నాలజీలు ఏదైనా ఉంటే, ఇబ్బందులు ఉంటే వాళ్ళే మనకు టైమింగ్ ఇస్తారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మట్టి సారం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్పై రైతులకు అధికారులు సూచనలు ఇస్తారని తెలిపారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నెల్లూరులోని ప్రభుత్వ నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. అనకాపల్లి తిరుపతి, అనకాపల్లి సోలాపూర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలుపుతూ,
2: అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం, అలాగే 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్ లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్, అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో గానీ అభివృద్ధిలో గానీ భారతదేశంలోనే అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మాడర్నైజేషన్ అయిపోతుంది, త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో మాడర్నైజేషన్ అయింది.
0: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 డిసెంబర్ 2వ తేదీన ఆస్టేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని

0: విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలోని అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం గొప్ప సేవ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మైదానంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమెరికా శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి గవర్నర్ నిన్న ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. असम, पश्चिम बंगाल, केरलम, तमिलनाडु राज्येषु केन्द्र शासित प्रदेशे पुडुचेरी इत्यत्र विधानसभा निर्वाचनेभ्यः अद्य मतगणनायै सर्वाः सज्जताः जाताः. मतगणना प्रातः 8 प्रारप्स्यते. प्रैष्य मतपत्राणां गणना सर्वप्रथमं भविष्यति, तथा वैद्युतिकी मतदान यंत्राणां गणना प्रातः 8:30 प्रारप्स्यते. असमराज्ये 26 केरलम राज्ये 44 तमिलनाडुराज्ये 34 आसनेभ्यः तथा पुडुचेरी इत्यत्र 30 विधानसभासनेभ्यः मतगणना भविष्यति. पश्चिमबंगाले 93 आसनेभ्यः अद्य मतगणना भविष्यति. फाल्टा विधानसभायै पुनर्मतदानं मई मासस्य 21 दिनांके भविष्यति, तत्रैव मतगणना च मई मासस्य 24 दिनांके भविष्यति.
2: जनादेश 2026.
3: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम आकाशवाणी के साथ
2: आज सुबह 8:30 से
3: मतगणना की पल पल की खबर,
2: हर सीट की सटीक जानकारी,
3: संवाददाताओं से ताज़ा हाल
2: और विशेषज्ञों द्वारा नतीजों का विश्लेषण
3: आकाशवाणी गोल्ड और अन्य फ्रीक्वेंसी पर सुनिए
2: जनादेश 2026.
1: भारतीयान्तरिक्ष नवाचारेण गैलेक्स आय इत्यनेन संयुक्तराज्यामेरिकायाः कैलिफोर्निया इत्येतस्मात् स्थलात् स्पेस एक्स इत्येतस्य फाल्कन 9 रॉकेट इत्यनेन विश्वस्य प्रथमः ऑप्टोसार इति उपग्रहः मिशन दृष्टेः प्रक्षेपणम् कृतम्. 90 किलोग्राम मिता मिशन दृष्टिः नैज भारतीय संस्था द्वारा निर्मितः बृहत्तमः पृथ्वी निरीक्षणोपग्रहः अस्ति. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेन्द्र मोदी च मिशन दृष्टि उपग्रहस्य सफल प्रक्षेपणस्य प्रशंसां कृत्वा एतम् उपग्रहं भारतस्य अंतरिक्षस्य नवानवेषणस्य च यात्रायां प्रमुख सोपानरूपेण वर्णितवन्तौ. विदेश मंत्रालयः अवदत् यह चतुःपञ्चाशदधिक नवदशशततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घमार्गः अस्ति, एषः नूतन विकासः नास्ति इति। विदेश मंत्रालयस्य आधिकारिक प्रवक्ता रणधीर जायसवालः कैलाश मानसरोवर यात्रायाः सन्दर्भे सीमा प्रकरणे नेपालस्य विदेश मंत्रालय द्वारा कृतानां टिप्पणीनां विषये प्रसारमाध्यमानां प्रश्नानां उत्तरं दत्तवान्। असौ उक्तवान् यत् चतुःपञ्चाशदधिक नवदशशततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घमार्गः अस्ति, अनेन मार्गेण यात्रा दशकेभ्यः प्रचलति, अतः एषः नूतनः विकासः नास्ति इति। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य उत्तरप्रदेशस्य प्रयागराजे रक्षात्रिवेणी संगमः, यत्र प्रौद्योगिक्याः उद्योगस्य सैनिकक्षमतायाः संगमः भवति इत्येतस्य विषयम् आलक्ष्य उत्तर प्रौद्योगिकी संगोष्ठ्याः उद्घाटनं करिष्यति। रक्षामन्त्रालयः संसूचितवान् यत् एतत् संगोष्ठी परिचालनं सम्बद्ध आह्वानानां निवारणाय अत्याधुनिक स्वदेशीय प्रौद्योगिकीनां प्रदर्शनस्य एकीकरणस्य च सजीवमञ्चरूपेण कार्यं करिष्यति। केन्द्रीय विधि मंत्री अर्जुन राम मेघवालः ह्यः रांची नगरे उच्च न्यायालयस्य अधिवक्तृणां सम्मेलने भागम् अगृह्णात्। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन पंजाब किंग्स दलं चतुस्तोभिः पराजितम् इति वार्ताः।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగ దర్శిని కార్యక్రమంలో వివిధ రకాల మోసాలపై ప్రజలకు అవగాహన అంశంపై డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయం వింటారు. అనంతరం కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ పి సూర్యారావు. 8:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే తిథి 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కన్యాశుల్కం నాటకం వింటారు. నిర్వహణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశంపై డాక్టర్ ఎం రాజేష్ గారితో పరిచయం వింటారు. అనంతరం శ్రీరామంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరామ పాత్ర పద్యాలు వింటారు. సమర్పణ శ్రీ దీపాల సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం. 1:10 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 1:30 వనిత వాణిశ్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు, అనంతరం పోషకాల గని లిచి విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 7వ తరగతికి సాహసి సునీత హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయురాలు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థిని షేక్ అలియా ఫర్హత్. 4:45 రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుండి బాలనాగమ్మ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీమతి

0: బండారు పద్మావతి, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య. 5 గంటలకు ఫిల్మ్ గీతాలు వింటారు, 5:30 యువవాణి, 6:30 పలసీమల కార్యక్రమంలో ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత అంశంపై డాక్టర్ దేబోరం మెస్సియానా గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో చేప రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత, ఈ అంశంపై కృష్ణా జిల్లాలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ఫిషరీస్ శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ గారితో, యశ్వంత్ కుమార్ గారితో పరిచయం ఉంటారు. 7:45 వికసిత భారత్, ఈ కార్యక్రమం కొత్తగూడెం కేంద్రం సమర్పణ. 8:00 పొదుపు నాటక వింటారు, రచన శ్రీ కె సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ ఏవైఎన్ రెడ్డి. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 గజర హిందీ కార్యక్రమంలో భక్తిగీత్, భారతకే బహుమూల్య సాహిత్యకార్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంశంపై శ్రీమతి టి జ్యోతి గారి ప్రసంగం. అనంతరం సిక్కేకే దో పెహలు కథానిక వింటారు, సమర్పణ శ్రీమతి షేక్ ఖాసింబి. అనంతరం షేక్ హుమాయున్ భాషా గారి కవితలు వింటారు. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ పి కృష్ణమూర్తి గారి వీణావాద్యం వింటారు. 11:10 రేపటి ప్రసారాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ప్రారంభం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8:00 ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2 దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగిన విషయం శ్రోతలకు తెలుసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 సీట్లలో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఈవేళ కౌంటింగ్ జరుగుతోంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో ఉంటుంది. అలాగే సాధారణ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పరీక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే తొలిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు రాష్ట లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు. మైక్రో అబ్జర్వర్ మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అయి ఉండాలని ఎన్నికల కమిషన్ అంతకుముందు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్ట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసినందుకు

వల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్లో అందువల్ల 293 నియోజకవర్గాల మాత్రమే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు నిన్న సమీక్షించారు. లెక్కింపు సజావుగా క్రమబద్ధంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తమిళనాడులో రాష్ట వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రాష్టంలో ఈరోజు శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఈసీన్ కోరాయి. రాష్టంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్ర పాలిత ప్రాంతంలోని 6 నిర్దేశిత కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 294 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంఘం వేర్ టెక్నాలజీ ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభించనున్నారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సమన్వయం చేసేందుకు ఈ సింపోజియం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, స్టార్టప్లు, సైనిక విభాగాల్లో ఆవిష్కర్తలు ఇందులో పాల్గొంటారు. తమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు ప్రదర్శించడానికి 280 పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని భారత సైన్యానికి చెందిన నార్దర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900 పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ వంట గ్యాస్ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్కి చెందిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నెల 13వ తేదీకి ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుంది. మరోపక్క జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలు పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత నిన్న మొదటిసారిగా సమావేశమవుతూ ఒపెక్ ప్లస్ వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలిగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్ లో ప్రస్తుతం 21 సభ్య దేశాలున్నాయి. పశ్చిమాసియాలో కాల్ముల విరమణ ఒప్పందం ఒత్తిడిలో ఉన్నప్పటికీ వివాదాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్లోని కీలక అంశాలను అమెరికా తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. యుద్దాన్ని ముగించే లక్ష్యంతో టెహరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల ప్రణాళికపై అమెరికా స్పందించిందని, ప్రస్తుతం ఆ ప్రతిస్పందనను సమీక్షిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలియజేశారు. అయితే తాను ఆ ప్రతిపాదన పరిశీలించాని, అది ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా రతన్పూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు, 1 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మోతిహారి నుండి ముజఫర్పూర్ వైపు వేగంగా వెడుతున్న మారుతి స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగమని ఖాట్మండు వాదిస్తోంది. తీర్థయాత్ర కోసం రౌట్ ఖరారు చేసే ముందు నేపాల్ను సంప్రదించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే లిపులేఖ్ తమదేనని మన దేశం మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. జూన్ ఆగస్టు మధ్య యాత్ర జరుగుతుందని భారత్ ప్రకటించిన కొద్ది రోజులకే నేపాల్ నుంచి ఈ అభ్యంతరం వ్యక్తమైంది. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజార్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనా యోచనపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్

అశ్రద్ధయా, శ్రద్ధ లేకుండా హుతం చేయబడిన హోమమును, దత్తం ఇవ్వబడిన దానమును, తప్తం ఆచరింపబడిన తపహా చ తపస్సును, కృతం చేయబడిన సత్కర్మమును, అసత్ ఇతి అసత్ అంటే అయోగ్యమైనది అని ఉచ్యతే చెప్పబడుచున్నది, ప్రేత్య మరణానంతరం న ఫలప్రదం కాదు, ఇహ చ ఈ లోకంలో కూడా నో ఫలప్రదం కాదు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ హసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్యనో ఇహ. అర్జున, శాస్త్రంలో ఏముందో తెలియకపోయినా శ్రద్ధతో సత్కర్మ చేస్తే ఫలితం ఉంటుందా ఉండదా అని నువ్వు అడిగావు. దానికి సమాధానం చెబుతూ ఓం తత్సత్ అనే మంత్రోచ్చారణ వల్ల కర్మదోషాలు తొలగుతాయని నేను చెప్పాను. ఆ నియమం శ్రద్ధతో సత్కర్మ చేసేవారికి మాత్రమే అన్వయిస్తుంది. అశ్రద్ధతో హోమం గాని, దానం గాని, తపస్సు గాని, మరి ఏ ఇతర శాస్త్రవిహిత కర్మ గాని ఆచరిస్తే అది సత్కర్మ కానే కాదు. పెద్దలు దాన్ని అసత్కర్మ అనే అంటారు. అలాంటి అసత్కర్మను ఎంత కష్టపడి చేసినా సరే దానికి పరలోకంలోనూ ప్రయోజనం లేదు, ఇహలోకంలోనూ ప్రయోజనం లేదు. కనుక సాత్విక శ్రద్ధతో సత్కర్మలు చేసిన వారికి మాత్రమే పరమేశ్వర ప్రీతి, తత్వజ్ఞానాధికారము లభిస్తాయని గ్రహించు. ఈ విధంగా తను చేసిన సమస్త సాధనోపాయాల ఉపదేశానికి మంగళాంతంగా భగవానుడు ఓం తత్సత్ అంటూ పరిసమాప్తి చేయబోయి ఇంతలో ఎందుకో ఆగి 28వ శ్లోకంలో అశ్రద్ధతో ఆచరించిన ఏ సాధనైనా సరే అసత్సాధనే అవుతుందని ఉద్ఘోషిస్తూ ఈ సప్తదశాధ్యాయము అనగా 17వ అధ్యాయాన్ని ముగించాడు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్

0: మహాత్రయ విభాగయోగము అనే పేరు గల 17వ అధ్యాయము పరిసమాప్తము.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమం తర్వాత వినియోగదర్శిని కార్యక్రమంలో వివిధ రకాల మోసాలపై ప్రజలకు అవగాహన అంశంపై డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయం వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన సైబర్ మోసాల గురించి ప్రతిరోజు వింటున్నాం. ఒక ఓటీపీ ద్వారా 100,000 రూపాయలు తీసుకోవడం లేదా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదుని ఖాళీ చేయడం వంటి అనేక రకాలైన క్రైమ్ మోసాలని మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఇటువంటి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాల నుండి ఏ విధంగా రక్షించుకోవాలి, వాటిని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనకి వివరించడానికి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు మనతో పాటు ఉన్నారు. వీరు మచిలీపట్నంలో ఉన్న హిందూ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం పదవి విరమణ చేశారు. అంతేకాకుండా వీరు వినియోగదారులను జాగృతపరిచే అనేక రకాలైన కార్యక్రమాలను కూడా గతంలో నిర్వహించారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటండి?
2: ఇప్పుడు తరచుగా మనకు వినపడుతున్నటువంటి పేరు డిజిటల్ అరెస్ట్. అనేక మంది ఈ డిజిటల్ అరెస్ట్ బారికి గురి అవుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే గంటల తరబడి మిమ్మల్ని ఒక ఫోన్లో లేదా వీడియో కాల్ ద్వారా ఒక స్కైప్ ద్వారా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని నిర్బంధంలో ఉండేటట్లుగా ప్రలోభ పెట్టడం, దాన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో పిలుస్తున్నాం. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి భావనే లేదు, కాన్సెప్టే లేదు. మన చట్టాల్లో ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే మనకు కనపడదు.
1: అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఈ సైబర్ మోసాన్ని ఏ విధంగా గుర్తించాలండి?
2: అంటే మనకు ఎవరైనా అపరిచితులు మనకు ఫోన్ చేసి లేదా వీడియో కాల్ చేసి లేదా స్కైప్లో మాట్లాడి మనతో మీ పేరు మీద ఒక మాదక ద్రవ్యాల పార్సిల్ దొరికింది, లేకపోతే మీ ఫోన్ నెంబర్ మీద అశ్లీల వీడియోలు దొరికాయి అని మనకు చెప్తున్నట్లయితే అది ఖచ్చితంగా కూడా ఒక మోసానికి దారితీసేటువంటి ఒక ప్రసంగం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అపరిచితుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ కానీ వీడియో కాల్ కానీ అది మనకు సంబంధించింది కాదు అని వదిలివేయట్లేదు. ఎందుకంటే ఈ మోసగాళ్ళు లేదా కేటుగాళ్ళు అనేక వందల మందికి ఫోన్లు చేస్తుంటారు. ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేస్తారో వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్టమొదట దశలోనే దీన్ని మనం గ్రహించవచ్చు. అపరిచితుల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మనం ఎత్తకుండా ఉండటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో.
1: ఇటువంటి ఫోన్ కాల్స్ గనక మనం రిసీవ్ చేసుకుంటే, వీడియో కాల్ కానీ లేదంటే వాయిస్ కాల్లో కానీ, ఈ మోసగాళ్ళు ఓటీపీలు అడగడం లేదు అంటే మీ మీద ఏదో కేసు నమోదు చేయబడింది, బ్యాంకులో నుంచి మీ లావాదేవీల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం, ఇటువంటి ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళు కనుక మనం వినియోగదారులకి అప్రోచ్ అయితే ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి?
2: అటు మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ బ్యాంకు కూడా ఏ కస్టమర్కి కూడా ఫోన్ చేసి బ్యాంకింగ్ వివరాలు కానీ కేవైసీ వివరాలు కానీ అడగరు. మన లావాదేవీలకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా ఏ బ్యాంకు కూడా ఫోన్ ద్వారా మనల్ని ప్రశ్నించి మన దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవాలని ప్రయత్నం చేయరు. తర్వాత ఏ పోలీసు కూడా ఫోన్ ద్వారా మనల్ని ఏం అడగడు. మనల్ని విచారించవలసిన అవసరం కనుక ఉన్నట్లయితే మనకు అధికారికంగా సమన్లు పంపిస్తారు. ఆ సమన్ల ఆధారంగా మనం ఏ పోలీస్ స్టేషన్లో అయితే మనం వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎట్లా ఎప్పుడైతే ఇట్లాంటి బెదిరింపు కాల్స్ మనకు వచ్చాయో, మీరేదో కేసులో ఇరుక్కున్నారు, మీరేదో బ్యాంకు లావాదేవీల్లో మోసం జరిగింది, ఇట్లాంటివి ఏమైనా మీకు వచ్చినప్పుడు వెంటనే అది మోసపూరితమైనటువంటి కాల్గా మనం భావించాలి. కాబట్టి ఆ ఫోన్ కాల్ని కట్ చేయటమే అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. ఫర్దర్గా ఆ కాల్ను పొడిగించకూడదు, అది ఇక్కడ మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం.
1: అయితే సార్, ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కాస్త తగ్గింది, ఇటువంటి కాల్స్ కూడా చేసి వినియోగదారులను బెదిరించి అనేక రకాలుగా ప్రజల నుంచి డబ్బుల్ని కాజేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో డబ్బులు గనక వాళ్ళ అకౌంట్స్ నుంచి గనక పోతే ఏ విధంగా వాటిని రాబట్టుకోవచ్చు?
2: ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా నేరుగా పౌరులతో మాట్లాడరు అనే విషయాన్ని ముందు వినియోగదారులందరూ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మన అకౌంట్ నుంచి కనుక డబ్బులు మనం కోల్పోయినట్లయితే మన అజాగ్రత్త వల్ల కానీ, మనం అప్రమత్తంగా లేని కారణంగా చేత కానీ, లేదా మనకేదో లాటరీ వచ్చింది మీరు డబ్బులు డ్రా చేయండి, మీరు ఇంత పంపిస్తే మీకు ఆ అమౌంట్ ఇస్తాము, ఒక ఆకర్షణీయమైనటువంటి స్కీమ్ ఉంది ఆ స్కీమ్లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే బాగా వస్తుంది, ముందు డిపాజిట్ మాకు ఈ విధంగా చేయండి ఇంత చేయండి అన్న మాటలకు మనం ప్రలోభానికి లొంగినట్లయితే మనం డబ్బులు పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకున్నామని తెలిసిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళాలి. 1923 నెంబర్కి కనుక మనం ఫోన్ చేసి మనం ఏ విధంగా మోసపోయినాం, ఎట్లా మోసపోయినాం అని చెప్పినట్లయితే మన డబ్బులు తిరిగి మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లాగైతే రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ ఉందో, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా గోల్డెన్ అవర్ ఉంది. మనం పోగొట్టుకున్న తర్వాత 3 రోజుల లోపల తిరిగి మనం పొందేటువంటి అవకాశం మనకుంది. అంటే సకాలంలో మేల్కొని మనం కాలయాపన చేయకుండా మన బ్యాంకు దగ్గరికి వెళ్ళి మన సమస్య కనుక చెప్పినట్లయితే చాలా తేలిక మన డబ్బులు వాళ్ళకి చేరకుండా మనం ప్రయత్నం చేయొచ్చు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం సిగ్గుపడతాం, మనం మోసపోయినాము, మన దగ్గర డబ్బు పోయింది, వాడు చెప్పే మాటలు నమ్మి మనం ఇబ్బంది పడుతున్నాం, ఇది అందరికీ తెలిస్తే ఏమవుతుందేమో అనేటువంటి సంశయంతో మనం అటు పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళక, అట్లాగే ఇటు బ్యాంకు దగ్గరకు వెళ్ళనటువంటి సందర్భంలోనే మనం దెబ్బతింటూ ఉంటాం.
1: ఇటీవల కాలంలో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్ల నుంచి ఓటీపీలు రావడం, ఆ ఓటీపీలు గనక బ్యాంక్ అకౌంట్లలో గనక ఎంటర్ చేస్తే వెంటనే అకౌంట్ నుంచి కూడా ఏదైతే డబ్బు ఉందో అది డిడక్ట్ అయిపోతుంది. మరి ఇలా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టి జాగ్రత్తగా ఉండాలంటారు?
2: మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నెంబర్స్ ముందు 001 002 ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఉండేటువంటి కోడ్ బట్టి మనకు తెలుస్తుంది. సో మన బంధువులు కానీ మిత్రులు కానీ విదేశాల్లో లేనప్పుడు మనకు అట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని మనం తీసుకోకూడదు. అది ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, మనం డబ్బులు పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఓటీపీ అవసరం అవుతుంది తప్ప, ఇతరులు ఎవరైనా మనకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఓటీపీ వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. ఇందులో సామాన్యంగా జరిగేటువంటి ఆ మోసం తీరు ఎలా ఉంటుందంటే, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉంటాయి, ఆ స్క్రీన్ షేరింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మన స్క్రీన్ షేరింగ్ మనం చేసుకున్నామో అప్పుడు మన అకౌంట్ తాలూకు వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం మన ఓటీపీని మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి, పాన్ జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి. అలాగే మనకు డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు మన ఏటీఎం కార్డ్స్ వెనుక ఉండేటువంటి నెంబరు కూడా మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి, సివివి నెంబర్ అంటాం.
1: ఇటీవల కాలంలో ఈ సిమ్ స్వాపింగ్, అంటే కొత్త సిమ్ కార్డు మీకు జారీ చేస్తున్నాం అంటూ ఈ మొబైల్ కంపెనీస్ నుంచి కాల్ చేసి కొత్త సిమ్స్ని ఏర్పాటు చేసుకునే విధానం ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి, వాటి గురించి వివరిస్తారా?
2: ఇప్పుడు ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి సమాచారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన నెంబర్ తీసుకొని మన నెంబరు మీద ఇంకొక సిమ్ కార్డ్ తీసుకుంటున్నారు. సిమ్ కార్డ్ తీసుకొని అప్పుడు తాత్కాలికంగా మన నెంబరు పనిచేయదు, కానీ మన నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీలు అన్నీ కూడా వాళ్ళకి చేరిపోతుంటాయి. కనుక ఎప్పుడైతే మన సిమ్ పనిచేయట్లేదో, అది పనిచేయట్లేదని గ్రహించామో, వెను వెంటనే అప్రమత్తం అయి మన ఆపరేటర్ దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఇట్లా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ రకమైనటువంటి మోసాన్ని మనం నివారించుకోగలం.
1: అలాగే మనం ప్రతినిత్యం వాడే ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ పోగొట్టుకుంటే అవి అన్యుల చేతిలో కనుక పడితే, కొందరు ఏంటంటే అలవాటు ఈ కార్డు మీదే మర్చిపోకుండా పిన్ రాసే అలవాటు ఉంటుంది, మర్చిపోతారని, అటువంటి అలవాట్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించండి.
2: చాలామంది పెద్దవాళ్ళు ఏటీఎం అలాగే చదువురాని వాళ్ళు మీరు చెప్పినట్లుగా ఏటీఎం కార్డు వెనకాలే దాని పిన్ నెంబర్ నోట్ చేసి వెళ్తుంటారు. అలాగే అక్కడ ఎవరైనా అపరిచితులు కనపడితే వాళ్ళకు కూడా వాళ్ళ పిన్ నెంబర్ చెప్పి, బాబు మేము దీన్ని ఒకసారి మా క్యాష్ కావాలి తీసుకుంటాం, మీరు కొంచెం పిన్ నెంబర్ కొట్టండి అంటారు. కానీ ఎవరు నిజాయితీ పరులో ఎవరు మోసగాళ్ళో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిన్ నెంబర్ని ఎవరికీ చెప్పకూడదు, ఏ కార్డు మీద రాసుకోకూడదు. అది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. అది పేపర్ మీద కానీ, పర్సులో కానీ, లేదా మన ఫోన్లో కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క పిన్ కార్డు యొక్క పిన్ని సేవ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎవరిని నమ్మకూడదు, అట్లాగే మనంతరా మనం వెళ్ళినప్పుడు కూడా ఏటీఎంకి, అక్కడ ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా, మనం ఎంటర్ చేసేటువంటివి పిన్ని గ్రాస్ప్ చేసేటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అంటే అక్కడ మనకి తెలియనటువంటి వెబ్క మేరాస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి మనం చూసి సురక్షితంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే మనం చేయి అడ్డం పెట్టి మన పిన్ నెంబర్ ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా మనం చేయాలి. అలా చేస్తే తప్ప రక్షణ ఉండదు, భద్రత ఉండదు.
1: అలాగే మనం ఈ ఏటీఎం కార్డుకి పెట్టుకునే పిన్ను కూడా తరచుగా ఒక నెల, రెండు నెలల తర్వాత, మూడు నెలల తర్వాత పిన్ను మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెప్పండి సార్.
2: పిన్ను మార్చుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎప్పటికప్పుడు 2-3 మంత్స్ తర్వాత మన పిన్ను మనం మార్చుకున్నట్లయితే ఎక్కువ భద్రత అనేది ఏర్పడుతుంది. సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటే మొట్టమొదటి పోస్టులో మనకు వస్తుంది, అది మారుస్తాము, ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. సంవత్సరాల తరబడి ఒకటే పిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం దాన్ని ఎలా ఎంటర్ చేస్తున్నామో చూసేవాళ్ళు కొందరు ఉన్నారు, గమనించేవాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి అది వెళుతుంది కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలాంటి నెంబర్లు ఎంటర్ చేసి మన దగ్గర డబ్బులు డ్రా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత దృఢంగా మనం సైబర్ క్రైమ్లు నుండి తప్పించుకోగలుగుతాం.
1: అలాగే ఇటీవల కాలంలో ఎక్కువగా సెల్ ఫోన్కి ఇతర మెసేజ్ల ద్వారా కానీ, వీడియో మెసేజ్ల ద్వారా కానీ క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నారు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా మనం అనేక చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ క్యూఆర్ కోడ్ల పట్ల ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్తారా?
2: చాలా మంచి ప్రశ్న అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయకూడదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ ఎందుకు చేయాల్సి వస్తున్నది? మీకు డబ్బులు పంపిస్తున్నాం తీసుకోండి అని చెప్తున్నాడు వాడు. మనం ఆశపడుతున్నాం, ఆశపడి మనకేదో లాటరీలో వచ్చిందనో, ఏదో రిఫండ్ వచ్చిందనో, ఏదో స్కీమ్లో పెడితే మనకు రిటర్న్స్ వచ్చాయనో వాడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నిజమే కామోసు అనుకొని మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామో మనం ఇబ్బందుల్లోకి పడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ రకమైనటువంటి పని చేయకూడదు. అది చేయకపోవటమే ఉత్తమం, చేసిన తర్వాత ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి చేయకుండా ఉండాలి.
1: అలాగే బ్యాంకుకు సంబంధించి అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే ఏ విధంగా బ్యాంకు వారిని అప్రోచ్ అవ్వాలి? ఎన్ని రోజుల్లోగా అప్రోచ్ అయితే తిరిగి మన డబ్బులు క్షేమంగా మన అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది?
2: ఇంతకుముందు చెప్పినట్లుగా 1923కి మనం 1923 అనే నెంబర్కి మనం డబ్బులు పోగొట్టుకున్న వెంటనే మనం ఆ సమాచారాన్ని వారికి ఇవ్వటం అనేది అవసరం. రెండు, ఏ బ్యాంకు ద్వారా అయితే డబ్బులు పోగొట్టుకున్నామో ఆ సమీప బ్రాంచ్కి వెళ్ళి మనకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం మనం చేయటం అవసరం. సో ఏ విధంగా డబ్బులు పోగొట్టుకున్నామో అన్న విషయం అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందన్నటువంటి ఆలోచనను వదిలేసి మనం మనకు తెలియగానే వెళ్ళటం అనేది చాలా అవసరం. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఆధార్ కార్డు ద్వారా మాదక ద్రవ్యాలు పాలసీస్ వచ్చాయి, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంది లేదా మీ ఆధార్ కార్డు దానికి లింక్ అయ్యి ఉంది, కాబట్టి ఇది పెద్ద మోసం, ఇందులో మీరు ఇరుక్కున్నారు. దీని నుంచి బయటపడాలంటే మా అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఇటీవల కాలం.
1: అవునండి, ఇటీవల కాలంలో మీ పేరున ఒక పార్సిల్ వచ్చింది, పార్సిల్ తీసుకోవడానికి మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కట్టాలి, ఇట్లా కూడా అడుగుతున్నారు.
2: కాబట్టి ఇది అసలు పెద్ద మోసం. అంటే మీరేమి ఆ రకమైనటువంటి పార్సిల్కు మీరేమి కర్త కాదు, కర్మ కాదు, మీరేమి అలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ లావాదేవీలతో మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు ఎవరో ఒక అనామకుడు మీకు ఫోన్ చేసి మీరు చేసినటువంటి లావాదేవీలు ఈ విధంగా ఉన్నాయి, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అశ్లీల వీడియోలు ఉన్నాయి, లేకపోతే కస్టమ్స్లో పట్టుకున్నాం దాన్ని అని అన్నప్పుడు పట్టించుకోవడం మానేయాలి. అది ఎందువల్ల జరుగుతుంది, ఎట్లా జరుగుతున్నది, దానికి కారణాలు ఏమిటనేది చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఎటువంటి లావాదేవీలు చేస్తాం అనే విషయం అందరికీ తెలుసు. ఏ వస్తువులు కొంటాం, ఏ వస్తువులు అమ్ముతాం, ఎవరికి డబ్బులు పంపుతాం, ఎవరి నుండి మనకు డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మనకు తెలిసినప్పటికి కూడా ఎవరో ఒక అనామకుడు ఫోన్ చేయగానే మనం ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాము, ఎందుకు బెదిరింపుకు లొంగుతున్నాము అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ రకమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే ఈ సైబర్ నేరాల నుంచి, ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే ఈ సైబర్ మోసాల గురించి, అలాగే సైబర్ మోసాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి అనే అంశాల మీద చాలా విలువైన విషయాల్ని మాకు తెలియజేశారు డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు. ధన్యవాదాలు సార్.
2: నమస్తే. నమస్కారం.
0: మీరు ఇంతవరకు వినియోగదర్శిని కార్యక్రమంలో వివిధ రకాల మోసాలపై ప్రజలకు అవగాహన అంశంపై డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమం తర్వాత వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి. గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1DRJ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1DRJగా వినిపించేటువంటి సువర్ణ అవకాశం అందిస్తోంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్దచిత్ర మాలిక కొల్లేటి జాడలు ధారావాహిక. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు. నిర్వహణ శ్రీమతి ముంజలూరు కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ యోగానందేశ్వర రెడ్డి. వినండి కొల్లేటి జాడలు ధారావాహిక.

0: ఎవరే అది? ఓసే సత్యవతి, నువ్వా? సీతమ్మ కూతురువే కదా. అవునులే, అమ్మ బుద్ధులు కాక నీకు ఇంకేమొస్తాయి? నీ అమ్మ తెల్లారు లేచి నీ పెద్దమ్మ లక్ష్మ మీద దండకాలు చదువుద్ది, నువ్వేమో గుడ్డలు చాచుకుని ఆరుబయట వంకరలు తిరుగుతున్నావు.
1: ఎందుకంట నోరు పారేసుకుంటా?
0: నేను పారేసుకునేది నోరేనే పాచిదేనా? నువ్వు ఒళ్ళుపై తెలవకుండా ఉన్నావు. ఆ ఓణి ఎక్కడుండాలి? ఎక్కడుంది చూసావు? ఇదంట పోయే మగ సచ్చిన వాళ్ళని కుక్కలు నుసుగొల్పినట్టు ఉసుగొల్పుదాం అనుకుంటున్నావా? కొవ్వెక్కు కొట్టుకుంటున్నావు. నీకు బుద్ధులు నేర్పాల్సిన మీ అమ్మ.
1: అమ్మ చూడే, పిచ్చమ్మ ఎట్ట తడుతుందో.
2: నువ్వు గమ్మునుండు, నాకేం చెప్తావు? ఆమెతో నేను పడలేను.
1: లక్ష్మణ్ పెద్దమ్మని తిడతావుగా.
2: నేను తిట్టానా? నువ్వు నోరు మీవే బాబు.
0: ఏంటే మీ అమ్మకి చెప్తున్నావు? రమ్మను. నీ అమ్మను కాదు, దానమ్మనైనా సరే రమ్మను. ఎవత్తి నీకు వత్తాస పలుకుతుందో. కొవ్వుతో కొట్టుకు సస్తన్నారు ఒక్కొక్కటి. ఏదైనా పడ్డాలి మీకన్నా న్యాయం. చచ్చా ఏదో బతుకులు.
3: వెళ్ళిపోయింది
4: అబ్బా. ఈ పిచ్చమ్మ నోరుకి అందరు ఆడవాళ్ళు భయపడాల్సిందే. ఎందుకో మరి ఆ మనిషి అలాగయింది. పెద్దది కదా, ఎవరూ ఏమనలేరు.
3: ఇప్పటి సంగతా 30 ఏళ్ళుగా ఆమె అలాగే ఉందంటారు.
4: అవును, మా అత్త అనేది. ఈ పిచ్చమ్మ సంసారానికొచ్చి ఓ కొడుకును కన్నాక 6 నెలలకే కొల్లెట్లో దోని తిరగబడి మొగుడు చచ్చిపోయాడంట. అప్పటినుంచి ఈమె అంతేనట.
3: ఊర్లో ఎవరైనా కొంచెం నదరుగా అలంకరించుకుని ఈమె కళ్ళబడ్డారా? ఇంతే సంగతి. ఆడోళ్ళని తిడుతూ బతికేస్తుంది. ఆస్తుంది, పెద్దది, ఎవరేమంటారు? నీ తోటికోళ్ళు సీతమ్మకైతే పిచ్చమ్మంటే పిచ్చ భయం.

0: చీకటి పడే వేళకి ఊరు చేరాలి. బాగా చీకటి పడితే రాత్రికి చదువుకునే ఓపిక ఉండదు, తెల్లారగట్ల లేవాల్సిందే. ఇంకా ఇంట్లో కొన్ని పనులు తప్పవు. తమ ఊళ్ళో అందరూ మధుని గౌరవిస్తారు, సగానికి పైగా వాళ్ల బంధువులే. ఆ రోజుల్లోని బంధాలు, అభిమానాలు, ఆప్యాయతలే స్వచ్ఛమైనవి అంటారు. ఆనాటి విషయాలను ఈనాటికీ అపురూప జ్ఞాపకాలుగా అందంగా ఆనందంగా నెమరేసుకుంటారు.
1: ఏంటి చిన్నమావయ్యా ఇలా వచ్చావు? ఈడేంటి సీన్గాడు?
2: ఈ కాలం మంగళవారంగా కైకులు సంతకెళ్తున్నారా? ఈడు వెంటబడితే పోన్లే పిల్లాడని తీసుకుపోతున్నా.
1: సర్లే సైకిల్ ఎక్కండి, ఏం నడుస్తారు?
3: నేను ముందెక్కుతా, నేను బెల్ కొడతా.
1: సర్లేరా, అలాగే ఎక్కు, కానీ జాగ్రత్త, కాలు సరిగ్గా పెట్టుకో.
3: అలాగే బాబాయ్, నువ్వు వెనకెక్కుతావా?
2: ఒరే మధు, ఆ క్యారియర్ సంచి నాకి, నేను పట్టుకుని వెనక కూర్చుంటా.
1: సరే చిన్నమావయ్య, అయినా నీకు కావాల్సినవి ఏంటో చెప్తే నేనే సంతలో కొని తెచ్చావండిగా. అనవసరంగా నువ్వు అత్తనావు అనుకుంటే నీతో పాటు ఈ సీన్గాడిని తెత్తనావు ఎందుకు?
2: సంతకొచ్చి సాన్లు లేదిరా, ఈడేమో నేను అత్తని ఎంటబడ్డాడు, సరే కదా అని తీసుకొచ్చా. ఆడు సంతలో ఏం కొంటాడు అడుగు.
1: ఎరా సీను, ఏం కొనుక్కుంటావురా? నిన్నరా
2: వీడన్నిటిని చిత్రంగా చూస్తున్నాడు.
1: ఒరే బెల్ల కొట్టడం ఆపరా.
3: ఏంటి,
1: నువ్వు ఏం కొనుక్కుంటావురా సంతలో?
3: నేనా? నాకా?
1: ఆ నీకే. ఏం కావాలి సంతలో?
3: జిలేబీ.
1: ఇంకా?
3: చెరుకు ముక్కలు.
1: ఓహో, ఇంకా?
3: అంతే.
1: అంతేనా, ఇంకోటి చెప్పు.
3: ఇంకోటి
1: చెప్పరా, ముచ్చటగా మూడు చెప్పు.
3: జిలేబీ
1: చెప్పావుగా, జిలేబీ, చెరుకు ముక్కలు, ఇంకోటి చెప్పు.
3: ఇంకోట నిమ్మతొనలు.
2: వీడికి జిలేబీ ఉంటే అసలు ఇంకేం అక్కర్లా కదరా సీను.
3: నువ్వు కొనిస్తావుగా.
2: సర్లే, ఈడు నాత వస్తానని పేచీ పెట్టిందే జిలేబీ కోసం. పోయిన మంగళవారం సంతకెళ్లిన కాకయ్య గారి బెమ్మంతో జిలేబీ తెమ్మని చెప్తే ఆడు మర్చిపోయి వచ్చాడంట. ఈ మంగళవారం నేను కూడా అట్టగే మర్చిపోతానని నాతో బయలుదేరాడు.
1: ఓ, అదే సంగతి. నేను రోజు కైకలూరు వస్తాగా, నాకు చెప్తే రోజు ఒక జిలేబీ పొట్లం తెచ్చిచ్చేవాణిగా.
3: నిజంగానే బావయ్య? రోజునా?
1: నిజంగానేరా. నేను రోజు వస్తాగా శ్యామలాంబ గుడి దగ్గర మిఠాయి బండి ఉంటుంది, సాయంత్రం నేను వచ్చేటప్పుడు ఆ బండి దగ్గర జిలేబీ అమ్ముతా ఉంటారు. రేపటి నుంచి రోజు జిలేబీ తెమ్మంటావా?
3: తే
2: తే అనగానే సరే, మరి డబ్బులు?
1: డబ్బులు దే ఉందిలే మావయ్య, పెద్ద మావయ్యని అడిగి తీసుకుంటాలే.
2: ఇంకా నయనరా, రోజు జిలేబీ అంటే పురపోసనాలు పట్టుకుంటాయి, ఇట ఎప్పుడన్నా వారానికో మారంటే పర్లేదు గాని రోజు తినకూడదు. ఒరే బిల్లాపు.
1: మావయ్య సాయంత్రం ఎక్కడుంటారు?
2: అబ్బో సాయంత్రం దాకా ఎందుకు, మేము వెళ్ళిపోతాంలే, మా కోసం చూడమాక.
1: ఎట్టెళ్తారే?
2: ఎవరిలో ఒకళ్ళ బండికి వెళ్తాంలే.
1: సరే మరి నే వెళ్తా.
2: మంచిదిరా. ఒరే సీను, చేయదును మాకరా, చేయదులితే తప్పిపోతావు.
4: అబ్బా తెమలండే, గురువులు చూడండి, మెరుపులు శబ్దాలు పిడుగుల్లా, ఆ జాన్ వస్తుంటే వానొస్తుందేమోననే జ్ఞానము భయం లేకుండా బేరాలాడుతున్నాడు. బేరాలు పదండే. ఎవరు నువ్వు? ఏడమాక ఏడమాక. ఎవరు తేలిలా ఉన్నారు ఈ పిల్లాడెవరో ఎక్కడో చూసినట్టుంది. ఓ బాబు, మన అక్కినేని పిల్లడే, మన తంగయ్య గారి పిల్లడు. ఏమబ్బాయి, ఎందుకే ఆడుతున్నా సంతలో తప్పిపోయావా?
3: నేను కాదు, నేను ఇక్కడే ఉన్నాగా, మా బాబాయ్ తప్పిపోయాడు.
4: ఓ నీ పిల్లాడు బంగారం గాను, చూడవే ఈయన తప్పిపోలేదట, ఈయన బాబాయ్ తప్పిపోయాడట. ఇగో ముత్యాలు రాణక్క, ఇలా రండే, ఈ బాబు తప్పిపోయాడు చూడండి, ఈ బాబు బాబాయ్ తప్పిపోయాడంట, ఎంత ఇదిగా చెప్తున్నాడు.
3: అందరూ నేను తప్పిపోయాను అంటారేంటి, తప్పిపోయిన వాళ్ళు ఎవరికి కనపడరు, నేను అందరికి కనపడుతూనే ఉన్నా, చూస్తా తప్పిపోయాను అంటారు. భాస్కరం బాబాయ్ని ఎవ్వరూ పట్టించుకుని ఎతకరు. జిలేబీ కొంటానన్నాడు, నా దగ్గరుండే పావులా పడిపోతుందని తనే తీసుకోపోయాడు.
4: సర్లే పద, ఏమో ఊళ్ళోకి వెళ్ళే, నన్ను చూసావా ఎప్పుడన్నా?
3: గిట్టముత్తు పెళ్ళానివి.
4: కోరి పెళ్ళడా, బాగానే గుర్తు పెట్టుకున్నావే.
3: నువ్వు అప్పుడు మాకు బొమ్మిడేలు తెచ్చిపెట్టావుగా.
4: ఎప్పుడు? నిజమే. సరే దాదా, అలా మెల్లగా కాదు, పరుగు పెట్టాలా, వానొచ్చేలా ఉంది. ఓయ్యా రా రా రా, వెనక పడుకో, తొందరగా రాయ్యా. ఎవరి పిల్లాడే అట్టగిరిపోతున్నాడు, పాపం పిల్లాడు బురదలో పడ్డాడు. మా పిల్లోడే. ఏంటబ్బా ఎట్టపడ్డా, దారిందా ఎదవాలి, ఇప్పుడే రావాలా? సరేలే ముందు ఈ బుట్టలో కూర్చో, కదలకుండా కూర్చో, కదిలితే పడతావు.
5: ఏంటి, మా వదిన ఎవరో పిల్లవాడిని బుట్టలో వేసింది?
4: మరే మీ అన్న ఒక పనికి మాలనాడు అయ్యాడు, ఈడన్న పనికి వస్తాడేమోనని

0: ఈ మురికి కాలం వంతునొచ్చింది, బుట్లోంచి బయటికి రా అయ్యా.
1: అబ్బా ఏంటయ్యా, నేను మీద పడతారు పడేస్తారా ఏంది? అసలే పిల్లడు అద్భుతంగా ఉన్నాడు.
2: నిన్ను పడేస్తా మాకు పని లేదా? వెళ్ళి అటు చూడు, వంతున బొక్కల్లో నుంచి పావులు ఎట్లా తొంగి చూస్తున్నాయో.
1: చూస్తే నేను చెప్తాయ్యా, ఎప్పుడు పావులు మొక్క చూడలే, కొల్లు ఎట్లా ఉంటాలో మళ్ళీ వరద కొయ్యలను చూసి భయపడుతున్నావే.
2: వరద కొయ్యలా? ఇదొచ్చు చూడు, కాసు పావులు ఉన్నాయి.
1: చూడో సీమాత, వాటికి మాత్రం ప్రాణమై ఉండదేంటి? ఏంటయ్యా మీరు మీరు తప్పన్నారా?
2: ఏంట కాలం కేసి చూడు.
1: మబ్బులు చూసినప్పుడే అనుకున్నా పైన బాగా కొండపోత కూర్చున్నట్టుంది. తడిసో గిడిసో కొంపకు చేరుకోవడం మంచిది, మనకు వచ్చేటట్టే ఉండదే.
3: అమ్మా నేను ఎక్కడున్నాను?
4: మన ఇంట్లోనేలే. ఏందయ్యా ఆ వాన్లో, ఆ నీళ్ళొడ్డున, ఆ పావులకి అంత పక్కన నీకు నిద్రట్టా పట్టిందయ్యా? ఆ కిట్టమూర్తే గనక నిన్ను చూడకపోతే, ఆ వరద నీళ్ళల్లో పడి కొట్టుకుపోతే అప్పుడు నేనేమవ్వాలరా నాయన?
3: కిట్టమూర్తి నన్ను ఎత్తుకొచ్చాడా? ఆడు పెళ్ళం నన్ను మురిక్కాల వంతెన కింద దించిందిగా.
4: అవునాయనా, కిట్టమూర్తి పడవలో వేసుకుని నువ్వు తడవకుండా నీ మీద గొడుగు పట్టి మరీ తీసుకొచ్చాడు. మురిక్కాలంలో నీళ్లు పెరిగిపోతంటే అక్కడ ఉన్నాళ్ళంతా ఏం చేయాలరా భగవంతుడా అని ఏడుస్తున్నారు. మన కిట్టమూర్తి ఆ కాలవలో పడవ మీద వత్తు వంతెన కింద దాళ్ళని చూసి ఇంకా అక్కడ నించున్నారేంటి, మొలకొత్తోంది, పడవ ఎక్కండి, ఈ వాన కొంప ముంచెట్టుంది అన్నట్ట. ఎక్కండెక్కండి అనగానే మన ఊరోళ్ళంతా ఎక్కేశారు. ఉచ్చుమిల్లోళ్ళు నిలబడిపోయారు. అప్పుడు కిట్టమూర్తికి వాళ్ళ కాళ్ళ సందుల్లో గుండా పడి నిద్రవుతున్న నువ్వు కన్నబడ్డావట. ఆర్ని, మన రంగయ్య గారు అబ్బాయిరా ఈయన, ఇట్టబడి నిద్రవుతున్నాడు అంటే అందరూ ఎరగబడి చూసి ఒకటే నవ్వులంట.
3: నేను నిద్రయానా?
4: మరి నేనా? ఓ పక్క మొలకొస్తోందనే గోల, ఓ పక్కన జోరు వాన, ఓ పక్క పాములు, కింద చూస్తే ఎగుడు దిగుడు తడి నేల, ఈటన్నిటికంటే జనం గోల, ఏడుపులు అరుపులు, నీకు నిద్రట్టా పట్టిందయ్యా?
3: నిద్రపోయానా? ఏందో.
4: సర్లే, ఎట్ట అయితేనే నిన్ను పడవలో వేసి కిట్టమూర్తి తీసుకొచ్చేదాకా నేను మీ నాన్న మళ్ళీ నిన్ను కళ్ళ చూస్తాం అనుకోలేదయ్యా.
3: ఊరుకోయే అమ్మా, భాస్కరం బాబాయ్ తప్పిపోయాడే, దొరికాడా?
4: దొరికాడయ్యా మీ నాన్నకి. ఏడుపు ముఖం పెట్టుకొచ్చి అయ్య ఇంటికి వచ్చాడా అని అడుగుతూ వచ్చాడు. ఎన్నడూ ఎవరి మీద చెయ్యొత్తని మీ నాన్న పిల్లాన్ని సంతలో వదిలి ఏం ముఖం పెట్టుకొచ్చావురా అని మీ భాస్కరం బాబాయ్ని రెండేశాడు.
3: ఎందుకు కొట్టాడు?
4: బాబాయ్ ఏమన్నాడంటే, ఆడే ఎక్కడో తప్పిపోయాడు, నన్నేం చావమంటావు, జోరున వానొచ్చి సంతలో ఒక్క పురుగు కూడా లేకుండా పోయేదాకా ఎతికి ఒకవేళ నే కనపడలేదని ఎవరెంటన్నాబడి ఇంటికొచ్చాడేమోనని ఏడుత్త నానాయాతలు పడి వచ్చా అన్నాడు.
3: బాబాయ్ ఏడ్చాడా?
4: నాన్న కొట్టినందుకు ఏడవలే, నువ్వు తప్పిపోయావని మీ బాబాయ్ ఒకటే ఏడుపు.
3: బాబాయ్ తప్పిపోయాడు.
4: అబ్బా సర్లే అయ్యా, నువ్వు లేకుండా మీ బాబాయ్ రావటం, మొనకొచ్చి పడటం, నువ్విక మాకు కనపడమనేసరికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నాను, ఆ దేవుళ్లే కిట్టమూర్తి రూపంలో వచ్చి నిన్ను మాకిచ్చినారు నాయన.
3: అమ్మా మంచం కింద నీళ్లు
4: మునక నాయన, ఊరంతా నీళ్లలో మునిగిపోతుంది, కొల్లేరు ఊరి మీదకు వచ్చేసింది, ఈ నీరెప్పటికి తీస్తుందో, పైన కురిసే వానలకు వరద పెరిగిపోతుందో ఏమో, దిక్కు తోచక జనం అల్లాడుతున్నారు.
3: నానేడమ్మా?
4: మునకొత్తుంటే మీ నాన్న ఇంటో ఉంటాడా? ఊర్లో గొడ్డు గోద పిల్ల మేక అందరి మంచి చెడ్డా చూడాలిగా, వెళ్ళాడు. నువ్వు లేనాయన, ముఖం కడుక్కో, సర్దన్న దిందుగాని.

ఆకాశమంతా మబ్బులు, కీకా మండలంలాగా అయింది. ఈదురుగాళ్ళు, పెద్ద దొడ్డి, పులిదొడ్డి, లాడుకోడు, అన్ని చోట్ల పండిన పంటంతా పనల మీద, కోతల మీద, కుప్పల మీద, కళ్ళంలోనూ ఒక్కో రకంగా ఉంది. ఆ పంట మీద ఊరి రైతుల ఆశ, వారి నోటికి అందాల్సిన పంట కొల్లేటి నీటికి అందింది. కాలం కాని కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండం, మాయవాన మళ్లీ రైతుల జీవనాధారాన్ని ఉంచింది. మొలకొస్తే అది పెరగడమే తప్ప తరగదు. మొలకని ఎదుర్కొని బతుకు పోరాటంలోకి జనం దిగకపోతే పంటతో పాటు పశువులు, ఆఖరికి వారి ప్రాణాలు అర్పణమవుతాయి. పోయినవి పోగా ఉన్నవాటిని కాపాడుకోవడానికి జనం నడుం కట్టారు. కొల్లేటి మొలకల్లో జనజీవితాల గురించి వచ్చే భాగం.

0: కొల్లేటి జాడలు.
1: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 5వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరు కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో శ్రీయుతులు డాక్టర్ చుండూరు మాణిక్యరావు, ఎస్ఎల్ఎన్ రాజు, పి ప్రశాంత్ కిరణ్, ఎన్ మధు. శ్రీమతులు ముంజులూరు కృష్ణకుమారి, వై లక్ష్మి, సి సరస్వతి, వి ప్రసన్న, ఎస్ శ్రీదేవి, ఎం పావని పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 6వ భాగం వచ్చేవారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

0: वर्तमान में मुख्यमंत्री भी निवर्तमान मुख्यमंत्री जिन्हें कहा जाए, वो कोलाथुर सीट जो कि चेन्नई में ही है वहां से लड़ रहे हैं, तो उनके चुनाव परिणाम पर सबकी निगाहें होंगी। जो पूर्व मुख्यमंत्री रहे हैं ई पलानीसामी, वो इडापड्डी जो है सेलम डिस्ट्रिक्ट में है, सेलम जिले में है, वहां से लड़ रहे हैं। और केंद्रीय सूचना प्रसारण राज्य मंत्री एल मुरुगन जो है वो अविनाशी सीट से लड़ रहे हैं जो कि तिरुपुर में है। इसके अलावा अगर अन्य प्रमुख उम्मीदवारों की बात करें जिनकी सबसे ज्यादा चर्चा हो रही है, वो जोसेफ विजय जो है टीवीके पार्टी का उनका तमिल वेत्र कड़गम जो पार्टी है, उनके नेता दो सीटों से लड़ रहे हैं, पेरम्बूर जो कि चेन्नई डिस्ट्रिक्ट में ही है और त्रिची जिले की त्रिची ईस्ट त्रिची पूर्व की जो सीट है वहां से वो दो जगह से लड़ रहे हैं। जो डिप्टी सीएम है उप मुख्यमंत्री है उदयनिधि स्टालिन, वो चेपक सीट से लड़ रहे हैं। और एक अन्य महत्वपूर्ण नाम डॉक्टर तमिल ईसाई सौंदर राजन का है जो कि मैलापुर जो चेन्नई की ही सीट है, ये वर्तमान ये पूर्व में तेलंगाना और पुडुचेरी की राज्यपाल रह चुकी हैं, तो वो भाजपा नेता है, वो इस बार चुनाव लड़ रही हैं मैलापुर जो चेन्नई की सीट है वहां से। तो ये महत्वपूर्ण लोग हैं जो इस बार चुनाव मैदान में हैं, जिनके नतीजों पर सबकी निगाहें टिकी हुई हैं। मुकेश
1: जी सुशील, आपका जानकारी देने के लिए बहुत बहुत धन्यवाद। पुदुचेरी में विधानसभा चुनाव के लिए 6 केंद्रों पर मतगणना कड़ी सुरक्षा के बीच जारी है। केंद्र शासित प्रदेश में 294 उम्मीदवारों के राजनीतिक भाग्य का फैसला होना है। ब्यौरा हमारे संवाददाता से।
2: पहले चरण में सभी 6 मतगणना केंद्रों पर 17 विधानसभा क्षेत्रों के मतों की गिनती की जाएगी। इनमें पुदुचेरी क्षेत्र के 12 निर्वाचन क्षेत्र, कराईकाल के 3 और माहे तथा यानम का एक एक निर्वाचन क्षेत्र शामिल है। शेष 13 निर्वाचन क्षेत्रों की गिनती दूसरे चरण में की जाएगी। शुरुआती रुझान सुबह लगभग 9:30 बजे तक आने की उम्मीद है। ईवीएम और वीवीपैट की गिनती के लिए कुल 166 टेबल और डाक मतपत्रों के लिए 35 टेबल स्थापित किए गए हैं। मतगणना केंद्रों में कड़ी सुरक्षा और प्रवेश नियंत्रण के उपाय लागू हैं। चुनाव अधिकारियों द्वारा जारी QR कोड आधारित पहचान पत्रों के सत्यापन के बाद ही प्रवेश की अनुमति दी जाएगी। मतगणना केंद्रों पर मोबाइल फोन जमा करने की व्यवस्था भी की गई है। पुदुचेरी से विभिन्न एस नाथ की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक।
1: और असम में मतगणना से जुड़ी जानकारी के लिए रुख करते हैं गुवाहाटी में मौजूद हमारे संवाददाता राकेश डोले से। राकेश जी, राज्य में मतगणना के बीच क्या माहौल देखा जा रहा है?
3: जी, असम में विधानसभा चुनाव के मतगणना कुछ समय पहले कड़ी सुरक्षा व्यवस्था के बीच शुरू हो गई है। राज्य में इस बार 85.96% मतदान दर्ज किया है, जो पिछले विधानसभा चुनावों में सबसे अधिक है। राज्यभर में 40 मतगणना केंद्रों पर गिनती की जा रही है। अधिकांश जिलों में जिला मुख्यालय पर एक एक केंद्र है, जबकि कोकराझार, तिनसुकिया, जोरहाट में 2-2 तथा नौगांव में 3 मतगणना केंद्र है। पूरी प्रक्रिया पर 126 मतगणना प्रेक्षक कड़ी निगरानी रख रहे हैं, जिनकी सहायता के लिए लगभग 6000 मतगणना कर्मी और 2300 से अधिक माइक्रो ऑब्जर्वर्स तैनात किए गए हैं। 126 सदस्य असम विधानसभा के लिए कुल 722 उम्मीदवार मैदान में हैं। सरकार बनाने के लिए बहुमत का आंकड़ा 64 है। जी
1: राकेश जी, आपका बहुत बहुत शुक्रिया। उधर केरल में भी कड़ी सुरक्षा के बीच मतगणना जारी है। पश्चिम बंगाल में आज 293 सीटों की मतगणना हो रही है।
4: जनादेश 2026।
1: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम आकाशवाणी के साथ
4: आज सुबह 8:30 बजे से
1: मतगणना की पल पल की खबर,
4: हर सीट की सटीक जानकारी,
1: संवाददाताओं से ताजा हाल
4: और विशेषज्ञों द्वारा नतीजों का विश्लेषण,
1: आकाशवाणी गोल्ड और अन्य फ्रीक्वेंसी पर सुनिए
4: जनादेश 2026।
1: पांच राज्यों की 7 विधानसभा सीट पर हुए उपचुनावों की मतगणना भी शुरू हो गई है। ये 7 सीट गुजरात में उमरेठ, कर्नाटक में बागलकोट और दावणगेरे, दक्षिण महाराष्ट्र में राहुरी और बारामती, नागालैंड में कुरीडांग और त्रिपुरा में धर्मनगर हैं। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं। समाचार प्रभात में आपका फिर स्वागत है। भारत ने लिपलेख दर्रे पर नेपाल के दावे को खारिज कर दिया है। भारत ने कहा है कि यह दर्रा वर्ष 1954 से कैलाश मानसरोवर यात्रा का मार्ग है और दशकों से इस मार्ग से यात्रा जारी है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने इस संदर्भ में नेपाल के विदेश मंत्रालय के सीमा संबंधी दावों के बारे में ये टिप्पणी की। उन्होंने कहा कि संबंध में भारत का रुख स्पष्ट है। श्री जायसवाल ने कहा कि ऐसे दावे न तो न्यायसंगत हैं और न ही ऐतिहासिक तथ्यों तथा सबूतों पर आधारित हैं। प्रवक्ता ने कहा कि भारत द्विपक्षीय संबंधों के सभी मुद्दों पर नेपाल के साथ सार्थक बातचीत के लिए तैयार है। होर्मुज में फंसे जहाजों के लिए अमरीका प्रोजेक्ट फ्रीडम शुरू करेगा। अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि इस परियोजना से सैकड़ों जहाजों और लगभग 20,000 नाविकों को सहायता मिलेगी। सोशल मीडिया पोस्ट में उन्होंने कहा कि ईरान युद्ध से तटस्थ देश प्रभावित हुए हैं और अमरीका इन देशों के जहाजों को प्रतिबंधित जल क्षेत्र से सुरक्षित बाहर निकालने में सहयोग करेगा। अमरीकी सेंट्रल कमांड के अनुसार इसके लिए मिसाइल नाशकों 100 से अधिक विमानों और 15,000 कर्मियों को तैनात किया जाएगा। श्री ट्रंप ने कहा कि इस प्रक्रिया में बाधा पहुंचाने वालों के लिए सख्ती से निपटा जाएगा। फरवरी में युद्ध शुरू होने के बाद से ईरान ने होर्मुज से जहाजों की आवाजाही लगभग बंद कर रखी है। उधर अमरीका ने भी ईरानी बंदरगाहों की नौसैनिक नाकेबंदी कर दी है। इस बीच पश्चिम एशिया में संघर्ष विराम को लेकर अनिश्चितता बनी हुई है। समझौते के लिए ईरान के प्रस्ताव पर अमरीका सहमत नहीं है। ईरान के प्रवक्ता इस्माइल बगई ने कहा कि ईरान के प्रस्ताव पर अमरीकी जवाब की समीक्षा की जा रही है। अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा कि ईरान का प्रस्ताव स्वीकार्य नहीं है। एक रिपोर्ट।
5: ईरान के विदेश मंत्रालय का कहना है कि वो अपने 14 सूत्री प्रस्ताव पर अमेरिका की प्रतिक्रिया की समीक्षा कर रहा है। ईरान के अधिकारियों का कहना है कि योजना का उद्देश्य शत्रुता को समाप्त करना है और इसमें परमाणु मुद्दों का कोई जिक्र नहीं है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि ईरान परमाणु प्रतिबंधों से संबंधित मांगों को पूरा नहीं करता। उधर दक्षिणी लेबनान में इसराइल और हिजबुल्ला के बीच युद्ध विराम के बावजूद लड़ाई तेज हो गई है और इसराइली सेना ने हाल के दिनों में हिजबुल्ला से जुड़े दर्जनों ठिकानों को निशाना बनाया है। इस बीच हिजबुल्ला भी इसराइली सैनिकों पर रॉकेट और ड्रोन से हमले जारी रखे हुए है। उधर मध्यस्थों के माध्यम से राजनयिक प्रयास भी जारी है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से कुमार राधारमन।
1: रक्षा मंत्री राजनाथ सिंह आज उत्तर प्रदेश के प्रयागराज में रक्षा त्रिवेणी संगम विषय पर 3 दिन की उत्तर प्रौद्योगिकी संगोष्ठी का उद्घाटन करेंगे। रक्षा मंत्रालय ने बताया कि संगोष्ठी परिचालन संबंधी चुनौतियों से निपटने के लिए अत्याधुनिक स्वदेशी तकनीक के प्रदर्शन और एकीकरण के लिए महत्वपूर्ण मंच है। मौसम विभाग ने दिल्ली, हरियाणा, हिमाचल प्रदेश, पंजाब, उत्तर प्रदेश और उत्तराखंड में आज गरज चमक के साथ वर्षा का अनुमान व्यक्त किया है। जम्मू कश्मीर, लद्दाख, झारखंड, मध्य प्रदेश और ओडिशा के कुछ हिस्सों में भी ऐसा ही मौसम रहने की संभावना है। बिहार, उत्तराखंड, अरुणाचल प्रदेश, असम, मेघालय, केरल, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, तमिलनाडु, पुदुचेरी और पश्चिम बंगाल में भी कुछ स्थानों पर तेज वर्षा हो सकती है। आईपीएल क्रिकेट में कल गुजरात टाइटंस ने पंजाब किंग्स को 4 विकेट से हरा दिया। प्रतियोगिता में आज लखनऊ सुपर जायंट्स और मुंबई इंडियंस आमने सामने होंगे। मुंबई में ये मैच शाम 7:30 बजे से खेला जाएगा। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं मनोज।
6: धन्यवाद मुकेश। 5 राज्यों में विधानसभा चुनाव की मतगणना की खबर सभी अखबारों में प्रमुखता से है। जनसत्ता की सुर्खी है, नतीजे आज, निगाहें बंगाल पर। पत्र के अनुसार मतदान केंद्रों पर त्रिस्तरीय सुरक्षा घेरा। राजस्थान पत्रिका का शीर्षक है, देश की राजनीतिक दिशा तय करेंगे तमिलनाडु बंगाल के चुनाव परिणाम। पत्र के अनुसार जनादेश आज, 5 प्रदेशों में दलों की धड़कनें तेज। हिन्दुस्तान ने फलता में पुनर्मतदान शीर्षक से संपादकीय में लिखा है, निर्वाचन आयोग के इस निर्णय की अनुगूंज पूरे देश में पहुंचनी चाहिए कि बाहुबल के सहारे मतदाताओं को डराने और मतदान को बाधित करने का क्या नतीजा हो सकता है। दिल्ली में एसी से लगी आग में 9 लोगों की मौत पर हिंदुस्तान का शीर्षक है, एसी बना काल, 9 को लील गया। नव भारत टाइम्स के अनुसार बुजुर्ग पेरेंट्स को बचाने अंदर दोबारा गई फिर लौट न सकी। दैनिक जागरण ने आग का सिलसिला शीर्षक से संपादकीय में लिखा है, गर्मियां बढ़ते ही घरों, कारखानों और अन्य स्थलों पर आग लगने की घटनाओं का सिलसिला तेज होना इसलिए चिंताजनक है क्योंकि अभी तो तापमान और ज्यादा बढ़ने के आसार हैं। इससे भी अधिक चिंता की बात यह है कि आग लगने की ज्यादातर घटनाएं एसी में ब्लास्ट या शॉर्ट सर्किट के कारण हो रही है। राजस्थान पत्रिका ने नया सवेरा शीर्षक से लिखा है, जब आक्रोश बन गया राष्ट्र संकल्प तो आतंक पर फिर हुआ निर्णायक प्रहार। पहली बार तैनात हुई ऑल वुमन कॉम्बैट टीम ने मोर्चे पर दिखाया जोश, दुनिया को बताया अब और नहीं। ऑपरेशन के बाद सामने आई शौर्य गाथाएं। पंजाब केसरी की सुर्खी है लिपुलेख पर भारत की नेपाल को दो टूक। पत्र के अनुसार विदेश मंत्रालय ने नेपाल के दावों को खारिज करते हुए एक तरफा और अनुचित बताया। दैनिक जागरण की सुर्खी है अब हर तरह के मौसम में धरती के कोने कोने पर भारत रख सकेगा दृष्टि। दुनिया का पहला ऑप्टोसार उपग्रह मिशन दृष्टि कैलिफोर्निया से हुआ लॉन्च। चीन पाक सहित हर देश की छोटी बड़ी गतिविधि की होगी निगरानी। देशबंधु के अनुसार विश्व प्रेस स्वतंत्रता दिवस पर बोले संयुक्त राष्ट्र संघ के महासचिव अंतोनियो गुतरश, तमाम तरह की स्वतंत्रता प्रेस की आजादी पर टिकी, इसके बिना ना तो मानवाधिकार संभव है ना ही शांति। पत्रकारों के अधिकारों की रक्षा करने का आह्वान किया।
1: और अंत में मुख्य समाचार एक बार फिर। असम, पश्चिम, केरलम, तमिलनाडु और पुदुचेरी विधानसभा चुनावों की मतगणना शुरू। 7 विधानसभा क्षेत्रों में उपचुनावों की भी मतगणना जारी। भारत ने लिपुलेख दर्रे से कैलाश मानसरोवर यात्रा पर नेपाल की आपत्ति खारिज करते हुए इसे अनुचित बताया। मौसम विभाग ने हरियाणा, हिमाचल प्रदेश, उत्तर प्रदेश और उत्तराखंड सहित उत्तर भारत में आज गरज चमक के साथ वर्षा और ओले पड़ने का अनुमान जताया। अमरीका हॉर्मुज जल डमरू मध्य में फंसे जहाजों की सुरक्षित निकासी के लिए प्रोजेक्ट फ्रीडम शुरू करेगा। और आईपीएल क्रिकेट में गुजरात टाइटंस ने पंजाब किंग्स को 4 विकेट से हराया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
7: Akashwani presents Morning News. Good morning, I'm Anuja Kumar. The headlines. Counting of votes begin for assembly elections in Assam, West Bengal, Kerala, Tamil Nadu and Union Territory of Puducherry. Counting of votes also underway for bipolls in 7 assembly constituencies. India rejects Nepal's objection to Kailash Mansarovar Yatra through Lipulekh Pass, calls it unjustified. IMD forecasts thunderstorms accompanied with hailstorm over North India, including Haryana, Himachal Pradesh, Uttar Pradesh and Uttarakhand today. United States to launch Project Freedom to guide stranded ships safely out of Strait of Hormuz. And in IPL cricket, Gujarat Titans defeat Punjab Kings by 4 wickets in Ahmedabad last night. And now the news in detail. Counting of votes began for the assembly elections in Assam, West Bengal, Kerala, Tamil Nadu and Union Territory of Puducherry this morning. Counting began at 8 a.m. with postal ballots taken up first, which will be followed by electronic voting machines or EVMs. Early trends are expected to emerge by noon. The Election Commission has made elaborate arrangements to ensure peaceful and transparent counting. Counting of votes is being conducted for 293 seats in West Bengal, 126 assembly seats in Assam, 140 in Kerala, 234 in Tamil Nadu and 30 seats in Puducherry. Now we go over live to our correspondent Kalyan Laha in Kolkata for the latest update on counting. Kalyan, how is counting progressing in West Bengal?
8: At this moment, the postal ballot is being counted. And after the completion of postal ballot, the EVM counting will start. And the Election Commission has taken all the arrangements to conduct a free, fair and a peaceful counting. And three-layer security arrangement has been established at all the counting centers, and there are 77 counting centers in the states. And one thing I should mention that today 293 assemblies constituencies counting is being held, and Election Commission has ordered recall in Falta assembly constituency on that will be held on 21st May, and the result is on 24th May.
7: Thank you, Kalyan, for that update. We also have with us our correspondent Rakesh Dole from Guwahati for the latest update on counting from the state of Assam. Rakesh, what latest update you have for our listeners on counting in Assam?
3: Yes, in Assam, counting of votes for the general elections to the Legislative Assembly got underway a short while ago under tight multi-layer security arrangements. The state has recorded a high voter turnout of 85.96%, the highest in the last five assembly elections. Counting is being conducted at 40 centers across the state. While most districts have one counting centers each at their headquarters, Kokrajhar, Tinsukia, Jorhat have two centers each and Nogaon has three. The entire process is being monitored by 126 counting observers with support from nearly 6,000 counting personnel and over 2,300 micro-observers. A total of 722 candidates are in fray for the 126-member assembly. The majority mark to form the government stands at 64. Back to you.
7: Thank you, Rakesh. Moving on to Keralam, where we have our correspondent Smithy Paluruthi. Smithy, how is the counting going on for the Keralam Assembly elections?
9: Anuja, counting of postal vote began at 8 a.m. in 140 constituencies across 43 locations in Keralam. EMVs will be brought in for counting within the next few minutes. Initial times are expected by 9:30 a.m., Anuja. At the same time, all three political fronts are expressing strong confidence about the results. The LDF is anticipating a continuation power, while the UDF is expecting strong comeback. The NDA is hopeful of emerging as a decisive force in the Kerala Assembly. Anyhow, we will have to wait for just 2-3 hours to get a clear picture of the outcome. So let's wait for that, Anuja. That's all, Anuja.
7: Thank you, Smithy, for that update. And now we go over live to Puducherry, where we have our correspondent Bibin S. Nath. Bibin, tell us, how is the counting progressing in Puducherry?
10: Anuja, in the first round, votes from 17 assembly constituencies will be taken up across all six counting centers. It includes 12 constituencies in the Puducherry region, 3 in Karaikal and 1 each in Mahi and Yanam. The remaining 13 constituencies will be taken up in the second round. A total of 859 officials, including counting supervisors, assistants and micro observers, have been deployed for counting duties. Altogether, 166 tables have been set up for the EVM and VVPAT counting, along with the 35 tables for postal ballots. Anuja.
7: Thank you, Bipin, for that update. And we also have with us our Chennai correspondent, Joy, with latest update on counting in Tamil Nadu. Joy, please give us the latest update on the counting in Tamil Nadu.
11: Good morning, Anuja. The counting has begun in all the polling stations with high security. Counting is taking place in 62 centers. Over 4 crore 58 lakh voters have exercised their franchise this time. The state has 188 general constituencies, 44 SC and 2 SC constituencies. This is the first election after the special intensive roll, Anuja. And 1 lakh police personnel have been involved in protecting the counting centers. Party workers have gathered outside the counting centers eagerly waiting for the results. The key contestants are Union Minister Yal Murugan, and there are three chief ministers in this election. One is the present Chief Minister M.K. Stalin and two former chief ministers, Edappadi Palaniswami and Mr. O. Paneerselvam. Paneerselvam is contesting as a DMK candidate for the first time from Bodi Naikanur. Actor Vijay is contesting in two constituencies, one in Perambur in Chennai and another one Tiruchi East in Tiruchirappalli. Former Governor of Telangana and Puducherry Dr. Tamilsai Soundarajan is contesting from Mylapore. BJP State President Tainar Nagendran and former AIADMK strongman K. Sengotain is contesting from TVK, the new party, which is expected to give a strong presence in this election. This is the first part. This is their first election. Just 2 years after the fan club of actor Vijay has become the party, Anuja.
7: Thank you, Joy, for that update.
12: Janadesh 2026.
13: Special program on results of assembly elections in Assam, Keralam, Tamil Nadu, West Bengal and Puducherry.
12: Today, the 4th of May 2026.
13: Our correspondents on the ground will bring the latest developments for you.
12: For in-depth analysis by the experts and latest update of vote counting.
13: Tune into Akashvani Gold along with additional frequencies
12: from 8:30 a.m. onwards today.
13: Janadesh 2026.
7: The counting of votes for 7 assembly by-polls in 5 states is also being taken up this morning. The 7 seats are Umret in Gujarat, Bagalkot and Davangere South in Karnataka, Rahuri and Baramati in Maharashtra, Koridang in Nagaland and Dharmnagar in Tripura. India has rejected Nepal's claim over Lipu Lake Pass, termed it as a long-standing route for the Kailash Mansarovar Yatra since 1954, and the Yatra through this route has been going on for decades. Ministry of External Affairs spokesperson Randhir Jaiswal in a social media post said this in response to claims related to border issues made by Foreign Ministry of Nepal in the context of the annual Kailash Mansarovar Yatra. He stressed that India's position in this regard had been consistent and clear, and this is not a new development. Mr. Jaiswal pointed out that India has consistently maintained that such claims are neither justified nor based on historical facts and evidence. He stressed that such unilateral artificial enlargement of territorial claims is untenable. The spokesperson added that India remains open to a constructive interaction with Nepal on all issues in the bilateral relationship, including on resolving agreed outstanding boundary issues through dialogue and diplomacy. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Defence Minister Rajnath Singh will inaugurate a North Tech Symposium on the theme Raksha Triveni Sangam, where technology, industry and soldiering converge in Prayagraj, Uttar Pradesh today. The Ministry of Defence informed that the symposium will serve as a vibrant platform to showcase and integrate state-of-the-art indigenous technologies to overcome operational challenges. Minister of External Affairs Dr. S. Jaishankar interacted with the Indian community in Jamaica. In a social media post, he said that the Prime Minister of Jamaica spoke about the Indian community's contributions. Both leaders discussed the transformation underway, especially in infrastructure, human development and technology-driven governance and entrepreneurship. They also discussed the recent developments in Indian-Jamaica ties. The United States will launch Project Freedom to guide countries with ships stranded in the Strait of Hormuz. President Donald Trump said this effort will help hundreds of vessels and some 20,000 seafarers. In a social media post, he said that neutral and innocent countries have been affected by the Iran war, and the U.S. has told these countries that Washington will guide their ships safely out of these restricted waterways so that they can freely and ably get on with their business. 3 people have died and 3 fell ill after a suspected hantavirus outbreak on a cruise ship en route from Argentina to Cape Verde. According to the World Health Organization, hantavirus is a rodent-borne virus that can cause fatal respiratory illness. The India Meteorological Department or IMD has forecast thunderstorms accompanied with hailstorm over Delhi, Haryana, Himachal Pradesh, Punjab, Uttar Pradesh and Uttarakhand for today. Similar weather conditions are also likely to prevail over parts of Jammu and Kashmir, Ladakh, Jharkhand, Madhya Pradesh and Odisha. It also predicted heavy rainfall at isolated places over Bihar, Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala, Nagaland, Manipur, Puducherry, Uttarakhand and West Bengal. And in sports, in IPL cricket, Gujarat Titans defeated Punjab Kings by 4 wickets in Ahmedabad last night. Chasing a target of 164 runs set by Punjab Kings, Gujarat Titans scored 167 for 6 with 1 ball to spare. Today, Mumbai Indians will face Lucknow Super Giants at Wankhede Stadium in Mumbai. The match will begin at 7:30 this evening. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
14: Thank you, Anuja. The dailies have mentioned about the 3-tier security system in place for election results today, with all eyes on counting centres. Verdict day arrives for high-stakes elections, writes Hindustan Times, while the Pioneer says, from Bengal to Kerala, high voter turnout set the stage for a dramatic result today. Government explores EU-like law to safeguard firms against third country sanctions, cites the Indian Express. In its editorial page, Hindustan Times talks about UAE's exit from the Organization of Petroleum Exporting Countries. It reflects the new security architecture being built around Abu Dhabi. The choice of New Delhi is to be a participant in shaping the new order or be a price taker once it is built. The Times of India mentions about the relief after UAE airline resume operations. A headline in the paper also says Iran proposes a 30-day plan to end war, says it has received US reply. And finally, a headline in the Tribune states artificial intelligence to create 6 million healthcare jobs in India by 2030. And with that, it's back to you, Anuja.
15: Thank you, Shagun. And in sub early trends in counting for assembly elections, early trends have started coming in for Kerala, Tamil Nadu, Assam and West Bengal. In Kerala, trends are available for 11 seats. Congress is leading in 5 seats, CPIM in 3 seats, BJP, RSP and Independent in 1 each. In Tamil Nadu, trends are available for 2 seats, DMK and TVK are leading in 1 each. In Assam, trends are available for 10 seats, BJP is leading in 9 constituencies and AGP in 1. The first trends have also started coming in from West Bengal. BJP is leading in all 3 constituencies for which trends are available. And now before we end the bulletin, the headlines once again. Counting of votes begin for assembly elections in Assam, West Bengal, Kerala, Tamil Nadu and Union Territory of Puducherry. Counting also underway for by-polls in 7 assembly constituencies. India rejects Nepal's objection to Kailash Mansarovar Yatra through Lipu Lake Pass, calls it unjustified. IMD forecasts thunderstorms accompanied with hailstorm over North India, including Haryana, Himachal Pradesh, Uttar Pradesh and Uttarakhand today. United States to launch Project Freedom to guide stranded ships safely out of Strait of Hormuz. And in IPL cricket, Gujarat Titans defeat Punjab Kings by 4 wickets in Ahmedabad last night. And with that, we end the morning news. Have a nice day.
16: Akashvani అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
17: అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన పి సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పాడేరు మండలం తుంపాడ గ్రామంలో నీటి వనరులను గుర్తించి వాటి అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు. భూగర్భ జలాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, నిర్ధారణ బాధ్యతాయుత నీటి నిర్వహణ, చెరువులు సుందరీకరణతో పాటు మొక్కలు నాటాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. జిల్లాలో భూగర్భ జలాలను పెంచే దిశగా చెక్ డ్యాంలు, ఫారం ఫండ్స్, సోక్ పీట్స్ నిర్మాణాలకు మండలాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నలి దేక పాడేరు ఐటీడీఏ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించి గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. ముంతమామిడి గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన పిఎం జన్మన్ బహుళ ప్రయోజనాల భవనాన్ని సందర్శించి వందన్ వికాస్ కేంద్రం ద్వారా గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల వసతి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని జాతీయ రహదారి 516E విస్తరణ పనులు, అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు అధికారి, ఇంజనీరింగ్ బృందాలు, సైట్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు పనుల్లో నాణ్యతపై రాజీ పడవద్దని, నిబంధనలను ఉల్లంఘన తగదని, సమన్వయంతో పనులు వేగవంతంగా చెయ్యాలని, కాంట్రాక్టర్ ట్రాఫిక్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గడువులోపు పనులు పూర్తి చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాలకు అన్న సంపూర్ణ సేవను మరింత విస్తరించే దిశగా 61 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అన్న క్యాంటీన్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. పేదలకు కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, మోదకొండమ్మ అమ్మవారి జాతర 17, 18, 19 తేదీలలో రాష్ట్ర గిరిజన జాతరగా నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుక్తంగా వ్యవహరించి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించాలని ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈ రన్ ద్వారా ఖచ్చితమైన జనగణన సమాచార ప్రాముఖ్యతను గూర్చి ప్రజలకు తెలియజేస్తూ అందరూ చురుకుగా పాల్గొని జనగణన స్వీయగణన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తమ భవిష్యత్ కోసం మీ పేరు నమోదు చేసుకోవాలని సందేశంతో కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా రహిత సమాజం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్న దోమకాటు ద్వారా వ్యాపించే ప్రాణాంతకర వ్యాధిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు అందరూ కలిసి మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని సమాచారంతో వచ్చే నెల కలుసుకుందాం.
16: మీరు ఇంతవరకు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ పి సూర్యారావు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
18: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ 16 నుంచి May 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
19: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
20: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం పాడారు, గీతలచన దాసారథి, సంగీతం రాజన్ నాగేంద్ర

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ద్వారక చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడారు, గీత రచన రెహమాన్, సంగీతం సాయి కార్తీక్.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి. గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1DRJ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1DRJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పసివాడి ప్రాణం. చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడారు. గీతరచన వేటూరి

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పెదరాయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర పాడారు, గీతరచన శ్రీహర్ష

మీరింతవరకు చిత్రతరంగిణి కార్యక్రమం ఉన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా బృందావనలోల తోడిరాగం రూపకతాళం చగరాస్వామి కీర్తన

మీ ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇ గాయత్రి గారి వీణా వాద్యం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అంతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, గీత రచన సిరివెన్నెల

మరి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి. గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
4: యెస్, నాకు చాలా ఇష్టం.
3: నెక్స్ట్ 1DRJ అవుతారా?
4: ఆఫ్ కోర్స్.
3: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక.

నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
2: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచం వేగంగా డిజిటల్ మార్పు దిశగా పయనిస్తున్న ఈ కాలంలో కృత్రిమ మేధస్సు, ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలు అభివృద్ధికి కీలకంగా మారాయి. ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, పరిశ్రమలకు పరిష్కారాలను అందించడం వంటి అంశాల కోసం గూగుల్ సంస్థ క్లౌడ్ ఏఐ హబ్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి విద్యార్థులు, స్టార్టప్లు, ఐటీ నిపుణులకు ఒక శక్తివంతమైన వేదికగా మారి నూతన ఆవిష్కరణలకు దారితీయడమే కాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అటువంటి గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 28 ఘనంగా శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం నగరం ఇటీవలి కాలంలో ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్కు శంకుస్థాపన జరగడం నగర అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ యుగంలో ఈ హబ్ స్థాపనతో విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ రంగంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ పాల్గొన్నారు. అలాగే గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా తదితరులు హాజరయ్యారు. అదానీ కనెక్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 GB హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 601 ఎకరాలు కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ గూగుల్ ఏఐ డేటా సెంటర్తో విశాఖపట్నం ఇక ఏఐ పట్టణంగా మారుతుందన్నారు. విద్య, వైద్యం, అంతరిక్షం, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో కృత్రిమ మేధ ఏఐ విప్లవం వస్తోందని, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని అన్నారు. అవగాహన ఒప్పందం చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరిగిందని అన్నారు. ఐటీ సేవల రంగంలో భారత్ గొప్పగా ఎదిగిందని, దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయిందని, సెమీకండక్టర్లు, చిప్, ల్యాప్టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా చొరవతో మొబైల్ తయారీ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశామని, భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.
3: We became IT services leader in the world. All the initiatives that were taken in 1990s, then in the early 2000s, what we missed out at that point was manufacturing. That missing part was the manufacturing piece, whether it is electronics manufacturing, semiconductor manufacturing, mobile phone manufacturing, that part we really missed out at that point of time. That entire ecosystem requires both software leadership and hardware leadership. And that is what has changed in the last decade. When Honorable Prime Minister Shri Narendra Modi ji started the Make in India program, one of the first things he focused on was electronics manufacturing. Today, mobile phone has become the single most exported item in our country. And this is just the beginning.
2: డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలన్నారు. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయు చిప్లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలని కోరారు. తద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుందని తెలిపారు. పరిశోధన, రీసైక్లింగ్ లేదా మురుగునీటి వినియోగం వంటి ఏ రంగంలోనైనా సుస్థిరత సాధించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని విధాలుగా పూర్తి మద్దతు అందజేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
3: So I'll request for proposals from Google as well as other industry participants where we can do more energy efficiency. Efficiency in water consumption. It's a very emotional, very important point from sustainability perspective that we should try and reduce water consumption. So I'll ask the industry that whatever possible from the government side, we will be fully supporting you in the research, in recycling, in using wastewater, in every which way, whatever you think, we'll be very happy to support you in reducing water consumption, but please make it a mission to reduce water consumption.
2: AI డేటా సెంటర్ కు సంబంధించిన మూడు సముద్రగర్భ కేబుళ్లు ఇక్కడ విశాఖపట్నంలో కలుస్తాయని, ఒక కేబుల్ పసిఫిక్ మహాసముద్రం గుండా ఆస్ట్రేలియాకు ప్రయాణించి అక్కడి నుండి అమెరికా పశ్చిమ తీరానికి చేరుకుంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండో కేబుల్ మధ్యప్రాచ్యం గుండా ఐరోపాకు వెళ్లి తదనంతరం అమెరికాను చేరుకుంటుందని, మూడో కేబుల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా ఆఫ్రికా గుండా ప్రయాణించి నేరుగా అమెరికాకు చేరుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా భవిష్యత్తు సాంకేతికతలకి కీలక మౌలిక సదుపాయాలను అందించే మూడు ప్రధాన సముద్రగర్భ కేబుళ్లు ఇవే అవుతాయని తెలిపారు. దీన్ని సాధ్యం చేసినందుకు గూగుల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది దేశ సాంకేతికత రంగంలో ఒక అద్భుతమైన గొప్ప మైలురాయి అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
3: Three subsea cables which will land here in Visakhapatnam. One cable will go all the way to Australia via the Pacific Ocean to the west coast of US. Second one will go Middle East to Europe, then to US. Third one will go around the Cape of Good Hope, the African, and then go straight to US. So these will be three major subsea cables which will give very important infra for our entire journey forward. So thank you Google for doing that. That's a big thing for our country.
2: అలాగే రాష్ట్రంలో చేపట్టిన రైల్వే అభివృద్ది పనుల గురించి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్ కేవలం 886 కోట్లే ఉండేదని, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ కే 10,134 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. దేశంలో తొలిసారిగా నవనిర్మాణ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
3: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh. And Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
2: అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కేవలం ఒక ప్రాజెక్టు కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సాంకేతిక విప్లవానికి నాంది అని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 28వ తేదీని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త టెక్ యుగానికి శ్రీకారం చుట్టిన రోజుగా గుర్తుంచుకోవాలని అన్నారు. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమైన గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా, క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సంస్థగా ఎదిగిందని, అలాంటి సంస్థ విశాఖను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
4: ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకునింది.
2: విశాఖను గ్లోబల్ టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దామని, గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని, ఇది కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా జ్ఞానం, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా పెంచుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది గేమ్ చేంజర్ అవుతుందని, గతంలో వలసలకు గురైన ఈ ప్రాంతం ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రాష్టంలో మేధో వలస టాలెంట్ మైగ్రేషన్ ముగిసిందని, ఇకపై ప్రతిభకు గమ్యస్థానం టాలెంట్ డెస్టినేషన్.

0: విశాఖ నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా లభించిందని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం ఎంతో ముఖ్యమైనదని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కేంద్ర రాష్ట సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టమైందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ ప్రాజెక్టు నిలుస్తుందని, దేశానికి ఏఐ డేటా గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
1: ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వ కారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 135,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది పెద్ద అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సి కేబుల్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ.
0: 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి సరఫరా, విద్యుత్తు, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి లోటు లేకుండా రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గోదావరి నదీ జలాలను 60 రోజుల్లో విశాఖకు తరలించే ప్రణాళికను కూడా వివరించారు. అదానీ గ్రూప్, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఇప్పటికే గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంటి ప్రాజెక్టులు నగర అభివృద్దికి మరింత ఊతమివ్వనున్నాయని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో విశాఖను లాజిస్టిక్స్, ఐటీ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ గూగుల్ డేటా హబ్ ప్రాజెక్టు సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. అదానీ కనెక్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను అభివృద్ది చేయనున్నారు. విశాఖపట్నం పరిధిలోని తర్లువాడ, రాంబెల్లి, అడవివరం ప్రాంతాల్లో మొత్తం 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనున్న ఈ ప్రాజెక్టు భారతదేశంలో ఏఐ డేటా నిర్వహణకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే కాకుండా సహాయక రంగాల్లో కూడా వేలాది ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. విశాఖలో స్థానిక యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిని రంగాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటు అనేక రంగాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా సాంకేతిక, ఆర్థిక, ఉపాధి రంగాల్లో ఇది ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకుల అంచనా. మొదటగా యువతకు అధునాతన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు విస్తరిస్తాయి. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ పొందడం ద్వారా వారు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలకు సిద్దమవుతారు. రెండవది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ కంపెనీలు, స్టార్టప్లు, టెక్ సంస్థలు ఈ హబ్ చుట్టూ అభివృద్ది చెందడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. మూడోది, స్టార్టప్లకు ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారుతుంది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి అభివృద్ది చెందగలుగుతాయి. అలాగే విదేశీ, దేశీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుంది. విశాఖపట్నం ఒక ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా ఎదిగి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ విశాఖపట్నం అభివృద్దికి ఒక కీలక ప్రేరణగా నిలుస్తుంది. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు, అత్యాధునిక డేటా సెంటర్లు, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ఏఐ హబ్ రాష్ట్ర యువతకు గొప్ప అవకాశాలు తీసుకురానుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డేటా, క్లౌడ్, కృత్రిమ మేధ రంగాల్లో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తు సాంకేతిక శక్తిగా నిలబెట్టే దిశగా ఒక గొప్ప ముందడుగ్గా చెప్పవచ్చు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ఇంతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైనటువంటి పాటను కోరుకోవచ్చు. మరి మీరు చేయవలసిన వాట్సాప్ నెంబర్

0868 248 8812 ఫోన్ నంబర్ మరొకసారి, వాట్సాప్ నంబర్ 0868 248 8812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాట నేను కోరుకోవచ్చు. మరి ముందుగా ఈనాటి రావో అతిథి కార్యక్రమంగా ముందుగా వినబోతున్న పాట క్రిమినల్ చిత్రం నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరూ కోరుతున్నారు సంపూర్ణ రామాయణం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్. మరి వీరందరి కోసం ఈ పాట

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు దక్షిణ చిరువోలంక అవనగడ్డ నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం. మరి వీరు కోరుతున్నారు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండ పాట, గీతరచన గురుచరణ్. మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా రాజోల మండలం నుండి కేదర వీరేష్, విఘ్నేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త, మరి వీరందరూ కోరుతున్నారు వసే రాములమ్మ చిత్రం నుంచి మంది మాత శ్రీనివాస స్వర్ణపాణ పాట, గీతరచన శ్రీనారాయణ రెడ్డి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఈనాటి రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహమండలం కజక్ గ్రామం నుండి తిరువేదురు వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక మరి వీరందరూ కోరుతున్నారు. యువతరం కదిలింది చిత్రం నుంచి వి రామకృష్ణ, విజయలక్ష్మి శర్మ పాడిన పాట. గీతరచన దీపక్, సంగీతం టి జలపతిరావు.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి. గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: యెస్, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1DRJ అవుతారా?
1: ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ?
0: 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ID ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1DRJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట విచిత్ర సోదరులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీత రచన రాజశ్రీ. మరి పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కళ్యాణ్ నుండి నరసన్న శివగంగా

రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్ మరియు ఈరోజు దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మరి ఈ పాటను కోరుతున్నారు. చిత్రం యువరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీత రచన దాసరి నారాయణరావు మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినబోతున్న శ్రోతలు బాపట్ల నుండి రాజారాం. మరి వీరు కోరుతున్నారు జానకిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బొబ్బిలి పులి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడారు, గీత రచన దాసరి నారాయణరావు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, మరి వీరందరి కోసం ఈ పాట

0: మీరు ఇంతవరకు రాబోయే తిది కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కన్యాశుల్కం నాటకం వింటారు. నిర్వహణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు.
1: కన్యాశుల్కం తొలి తెలుగు స్వతంత్ర సాంఘిక నాటకం. 1897 సంవత్సరంలో మహాకవి శ్రీ గురజాడ అప్పారావు పంతులు గారిచే రచించబడినది. వేటగాడి బాణానికి బలైపోయిన క్రౌంచపక్షిని చూసిన వాల్మీకి మహర్షి గుండెల్లో పొంగిన శోకం శ్లోకంగా ఆయన నోటి వెంట వెలువడింది. ఆయన ఆదికవి అయ్యాడు. అలాగే కన్యాశుల్క దురాచారానికి గురైపోయిన ఆడపిల్లల దుస్థితి చూసి గురజాడ అప్పారావు పంతులు గారు కూడా కుమిలిపోయారు. కన్యాశుల్కం అంటే ఆడపిల్లలకి వరుడు ఇచ్చే కట్నం డబ్బు. ధనాశాపరులైన తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు, 8-10 ఏళ్ల తమ పిల్లలని ఎక్కువ కట్నం కోసం 50-60 ఏళ్ల వృద్ధులకు కూడా అమ్మేసేవారు. ఈ పసిపిల్లలకి యుక్త వయస్సు రాకుండానే ఆ ముసలాళ్లు కాస్త గుటుక్కుమంటే తత్ఫలితంగా వీళ్లు వైధవ్యాన్ని మోయవలసి వస్తే అది వాళ్ల కర్మ అని చేతులు దులిపేసుకునేవారు. ఈ బాలికల బాలవితంతువుల నిస్సహాయ స్థితి చూసి బరువెక్కిన గుండెల్లో రగిలిన మంటల్లోంచి కన్యాశుల్కం నాటకం పుట్టుకొచ్చింది. అయితే ఈ దురాచారం సమసిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు దాదాపు 110 సంవత్సరాల తర్వాత ఈ తరం వారికి అలాంటి దురాచారం ఒకటి ఉండేదని కూడా తెలీదు. అయినా ఈ నాటకం ఇంకా విశేషంగా ప్రజల చేత ఆదరించబడుతోంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, హర్షధ్వానాల మధ్య ప్రదర్శన సాగాల్సిందే ఈనాటికి. కొందరికైతే ఇది నిత్యపారాయణ గ్రంథం. ప్రజలు ఇంతగా ఈ నాటకాన్ని అభిమానించడానికి కారణమేమిటి? ఇందులోని పాత్రలన్నీ మనం నిత్యం చూసే మనుషుల ప్రతిబింబాలే. భాష మనం నిత్య జీవితంలో వాడుకునే వ్యావహారిక భాషే. మన కళ్ల ముందే జరుగుతున్నట్టుంటుంది. పైగా పంచదార పూసిన చేదు మాత్రలాగా కరుణ రసాత్మకమైన కథను హాస్యరసం ముసుగులో అందించారు మహాకవి. ఆ పాత్రల సంభాషణలు ఈనాటికి మన దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భానికి అతిగినట్టుంటాయి. గిరీశం మాటలు కొన్ని, నేను పూనా డెక్కన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ద డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకనాడు ఒక్క బిగిని 3 గంటల లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయారా. ఇలాంటి ప్రగల్భాలు మనవాళ్లు అటు వేధవాయలు. నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్. ఇలా జడ్జిమెంట్లు, ఆంధ్రదేశంలో రసజ్ఞుల నాల్కల మీద ఈనాటికి నాట్యం చేస్తూనే ఉంటాయి. అందుకే ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది, అజరామరమై సాహిత్య ప్రపంచంలో వెలుగుతుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఈ నాటకం 7.5 గంటల పాటు సాగే నిడివైన నాటకం. ప్రదర్శకులు ఎవరికి అనువైన పద్దతిలో వారు కుదించుకుని ప్రదర్శిస్తారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం వారు ఈ నాటకాన్ని శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారి సారథ్యంలో 1 గంటకు కుదించి ఆనాడు ప్రసిద్ది పొందిన నటీ నటవర్గ సహాయంతో 1962 సంవత్సరంలో రేడియో నాటకంగా ప్రసారం చేశారు. అదే ఇప్పుడు మీరు వినబోతున్నది.
2: ఈవేళ ఉదయం పూటకోవడానికి నాకు యుద్దం అయిపోయింది. బుర్ర బదలగొడదామన్నంత కోపం వచ్చేసింది. కాని పూర్తి చెడు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నగ్గరేం. ఇలా డబ్బులు లాగిస్తే ఇది వరకు ఎన్ని పర్యాలు ఊరుకుంది లేదు. ఇప్పుడు ఏదో కొంచెం డాన్సింగర్స్ మాట ఆచూకీ కట్టించినట్టు కనబడుతుంది. వారవలైన కథ ఎవడైనా చెప్పేసి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే తిండి పెట్టేట్టు కాని రాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా బాకీలే. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఎవరా వస్తున్నది? ఓ, నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులో ఉన్నాడు. ఇవాడ కిస్మిస్ సెలవులు ఇచ్చేసి ఉంటారు.

0: వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్తే మిషన్ మీద వీడితో వీడి ఊరికి ఉడాయించి ఇస్తే చాలా చిక్కులు ఉంటాయి. అటు నుంచి నరుక్కురామన్నారు. ఏమో మై డియర్ షేక్స్పియర్, ఏ మొహం వేలేసినావు?
1: ఇక మీరు నాతో మాట్లాడకండి, మా మాస్టర్ మీతో మాట్లాడద్దన్నాడు. మీ సహవాసం చేయడం చేత నా పరీక్ష కూడా పోయింది.
0: నాన్ సెన్స్, మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే గెత్తదు. అంచేత నేను ఫెయిల్ చేశాడు, కానీ లేకుంటే నువ్వేంటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందే? అతను చెప్పేదంతా తప్పులు తడక, అది నేను న్యూస్ పేపర్లో ఎక్కిశాను. అప్పటి నుంచి నేనంటే వాడు కడుపుడుకోరు. అది అలా ఉండి గాని నీ అంత తెలివైన గొర్రవాన్ని ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద నాకు ఒళ్ళు మహా మండిపోతుంది బాయ్. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడగా తీసేస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడ ఉంటావా, ఊరికి వెళ్ళిపోతావా?
1: వెళ్ళాలనే ఉంది, కానీ పాసగలేదంటే మా తండ్రి చావు కొడతాడు.
0: ఆ గంధం తప్పి ఉపాయం నేను చెబుతాను. నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు?
1: నీ సెలవు ఎప్పుడు చెప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం, పాసగాలేదంటే ఏమికి లెరగొడతాడు.
0: దాట్ ఈస్ టెరనీ. ఇదే బెంగాలీ కురాడు అయితే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకుని చెమడ లెక్కగొట్టిస్తాడు. మీ అగ్రహారం కురవాళ్ళు ఎవడైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారేమిటి?
1: మరెవళ్ళు లేరండి.
0: దాట్స్ రైట్. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను కూడా నీతో మీ ఊరొచ్చి పరీక్ష ప్యాస్ అయినవని మీ వాడితో చెప్పిస్తాను. ఏంటి అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాడితో నువ్వు చెప్పి సెలవులాఖరి నేను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెట్టేస్తాను.
1: మీరే వస్తే బతికాను. మరేమిటి ఏమండే, కిందటి మాటి చదవలకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది.
0: ఆల్ రైట్, కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారంలో నష్టం వస్తుంది అయ్యా. మునసభ గారు పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. అయినా నీ విషయమే ఎంత లాస్ వచ్చినా నీకు ఏది? ఒక భయం మాత్రం ఉంది, మరి నీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారా చీరో? నీ వాళ్ళు ఇంగ్లీష్ కానీ మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న 4 ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకవి పెట్టి.
1: అలాగేనండి.
0: నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయేమిటి? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ మార్చలేదు. 10 నెలలు పెట్టి ఓ షేరు కాశీ మీద పట్టుకుని వెళ్ళిపోచ్చి రాత్రి మరి నేను భోజనం చేయను. మార్కెట్కి వెళ్లి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు దక్కబెట్టుకుని రాత్రి అంతరాత్రిగా వచ్చి కలిసేసుకుంటాను. గో ఇట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటలా వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవని చేసి భారిస్తాను. ఇక నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియదు. జాగ్రత్త జాగ్రత్త. ఈ వ్యవహారం వాటి పైసలైంది. ఈ రాత్రికి మధురవాణికి పార్టీ విజిట్ ఇవ్వండి, పోకూడదు.
2: పిల్ల అగిపిల్ల,
3: అదిగో అదే ముట్టుగా వద్దన్నది. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి, తాకవద్దంటే చెవిని పెట్టారు కదా.
2: నిన్ను చేరదీయడానికి అంతా నిశ్చయమై రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసి వెళ్ళడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్ కిస్కెహగాడి ఆదాలో ఉన్నారంటూ పాతివ్రచ్చ నటిస్తాయేమిటి?
3: వేసెనగానే అంత తులకనా పంతులు గారు? సాన్నిధానికి మాత్రం నీతి ఉండద్దు. మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాది అని తెగదింపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలనే ఎంచండి. మీరు దెప్పిపడుతున్నట్టు ఆయన వైదీకైతేనే, కిరస్తాన మనిషి అయితేనే, పూటకోళ్ళ మన దగ్గర తీస్తేనే. నన్ను ఇన్నాళ్లు ఆ మహారాజు పోషించాడు కాడా? మీరంతకన్నా రసుకులైనా, నా మనసు ఎంత దూరగున్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మటుకు ఉండద్దు.
2: పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నా, వాడి బతికి వాడు పూటకోళ్ళమ్మని దగ్గర తీయడం కూడా. పూటకోళ్ళంబే వాళ్ళ దగ్గర ఉంచుకుని గంజి వస్తోంది.
3: అన్యాయ మాటలు ఆడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, నేడో రేపో గొప్ప ఉద్యోగం కూడా కానియుంది.
2: ఏమిటి వెర్రి నమ్మకం? నీవు చాలి వాళ్లలో తప్ప పుట్టావు సుమి. గిరిశంగారు గిరిశంగారు అని పెద్ద పేరు పెడతాయేమిటి వాడికి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావధాలను పింతలు కొడుకు అది వీడు గిర్రనని నేను పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే. ఈ గిరీశం గుంట కదా, వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నావు? నువ్వు
3: ఆయన నా ఎదుట తోలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. అరే అదిగో గిరీశం గారే వస్తున్నారు. ఆ మాట ఏదో ఆయన చెప్పండి.
2: వేళపడ
4: వెళ్తున్నావు?
2: వేళగాని వెళ్ళు చడకాడి కొరకు తంతాడు కాకుండా. ఏమిటి సాధనం మంచి కింద చూద్దాం.
4: వెల్ మై డియర్ ఎంప్రెస్,
3: మొట్టు పోకండి.
0: అదేమిటా వికారం?
3: ఆఖరి వికారం.
0: నేను కూడా ఇస్తాను.

0: దీని ఎలా తెలిసింది జర్మ? మైలు పెద్ద స్నానం చేసి వెంటరా?
1: ఇప్పుడేం తొందర పలాంటుకుంటాను.
2: ఏమి నీటైనా మనిషి ఇది పేదవారిని ముట్టుకొని ఇవ్వకుండా ఎత్తెత్తింది.
0: మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు కదా.
1: అక్కడే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును, నేను కిరస్తానం ఇంకా కాలేదే. మీరు కిరస్తానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నానండి.
2: కాంపిటీషన్ ఏం చెప్పానంటున్నాయేమిటి?
0: ఒకరు చెప్పగా విన్నావు? ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావడానికి మగ్గురుంది? ఇలాంటి చాడీ కోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండెది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండెది? చెప్పా.
2: అంతగా బోల్సా, ఎనక చిక్కటాను.
1: మాకేడో చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా?
3: పూటకూలమన్నా చెప్పేసింది కదా.
0: ఆడదా ఆడదా నోరు పెట్టుకు బతకమని దేవుడు చేశాడు. పరువైనది నీ ఇంటికి వస్తుంది.
1: ఆహా, పరువైన మగవాడు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు?
0: నీ తెలివి తక్కువతనం చూస్తే నాకు నవ్వు వచ్చిస్తుంది. ఎవడు ఏమాటన్నా నమ్మి నమ్మిడేనా? ఈ ఘోరమైన అబద్దాలు నీతో ఎవరు చెప్తున్నాడో కనుక్కోలేని అనుకున్నావా ఏమిటి? సప్త సముద్రాలు దాటిన వాడు పిలక పట్టుకుని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఠామ్ ఠామ్ అని కొట్టకపోతున్న నా పేరు తెలిసిమే. నిన్నద భీషణ శంఖము దేవదత్తమే. కమంటా
1: సముద్రాల అవతలకి వెళ్లి వెతకెక్కర్లేదులేండి. ఆ చెప్పిన మనిషి మీ ఎదటే చెబుతాడు.
2: మనకన్ను బయట పెడుతుందా?
3: అయితే పూటకూలదండి దెబ్బ తగలలేదు.
0: ఇలాంటి దుర్మార్గపు కూతులు ఆ ఇల్లాలి జమీన్ పెడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపం అంతా నేను చుట్టుకుంటుంది. అవి ఎంత పతివ్రత, అవి ఎంత యోగ్యత.
1: మీ పూటకోళ్ళమ్మకి పాతివ్రత్యం అన్నమాట ఈనాటికి విన్నాను.
0: దానికి కాదు, ఆమెకి మొగుడు లేకపోయినా ఆమెను వెధవడానికి వీలేదే.
1: మీరుండగా వెధవలు అవుతుందిలేండి.
0: నాన్ సెన్స్. దేనికో టసా చెప్పిన చేసిద్దాం. ఇదిగో విను, దాని నిజం ఏమిటంటే పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కురిష్టి ముసలాడి కథను ఇచ్చించాడు. పుస్తే కష్టపోతూ ఉంటూనే కట్టిన ఉత్తరక్షణలోనూ ఆ ముసలాడి పెళ్లి పేరు మీద గుర్తుకు మనిషి. అప్పుడు పెళ్లి అయినట్ట కానట్ట అని మీనాంశం వచ్చేసింది. అందరూ పుస్తే కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా దిట్టేశాడు.
1: అయ్యో,
0: పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చేసుకుని పుస్తే కట్టలేదని సాక్ష్యం ఇచ్చేసాడు. దాంతో కేసు పోయింది. మరి దాని ఎవరు పెళ్లి అడిగారు?
1: అయితే మరి మీకు తప్పలేదే.
0: ఏమిటి కొత్త మాటలు? నాకు ఆది అంతూ తెలియకుండా ఉందే. ఓహో, సరసం విరసంలో దిగుతుంది ఏమిటి? హాస్యానికి నువ్వేమన్నా అంటే ఆనందమే గాని నిజమని గాని అంటేవా? చూడు నా తడక, ఎవడి మాటలు పేరుతున్నాడో వాడి పేరు తక్షణం చెప్తావా? చెప్పవా?
1: రామ రామ రామ, ఒకరు చెప్పేదేమిటండి? లోకం అంతా కోడై కూస్తుంటేను.
0: తలుపు తీయదు. పిలిచే మనిషి వెరిమండ. మనుషులు కలుస్తుంది.
1: తలుపు తీసే ఉందండి.
0: చంగున వెళ్ళి గడి వేసి.
1: అదో తలుపు తోసి వస్తోంది.
0: గంటి గంటి.
1: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తోంది.
0: మంచం కింద చూడదాం.
3: సాయి సరస్వుణ్ణి దాచిందో మంచం కింద. ఇదేవిటో మంచి మనిషిని ప్రేమించాను. దీంతో సగ్గుయ్య శకపై తీసి తందరుగాని. ఏ సమయం కాదు, అయినా పోయేవాడికి నాకు ఇంటికి రోజు. ఎవరన్నా మహానుభావులు?
2: నేను రామపంతులు.
3: తమరా, ఈ మాత్రం దానికి మంచం కింద దాగోవాలా మహానుభావ? నన్ను అడిగితే ఇలాంటి స్వామి 20 మంది నీకు కన్యాదానం చేసి
2: నువ్వురా బాబు దీనించుకున్నావు. అలా తెలిస్తే రాకపోతుంది.
3: ఏంటి మాట వినటం లేదు, కొంచెం ఇస్తుంటారండి. ఏంటి అను, ఈ స్వామిని ఎన్నడూ నమ్మకండి. ఇలా 20 మంది దాచగల శక్తి ఉంది దీనికి.
2: 200 దొబ్బింద్ర బాబు.
3: నువ్వేం జాగ్రత్త చేశారా?
2: అంతేనా?
3: మరేమి?
1: మీరన్న మనిషి ఇక్కడ లేరంటే ఏమైనా పెట్టారు కదా.
4: నీ ఇంట్లో దొరపడ్డాడని వీధిలో వాళ్ళకి చెప్తే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధ ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? వాళ్ళు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి.
1: ఓహో, ఎవరికిచ్చా వాడిని అడుగు.
4: వెధవ కనపడితే సిగపాయ తీసి చీపు రంగం వద్దును. ఎక్కడ దాచావేమిటి చెప్పు.
1: నాకు దాచడం ధర్మం ఏమిటి? నేనే మగనాలే కాదు, నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు. తెలిసిందా?
4: మంచంగి దాగాడేమో, నీ పరు బుగ్గేట్లా ఉంది.
1: ఆయన ఎందుకు పట్టావు? నా ఇంటికి వచ్చేమిటి రవ్వా.
4: అయితే మంచంగి నన్ను దూరాడు,
1: నీకెందుకు ఘోష? అదో సరసో.
4: ఇదొచ్చి
5: ఆడదాని పోయిపోయినా లేకుండా చంపేసి పోదును. నీ గిరీశంగాన్ని కొట్టక నన్ను ఎందుకు కొట్టావేమో ఉంటా అందుగా. నన్ను ముందుకు తోస్తాను గోడ వైపు దాక్కున్నాడు.
4: ఆ పెట్టవు కూడా ఉన్నాడు మంచం కింద. కుక్క పైకిరా అప్పనిట్టో గధవా నీకు. నీకు భయపడతాననుకున్నావా? నీ సాని ఎలా అడుగుతున్నా చూస్తాను రాబాయ్.
5: మధురవాణి ఏమీ దెహద్ది కానీ స్టిపి కబురం పిచ్చు.
1: ఎందుకు పబ్లిక్ మలారి అవమానం? రేపే ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు గాని. ఏమి దుస్తు, మగవాడైన వాడు ఎదుట నిలిచి కొట్టాలి గాని దొంగ దెబ్బ కొడతాడు, వాడి పొంకు అనుసరుగానండి.
5: గవర్నమెంట్ జీతం ఇచ్చిన కనిష్టీబులు ఉండగా మనకెందుకు శరీరాయాసం? ఈ వధవని ఈ వధవని 12 కోట్లంట తిప్పకపోతే నేను రామప్ప పంతుల్లే కాను. చూడ తమాట
6: నిన్నటి నుంచి కిసిమిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళయిందో వాణ్ణి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.
7: ఎందుకు వడ్డీనే వగదడం? వద్దు వద్దంటూ ఉంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. మెరగబలం శిక్షంతా వాడి కింద అయిపోతుంది. కిందడి 7 పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ 7 తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీషు చదువు అచిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాలను కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. బుచ్చెబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దామని అనుకొంచెం ఉండగానే చచ్చినంత కాయలే చేసింది.
6: ఏమిటి వాగాయి చెప్పు మాటలు? మనవాడికి ఏదో మున్సిపీ అయినా పోలీసు పైన అయితే రుణాలిచ్చి ఈ అఘురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు వడుక్కుంచు బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారం అని తోస్తే మా వాడు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రవాడికి చదువు చెప్పిస్తాను.
8: నీ భూమి ఎందుకమ్మా వెంకమ్మప్ప? మన సొమ్ము చెడుకుని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడు.
7: అయితే నన్ను ఆక్షేపణ చేస్తావు షే. ఈ వారంటే నీ అన్న కరడక శాస్త్రి ఉన్నాడని ఊరుకునే
6: బాబే వచ్చావు
7: షోయ్. ఈ మారైనా పేసైనావా?
3: పేసైనాయండి, ఫస్ట్ గా పేసైనాడు. నేను చాలా శ్రమపడి చెప్పింది చదువు చెప్పేశానండి.
7: ఈ త్వరకేవాడు
3: టర్క్ డెబిట్ చెల్ మ్యాన్.
7: మానా మానుడా ఉంచానుంచావు, గోప్ప కలగొడతాను.
9: అమ్మా ఈ నాకు చదువు చెప్పే మాస్టరే.
8: ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్ మాట్లాడతామేమిటి అగ్నిహోత్రావధానంలో బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీష్లో మాటంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు దడుగుకున్నట్టు నీ మీద పెట్టుకుంటాని.
3: ఏమిటి తమ బావగారా అగ్నిహోత్రావధాని గారు?
7: ఈ శేషభేషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనపడుతోంది. మా ఇంట్లో ఈ భోజనం ఎంత మాత్రం వీరు పడదు.
3: దిస్ ఈస్ బార్బరస్. చూచారండి జెంటిల్మ్యాన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? నేను ఇక్కడ ఉండడం భాగ్యం కదండి, నేను సెలవు తీసుకుంటాను.
6: చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకి ఎక్కడికి బాబు, మీరు వెళ్లిపోకండి.
8: అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మన మీద 1500 రూపాయలు ఏం చేశావు? ఏం చేశావు అంటే
3: సెల్లింగ్ గర్ల్స్ డమిట్.
7: ప్రతి గాయితే కొడుకు అమ్మావు అమ్మావు అంచు ఉంచాడు. కూరగాయలు షోయే అమ్మటానికి 6 రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా, మరి దానికైతే ఉండను.
8: చచ్చాడంటే వాడిదా తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడికి కట్టావు, చచ్చాడు.
3: ఏమిటి తమరేనా నులక అగ్నిహోత్రావధాని గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకుంటుండేవారండి.
7: ఇది రాజమహేంద్రవరం అండి వాళ్ళు చెప్పారు గాని రామవధాని గారు బాగున్నారా?
3: అయ్యా బాగున్నారండి, ఆయన మేనమామ గారేనండి.
7: అదే ఆ మాట చెప్పారు గారు.
3: మా మామ ఈ దేశభాగాట వచ్చినప్పుడు అల్లా తామరని ఎన్నిక చేసేస్తుంటారు.
7: నాకు వారికి చాలా స్నేహండి. ఇగో చూశారు నాకు కొంచెం ప్రథమ కోపం అండి. ఎవరో తెలియకుండా అన్న మాటల్ని గణించకండి.
3: అదే దానికేమండి?
6: చూడు బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడితే కాస్త నేను వించాను.
3: అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్.
10: దేర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ది టెంట్.
3: ది బాయ్ స్టూడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ వెన్ సాల్ బట్ హీ హెట్లెట్.
10: అపాన్ ది సేమ్ బేస్ అండ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్.
3: Yes, yes. Of man's first disobedience and the fruit of that man good tree.
2: సింగ్ వెంకటేశం, సింగ్ మై వెరీ గుడ్ బాయ్ సింగ్.
10: నౌన్ సెండింగ్ ఇన్ ఎఫ్ఆర్ఎఫ్ఈ, చేంజ్ దేర్ ఎఫ్ఆర్ఎఫ్ఈ ఇన్ టు విఏఎస్.

0: మాటలకి అర్థమేమిటండి?
1: ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అంతా మాట్లాడిస్తున్నామండి.
0: మా వాడికి గట్టిగా చెబితే చదువు మా బాగా వస్తుందిలేండి. ఏమండో గిరీశం గారు, మా వాడికి డబ్బు లేకుండా పెళ్లి అయ్యే సాధనం కూడా తటస్థించిందండి.
2: బావా, డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటో? ఆడపిల్లని నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తానే గాని అబ్బి గారికి పిల్లనివ్వరు.
0: డబ్బు ఖర్చు లేకుండా వెంకటకి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతువుగా.
2: చూస్తానుగా.
0: రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా?
2: లుబ్ధావధానులు గారిని ఎరగను.
0: ఆయన లక్షాధికారి.
2: ఓహో,
0: 1800 సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారు సార్. పెళ్లి మా వైభవంగా చేస్తారు సార్. మనం పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయటం, మనకి తట్టుబడి అట్టే ఉండదు. 1800 పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను.
3: పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు షా?
0: ఎన్నేళ్ళేం? 45.
1: లుబ్ధావదాలు మా పెత్తల్లి కొడుకేనండి. తమతో సంబంధం అంటే నాకు సంతోషమే కానండి, ఆయనకి 67 దాటైంది.
2: బావా, ఈ సంబంధం చేశావంటే నీ కొంపకి అగ్గిచ్చేస్తాను. అంతే
0: వీళ్ళమ్మ తరగా ప్రతి గారిది కొడుకు తిండిపోతుల్లాగా నా ఇంటికి చేరి నన్ననేవాళ్ళే. తాంబూలం ఇచ్చేశాను, హెత్తన్నుకు
3: జావండి. ఈ సంబంధం చేస్తేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను రాయ్. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నారా? ఆయనకి ఇంత ఈడొచ్చినా కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారేమిట్రా? నే బతికుండాలంటే ఈ సంబంధం తప్పించరాయ్.
2: అయ్యో, గట్టి అసాధ్యం తెచ్చిపెట్టారే వచ్చి మూర్ఖుడు.
0: మై డియర్ షేక్స్పియర్, నీ తండ్రి అగ్గిరావుడు. నీ ఇంట్లో ఎవ్వడికి అతన్ని లొంగదీసే ఎలక్వెన్సీ లేదు. నా దెబ్బతోడి వాడు ఏం చేస్తాను? వీరేశలింగం పంతులు గారి కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసం పైకి రీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కట్టారి నూరియాలి.
4: మీ లెక్చర్ మాట అలా ఉన్నాడు గానీ ఇవాళ నా గండం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే పరీక్ష పేరినందుకు మా నాన్న పెయ్య కట్టు తాట చెమడ లెక్క కొట్టేవాడు.
1: మరి ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ.
5: తమ్ముడు, అమ్మ కాళ్ళు కడుక్కోమంచుందిరా.
0: హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్.
5: అయ్యా, మీరు చల్లి వండని తించారా?
1: నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్. అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి, ఇదిగో వచ్చిస్తున్నాను. తోవల 7 దగ్గర సంధ్యావందనం వగేరా చేసేసుకున్నాను.
0: వాట్ మ్యాన్, ఏమైనా సిస్టరా? తాలా చేద్దట్టు కనపడుతుంది.
4: మా అక్కయ్యే జుట్టుకు చమరు రాసుకోదు.
1: తాలా చేద్దాము అంటే విడు అనమాట. చౌరుకి ఎవరు జంతనే. కానీ ఇన్నాళ్ళై నీకు విడో మ్యారేజ్ విషయమే లెక్చర్ ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పేది కదా మేము. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందిటో. ఏమి దొరవస్తా, ఏమి దొరవస్తా, మై హార్ట్ మెల్ట్స్. నేనే తండ్రిని అయితే ఈ పిల్లకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించేది. ఏమి చక్కన ఈ సొంపు ఎక్కడా చూడలేదు. పల్లెటూరు ఊసిపోదనుకున్నాను కానీ ఓహో, పెద్ద క్యాంపెయిన్ కి అవకాశం కూడా ఉంది.
2: మధురవాణి, మధురవాణి.
6: పంతులు వచ్చాడు కాబోలు. ఎవరండి మీరు? బంధువులా?
2: మధురవాణి.
6: చిత్రం.
2: ఏమిటి చిత్రం?
6: ఈ వేషం కరటక శాస్త్రులు గారికేనా?
2: ఆ ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఇది దేవుడిచ్చిన వేషమేను.
6: నా దగ్గరేనా మర్మం? ఈ పిల్లవరో?
2: నా కుమార్తె.
6: నిజం చెప్పండి.
2: నా శిష్యుడికి ఆడవేషం తగిలించాను.
6: నాటకం వల్ల చెడి పగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారు కదా, ఏలా ఏ అవస్థ? మీకొచ్చిన చిక్కేమిటి, నేను చేయగలిగిన సహాయం ఏమిటి?
2: చిక్కన్నా చిక్కు కాదు. విను, ఈ ఊళ్ళో గిరీశం పెత్తల్లి కొడుకు లుబ్ధావధానులని ఓ ముసలాడున్నాడు.
6: అవును.
2: వాడికి మా మేనకోడల్ని ఇవ్వటానికి మా బావ నిశ్చయించాడు. ఈ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని ఒట్టేసుకుంది. ఇదిగో ఏ ఉపాయం చేస్తావో దాని ప్రాణం కాపాడాలి.
6: ఈ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే లుబ్ధావధానులు చంకలు గుద్దుకుని చేసుకుంటాడు. అతని దాకా ఎందుకు, నేనే కొనుక్కుంటాను.
2: చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలు చెప్పావా ఏమిటి?
6: ఇదివరకే నిర్ణయమైన సంబంధం ఏం మిషపెట్టి తప్పించడం అని.
2: నీ బుద్ధికి అసాధ్యం ఉందా, డబ్బుకి అసాధ్యం ఉందా?
6: బుద్ధికి అంత అసాధ్యమే గాని డబ్బుకి ఎక్కడ అసాధ్యం లేదు. అయినా ఈ పెళ్లిలో మా పంతులకో 10 రాళ్లు దొరుకుతాయనుకుంటున్నాడే.
2: నా సంబంధం చేసుకుంటే నేను 20 రాపాశాలు ఇస్తాను.
6: సరే గాని నాటకల్లో

0: ఎంత హాస్యమైనా చెల్లుతుంది. జీవితంలోకి హాస్యం తెస్తే ఏం ముడుతుందో ఆలోచించారా?
1: మధ్య నీకొచ్చిన ఫర్వా ఏమిటి, నాకొచ్చిన ఫర్వా ఏమిటి? ఈ కత్తెర మీసం కత్తెర గిడ్డం కడిగేసుకు నాతో నేను వెళ్తాను. ఈ కోత నీ దగ్గర పారేసి మా శిష్యుడు వెళ్తాడు. ఆ తర్వాత ఇదేమిటమ్మా ఈ చిత్రమని నువ్వు నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుతూ గాని. చూడు మధురవాణి, నీ పంతులకు సిఫార్సు చేసి ఈ మంత్రం ఎలా సాగిస్తావో ఏమో గట్టి ఆలోచించి.
0: పంతులు ఇప్పుడే వస్తాడు, మాట్లాడతాను. మీరిక్కడే కూర్చోండి.
1: చూడు స్వాధీనుడేనా, కొంప ముంచట కదా
0: గులాం.
1: కూర్చున్నాను రా.
2: నా పేరేమిటన్నాయ్?
1: కొంప ముచ్చుతావు కాబోలు, సుబ్బి సుబ్బి. రే మధురవాణి చూడగానే మతిపోయిందా ఏమిటి?
2: దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను.
1: సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుందా?
3: లోపలికి ఎవరైనా వెళ్లారా?
1: ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు గాని మీ ఇల్లాలి గారు వచ్చి పైకి బొమ్మని గెంటేశారండి.
3: మీరెవరు, ఎందుకు వచ్చారు?
1: మాది కృష్ణాతీరం, నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. తమ దగ్గర రాసకార్యం ఉండి వచ్చానండి.
3: మీ రాజకార్యం చెప్పారు గారు.
1: లుబ్ధావధానులు గారికి తమకి చాలా స్నేహమని విన్నాను. ఆయన తమ మాట అడుగు దాటరట.
3: వాడికి ఒకరితో స్నేహం ఏమిటండి? వాడి ప్రాణానికి డబ్బుకి లంకె. డబ్బుకి వాడికే స్నేహం గాని మరెవరితోనూ స్నేహం లేదు. ఇంతకీ ఏమిటి అతగాడితో పని?
1: ఆ రుణబాధ చాలా లావుగా ఉందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. ఈ పిల్లని నల్లబిల్లులో వెంకట దీక్షితులు గారికి 1600కి అమ్మ నిశ్చయించుకుని తీరా వచ్చేసరికి ఇప్పట్లో రూపాయలు ఇవ్వలేము, పెళ్లి అయిన నెల రోజుల్లో ఇస్తామన్నారండి. అందుచేత అది వదులుకుని లుబ్ధావధానుల గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని విని తమ దర్శనానికి వచ్చామండి. ఇది గాని తాము సమకూరిస్తే 10 వరహాసము దాఖలు చేసుకుంటాను.
3: అయితే ఇదే బేరా, మాకు అవసరం లేదు. అగ్నిహోత్రావధానులకి 1800 ఇస్తున్నాడు కదా
1: చెప్తాం,
3: అవునా? అందుకు సగానికి సగం తగ్గితేనే గాని అవధానులు ఆ సంబంధమా అని మీ సంబంధం చేసుకోవడం. 5వ వంతు నాకు ఇస్తే పని జరుగుతుంది. ఏమిటి 5 గీతేలు అనుకున్నా లాభం లేదని చెప్పేశాను కదూ. 5వ వంతులు ఏమంటారు మీరు?
1: ఈ పాపపు సొమ్ముకి ఏదైనా రాసించాలా అండి?
3: పాపపు సొమ్ముంది చూశారు, అలాది మా దగ్గరికి రాగానే పవిత్రమైపోతుంది. ఒకళ్ళకి ఇవ్వడం కోసమే గాని నాకు కావాలా? ఏమిటి
1: అయితే కానివ్వండి.
3: అయితే మరి నా ప్రయోజకత్వం చూడండి. మధురా మధురా, కాగితావు కలవు సిరాబుడ్డి ఇలా తీసురా. మామూలు సిరాబుడ్డి కాక బూట్లో చూసావు పెద్ద సిరాబుడ్డి, అది ఇలా పట్టరా. ఏది పిల్లరా, ఏది చూపించు?
1: చూపించమ్మా, భయం లేదు చూపించు.
3: ఏమి తెలవ రేఖ, అయ్యయ్యో బాగుంది బాగుంది, సంతాన యోగ్యత కూడా బాగుంది.
0: మీరు చేపట్టిన తర్వాత అందుకు లోపం ఉంటుందా?

0: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కన్యాశుల్కం నాటకం విన్నారు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ 1 day ఆర్జే అవుతారా? Of course. ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా May 6th సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 day ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: కార్యక్రమంలో ఇప్పుడు

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి ఆరుద్ర రచన.

0: గలగలా కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత

0: ఈ వివరాలు ఐడి ప్రూఫ్ తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణ అవకాశం అందిస్తోంది.
1: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి చంద్రబోస్ రచన.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి.

5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగవెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 2 స్థానంలో ఉండగా అధికార పార్టీ డిఎంకే 3 స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్ వెల్లడయ్యాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాన డిఎంకే 64 స్థానాలతో 2 స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 సీట్లతో 3 స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభ ఆధిక్యం సాధించగా అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డిఎంకే 4, అన్నాడీఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోటైన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ సారి అధికారం కోసం ఎదురుచూస్తుండగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 2926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరాయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోనూ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్

0: అభ్యర్థిపైన 7,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ సారి జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలుగాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నాడీఎంకే డీఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग गढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ अंग बंग कलिंग मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: సిపిఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ గిరీష్ ఆకాశవాణితో మాట్లాడుతూ కేరళలో మరోసారి వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 110 స్థానాల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. రాష్టంలో నెలకొన్న తీవ్రమైన త్రిముఖ పోరులో మొత్తం 234 స్థానాలకు గాను ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక, మహారాష్ట నుంచి చెరో 2 నియోజకవర్గాలు ఉండగా గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ నుంచి ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో సీట్లోనూ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈ రోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈ రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి మన కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికుల్లో వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎం రాజేష్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ ఎం రాజేష్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ రాజేష్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వైద్య నిపుణులుగా ముఖ్యంగా పాయిజన్ కేసులు, పాము కాటు, కుక్క కాటు ఇలాంటి ఎమర్జెన్సీ ఆరోగ్యపరమైన సమస్యలకు వైద్య సేవలు అందించడంలో అనుభవజ్ఞులు మీరు. అయితే డాక్టర్ గారు, ఎండాకాలం వచ్చేసింది, ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటున్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి, వింటున్నాం రోజు కూడా. అయితే ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలింది, వడదెబ్బ తగులుతుంది ఇలా అంటుంటారు డాక్టర్ గారు.
2: సర్వసాధారణంగా జరుగుతుంది అది.
1: అసలు ఏంటి డాక్టర్ గారు వడదెబ్బ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? అసలు
2: వడదెబ్బని ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అని అంటారండి. అదేంటంటే అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ హై టెంపరేచర్కి బాడీ ఎక్స్పోజ్ అవుద్దో, ఎప్పుడైతే మన బాడీ యొక్క టెంపరేచర్ 104 కంటే క్రాస్ అవుద్దో, దాన్నే హీట్ స్ట్రోక్ కింద అవేర్నిస్తారు. దీనికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఎక్కువగా అంటే వయసులో పెద్దవారు, అలాగే చిన్నపిల్లలు. ఎవరైతే ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, సరిగ్గా ఆహార పదార్థాలు తీసుకోకుండా నెక్స్ట్ డిహైడ్రేట్ అయిపోయి ఉంటారో, అలాంటి వాళ్ళు ఎక్కువగా దీనికి హీట్ స్ట్రోక్కి బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి గనక ఇమీడియట్గా వైద్యం తీసుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా గుండె కొట్టుకోవటం, కన్ఫ్యూజను, డిజీనెస్, వామిటింగ్ సెన్సేషను, హాట్ అండ్ డ్రై స్కిన్, నెక్స్ట్ అలాగే కొన్నిసార్లు మోషన్స్ అయిపోవటం, వాంతులు అవటం, ఎక్కువగా చెమటలు పట్టడం, ఇలాంటి సింప్టమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. తీసుకోకపోతే కనుక చాలా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే, హీట్ స్ట్రోక్ బాడీ యొక్క హీట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ హీట్ టూ మచ్గా పెరిగినప్పుడు, మనం హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే స్ట్రెన్యూస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ కార్మికులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పాపం పట్టుకూడి కోసం ఎండలో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకోకుండా రెగ్యులర్గా ORS సొల్యూషన్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు లాంటివి కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఎవ్రీ 20-30 మినిట్స్కి ఒకసారి దాహం అయినా అవ్వకపోయినా కంపల్సరీ తీసుకోవాలి. బాడీ ఎప్పుడు కూడా రీహైడ్రేట్ చేయాలి మనం బాడీని, డీహైడ్రేట్ అవ్వకుండా. డీహైడ్రేట్ అయిపోతే కనుక మనం టెంపరేచర్స్ పెరిగి మళ్ళీ హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ సింప్టమ్స్ ఎప్పుడైతే 104 degrees ఫారెన్ హీట్ దాటిందో, అంటే 40 degrees దాటిందో, అప్పుడు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి.
1: జ్వరం అనుకోవాలి,
2: జ్వరమే సింప్టమ్స్ గట్టిగా స్టార్ట్ అయ్యేది 104 దాటిన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు 101-102 టెంపరేచర్తో 35-40 వాళ్ళు అవలీలగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అసలు జ్వరం వచ్చిందని కూడా తెలియదు, బాగానే ఉన్నారని ఏమున్నట్టు అనిపించలేదు అంటారు 30 వాళ్ళు. కానీ అదే 102 పెద్ద వయసు వాళ్ళకి 65-70 దాటిన తర్వాత వస్తే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి సింప్టమ్స్. వీళ్ళకి 102 ఉంటే వాళ్ళకి అదే 102కి 104-105 ఉండే ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు జస్ట్ 101-102కే వస్తాయన్నమాట. సో అందుకని పెద్ద వయసు వారు చిన్నపిల్లల్ని చాలా అపురూపంగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా CNS సింప్టమ్స్ అంటారు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్తో ఎఫెక్ట్ అయ్యే సింప్టమ్స్ అన్నమాట. అవి కన్ఫ్యూజన్ అవటం, స్లర్డ్ స్పీచ్ అంటే మాట సరిగ్గా రాకపోవటం, కొన్నిసార్లు ఫిట్స్ రావటం, కన్ఫ్యూజన్గా ఉండటం, కంగారుగా ఉండటం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే స్కిన్ చేంజెస్ ఉంటాయి, డ్రై స్కిన్ అయిపోవటం, ఎక్సెస్ స్వెట్టింగ్, ఎక్కువగా చెమటలు పట్టేయటం, అలాగే హార్ట్ రేట్ బాగా ఎక్కువగా ఉండటం, గాలి ఎక్కువగా తీసుకుంటాం, వామిటింగ్ అవ్వటం, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ కొన్నిసార్లు హీట్ క్రాంప్స్ అని వస్తాయన్నమాట. హీట్ క్రాంప్స్ అంటే కండరాలు క్రాంప్కి గురవుతాయి, మజిల్స్ అన్నమాట. ఎందుకంటే ఒంట్లో ఉన్న వాటర్, సాల్ట్ రెండూ లాస్ అయిపోవటం వల్ల. మోస్ట్ హీట్ స్ట్రోక్ అనేది మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇల్నెస్ అన్నమాట. దాని తర్వాత ఈ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి, హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషను, నెక్స్ట్ హీట్ స్ట్రోక్. ఫస్ట్ హీట్ క్రాంప్స్ వస్తాయి, అంటే మజిల్ క్రాంప్స్ అన్నమాట. ఆ మజిల్ క్రాంప్స్ వచ్చిన టైంలోనే మనం కనుక జాగ్రత్తలు తీసుకుంటే హీట్ ఎగ్జాషన్కి, హీట్ స్ట్రోక్కి వెళ్ళకుండా ఉంటాం. హీట్ ఎగ్జాషన్ టైంలో కనుక వైద్యం తీసుకోకుండా, పానీయాలు తాకకుండా, మంచినీళ్ళు సరిగ్గా తాకకుండా, చల్లటి ప్రదేశాల్లో రాకుండా ఉంటే కనుక అది హీట్ స్ట్రోక్గా మారే అవకాశాలు ఉన్నాయి. హీట్ ఎగ్జాషన్ని ట్రీట్ చేయకపోతే హీట్ స్ట్రోక్గా మారుద్ది. హీట్ స్ట్రోక్గా మారింది అంటే ఇట్స్ ఎ లీడింగ్ టు ఏ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బాడీస్ థర్మో రెగ్యులేషన్ సిస్టమ్.

0: న్యూరలాజికల్ సింప్టమ్స్ కూడా వచ్చి న్యూరలాజికల్ డ్యామేజ్ బ్రెయిన్కి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని హీట్ స్ట్రోక్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు.
1: డాక్టర్ రాజేష్ గారు, మీరు చెప్పిన లక్షణాల్లో ఈ మూత్ర విసర్జన కూడా బాగా మంటగా వస్తుందండి అని అంటారు, అది కూడా దీని లక్షణం
0: కొన్నిసార్లు. అవునండి, ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి హాస్పిటల్కి వెళ్ళేలోపే ఫస్ట్ ఎయిడ్ ప్రారంభించాలి, అప్పుడు పేషెంట్కి ఇమీడియట్గా కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఎలాగంటే ఫస్ట్ ఇమీడియట్గా హాట్ ఏరియా నుంచి కూల్ ఏరియాలోకి తీసుకురావాలి. ఫస్ట్ పాయింట్, తీసుకొచ్చి టైట్ డ్రెస్లు ఏమైనా వేసుకొని ఉంటే కనుక డ్రెస్ అంతా లూజ్ చేయాలి. అలాగే లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి, లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి. అలాగే కుదిరితే కనుక ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకుంటే బెటర్. సన్ గ్లాసెస్ పెట్టుకొని హ్యాట్ ఒకటి పెట్టుకొని ఎక్కువగా ముందుకొచ్చేసి తల కళ్ళు అన్నీ కవర్ అయ్యే వైట్ బ్రీమ్డ్ హ్యాట్స్ ఉంటాయి, అలాంటి హ్యాట్ పెట్టుకుంటే కనుక ఎండ డైరెక్ట్గా మన సూర్యరశ్మి మన కంటి మీద పడకుండా ఉంటుంది అన్నమాట. అలాగే దీన్ని ప్రివెంట్ చేయాలంటే కూడా ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ తాగటం, లైక్ కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఇలాంటివి రెగ్యులర్గా తాగాలి.
1: అయితే డాక్టర్ గారు కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు చల్లగా?
0: లేదు లేదండి, అలాంటి పానీయాలు తాగకూడదండి.
1: కొంతమందిలో ఏం అభిప్రాయం?
0: అవునవును, అందుకే నేను దాని గురించి మాట్లాడలా.
1: చల్లగా
0: అసలు చాలా మంది, మేము పేషెంట్స్ కూడా చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తామండి. నేనైతే కొన్నిసార్లు రౌండ్స్కి వెళ్తే రూమ్స్లో పెట్టుంటే కూడా పేషెంట్స్కి గట్టిగా చెప్తున్నాను, అవి చాలా ప్రమాదకరం, దానిలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ స్టోరేజ్ కోసం చాలా ఎడిటివ్స్ కలుపుతారు వాటిల్లో, అవి తాగటం చాలా ప్రమాదకరం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఇలాంటివి తాగితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్,
1: కాఫీ టీలు
0: ఇలాంటివి కూడా చాలా తగ్గించాలి. కాఫీ రోజుకి ఒకసారి తాగితే సరిపోతుంది, ఆల్కహాల్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. అందులో ఎండాకాలంలో ఆల్కహాల్ తాగితే ఇంకా దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయండి. ఎలక్ట్రోలైట్ రిచ్ డైట్ అని ఉంటుంది, ఎలక్ట్రోలైట్ రిచ్ డైట్ తీసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు చాలామందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెద్ద పెద్ద తాగుతూ ఉంటారండి, అవి కూడా మేము సజెస్ట్ చేయట్లా. ఓఆర్ఎస్ పౌడర్ కానీ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ తీసుకొని మీరు ఎక్కడుంటే అక్కడ గ్లాస్లో కానీ బాటిల్లో కానీ ఓ లీటర్ బాటిల్లో అది కలిపేసుకొని సిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక సిప్ తాగండి. అలా తాగుతూ ఉంటే కనుక మనకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూస్తూ ఉంటారు జిమ్ముల్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ప్రోటీన్ షేక్స్ అయ్యి బాటిల్లో తెచ్చుకొని ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒకసారి తాగుతూ ఉంటారు. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఒక లీటర్ బాటిల్లో ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ వేసేసుకొని కలుపుకొని దాన్ని అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ పాటు ఆ లీటర్ వాటర్ని కంప్లీట్ చేయాలి. అలా ఎండలో ఉన్నంతసేపు తాగుతూ ఉంటే కనుక మనకి దానివల్ల వచ్చే ఒక దుష్ప్రభావాలు జరగకుండా ఉంటాయన్నమాట. అలాగే బాగా హాట్గా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం 12 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి, బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెస్ దాన్ 11-12 లోపు మనం పనులు అవుట్ చేసుకొని నీడ పట్టు ఉంటామని ప్రయత్నం చేయాలి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా బిఫోర్ 10 వెళ్ళిపోయి ఎండను బారిన పడకుండా ఉండటం, ఈవినింగ్ టైం 4-5 తర్వాత బయటికి రావటం, ఇలాంటివి చేసుకోవాలన్నమాట.
1: మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ కార్మికులు కష్టజీవులు అందరూ కూడా అంటే ఫ్యాక్టరీలోనే పనిచేసే వాళ్ళు కాకుండా బయట కొన్ని చేస్తారు,
0: ఎస్పెషల్లీ అసలు డైరెక్ట్గా ఇప్పుడు రోజువారీ కూలీలు ఉంటారండి మన అనుగోలు, కానీ వాళ్ళు ఎంతో సూర్యాస్తమయం ఎక్స్పోజ్ అవుతారు. ఇలాంటి టైంలోనే చాలా మందికి సన్ స్ట్రోక్స్ వాళ్ళకి ఎక్కువగా తగులుతాయి. అదే కాకుండా రేకుల షెడ్లో ఉండేవాళ్ళు ఉంటారు, రేకులు ఉంటాయి, పైన కింద పనిచేస్తూ ఉంటారు, రేకులు పైన అయినా కిందకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అసలు అది చాలా ప్రమాదకరం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మంచినీళ్ళు తాగాలి, ఓఆర్ఎస్ తాగాలి, ఎలక్ట్రోలైట్స్ తాగాలి, అలాగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ. ఈ 4-5 రకాలు నేను ఇప్పుడు చెప్పినవి సిప్స్గా తీసుకుంటూ ఎవ్రీ 15-20 మినిట్స్కి మనకు దాహం వేసినా అయ్యపోయినా కంపల్సరీగా తాగుతూ ఉండాలి. తాగుతూ ఉంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా రీహైడ్రేషన్ జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, చాలామంది వాటి రోజున డయాబెటీస్తో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది,
0: బాగా ఎక్కువగా ఉందండి.
1: మరి ఈ వీళ్ళకి వడదెబ్బ లాంటిది తగిలితే ఇంకేమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా?
0: అసలు ముందు షుగర్ పేషెంట్లండి వడదెబ్బ తగిలి హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు చాలా తొందరగా జరగచ్చు. కొన్నిసార్లు షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల షుగర్ ఎక్కువగా ఉండి కూడా ఎక్కువైతే కనుక ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోకుండా ఉంటాం, ఈలోపు డిహైడ్రేట్ అయిపోవటం వల్ల ఇంకా దీని దుష్ప్రభావాలు తొందరగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మనిషి ఒక 4-5 అవర్స్ కంటిన్యూస్గా ఎండలో ఉంటే వడదెబ్బ తగిలేటట్టయితే ఈ షుగర్ పేషెంట్ షుగర్ కంట్రోల్లో లేకుండా ఉంటే జస్ట్ వితిన్ 1 అవర్ ఎండలోకి వెళ్ళి వచ్చేసరే సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఆంజనేయ, మన స్వవిషయమై ఇది ఆలోచింపవచ్చునేమో కాని ఎవరో కొరగాని వాని రక్షించుటకై ప్రభుండనగు నాతోడ సంగ్రామమునకా సంసిద్ధుడవైతేనే.

మారుతి, ఇది నీ యుక్తివాదము గాని భక్తి మార్గము కాదు. ఈపాటి న్యాయాన్యాయములు మేమిరుంగనివి కావు. ధర్మము ధర్మమంచిటూ

మీరింతవరకు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ దీపాల సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:20.

రాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి, పింగళి రచన.
2: వివాహ భోజనంబు

0: సినీ గీతాలు విన్నారు.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
2: Of course.
1: ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వస్తు ఉత్పత్తి వ్యవస్థాపకత అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద పారిశ్రామిక పార్కుల అభివృద్దిపై చర్చించారు. అలాగే 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్కు, తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ల అభివృద్దిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎకువూరు గ్రామంలో శాసనసభ్యులు వెందాళం అశోక్తో కలిసి రచ్చబండ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోనే రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశమై జీవనోపాధి, వసతులు, మౌలిక సదుపాయాలపై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా

0: కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ఆయన స్పందిస్తూ, దేశ సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సంగీత స్వరకర్త త్యాగయ్య అని పేర్కొన్నారు. త్యాగరాజు పూర్వీకుల జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తిశ్రద్దలతో జరుపుకోవడం మన సాంస్కృతిక బాధ్యత అని వెల్లడించారు. సాంస్కృతిక శాఖ సమన్వయంతో త్యాగరాజ రచనలకు సంబంధించిన రాతప్రతులు, స్వరలిపి, అరుదైన రికార్డులు వంటి వాటిని డిజిటలైజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని దస్తగిరి సాహెబ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్దితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్ లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 20% ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జీఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. ఇండస్ట్రీస్ రావాలంటే అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్ని సమకూరిస్తేనే జరగదు. దాని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
0: ఒమన్లో ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లా వైలపాడు గ్రామానికి చెందిన షహ్నాజ్ను స్వదేశానికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. గత ఏడాది నవంబర్లో ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లిన షహ్నాజ్కు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడి ఏజెంట్లు నిరాకరించడంతో షహ్నాజ్ ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై ఆమె భర్త అబూబాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట ప్రభుత్వం స్పందించి షహ్నాజ్ను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, వలస కార్మికుల భద్రత సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో చొరవ తీసుకున్న ఏపీఎన్ఆర్టీ సొసైటీని ముఖ్యమంత్రి అభినందించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మ్యాజిక్ ట్రైన్లు ఒక వినూత్న కార్యక్రమమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ ట్రైన్లు అనే వినూత్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు తెలియజేస్తూ,
2: మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. విలేజెస్ లో చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉంటున్నారు. దేని వల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇనిషియేటివ్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. బేసికలీ ఆ వేస్ట్ వాటర్ ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ అని రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో అందరూ హ్యాపీగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండొచ్చు.
0: వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ అతిథి గృహంలో ఈరోజు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయిస్తామని తెలిపారు. స్వీకరించిన వినతులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. దేశంలో ప్రతి వర్గానికి అభివృద్ది ఫలాలు అందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపారని అన్నారు. ఇక మరోవైపు ఈ ఫలితాలపై విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడుతూ
3: 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా ఇతర 6 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ ఎన్డీఏ పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది. వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది.
0: తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఉరందూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా 2 తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. మృతుల్లో 3 పురుషులు, 1 మహిళ ఉన్నారని తెలిపారు. గాయపడిన 2 తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవస్థాపకత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థవంతంగా చేరేలా చేయడమే బీసీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం వింటారు.
5: ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ గురించి మనకి కొన్ని విషయాలను తెలియపరచడానికి మన స్టూడియోలో సుభాషిణి గారు ఉన్నారండి. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి సుభాషిణి గారు.
6: నమస్కారం అండి, నా పేరు సుభాషిణి. నేను ఏలూరు నుంచి వచ్చాను. టైలరింగ్లో నేను వచ్చి ఏలూరు జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నానండి. నేను వచ్చి దగ్గర 25 ఇయర్స్ పైనుంచే టైలరింగ్లో ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాను వృత్తి. నేర్చుకుని 10th వరకు చదివానండి. నేను 10th చదివాక ఇంకా పై చదువులు

0: చదివడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుందిగా నాకు నేనే అనుకుని నేర్చుకుంటున్నాను.
1: అయితే సుభాషిణి గారు, మీరు 10th క్లాస్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసే అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు అంటే చుట్టాల్లో ఎక్కడ నేర్చుకున్నారా, విడిగా ఎక్కడ నేర్చుకున్నారా, దానివల్ల మీరు ఎలా ఉపాధి మార్గంగా ముందుకు సాగారు?
0: నేనైతే ఇది మామూలుగా బయటే ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నానండి. 3 మంత్స్ అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఎంబ్రాయిడరింగ్ అన్నా అవన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకున్నప్పుడు కూడా చేస్తూ ఉండేదాన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇలా కాదులే టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను క్లాసెస్కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఎంతండి, నేను నేర్చుకున్నప్పుడు 30 రూపీస్ తీసుకునేవాళ్ళు మంత్లీ. అది మా ఊరు ఏలూరు పక్కన చదుమేళ్ళని 5 కిలోమీటర్స్ ఉండేది. నడుచుకుంటూనే వెళ్ళి నేర్చుకుని వచ్చాను నేను. అప్పుడు నేను నేర్చుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి నేర్పుతూ ఉండేదాన్ని. అప్పటి నుంచి కూడా నేను నేర్చుకుని ఇక్కడికి వచ్చి నేర్పేదాన్ని, మర్చిపోకుండా ఉంటాను అన్న ఉద్దేశంతో నేను బాగానే నేర్చుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేశారు, తర్వాత కూడా చాలా ఉపయోగపడిందండి. ఇంకా అప్పటి నుంచి పాప ఈ ఫ్రాక్స్ కానీ అవి కానీ చూసి ఇంకా బయట బాగా కుట్టడం, షాప్ పెట్టుకోవడం, అలా అంచెలంచెలుగా బాగా డెవలప్ అయ్యాను.
1: మరి ఈ టైలరింగ్ వృత్తిలో మీరు ఇంకా ఏమేమి సాధించారు?
0: నేను ముందైతే టైలరింగ్ ఒక్కటే నేర్చుకున్నానండి. తర్వాత ఇప్పుడు మగ్గం ఎంబ్రాయిడరీ వచ్చి మనకి 20 ఇయర్స్కి ముందు అంత లేదు. మనకి 20 ఇయర్స్ తర్వాత బాగా మగ్గం వర్క్ ఒకటి బాగా వచ్చింది. తర్వాత మగ్గం ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడమే కాకుండా మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ లేని పిల్లలకి దగ్గర 1000 మందికి నేర్పించానండి. నేను వాళ్ళు నేర్చుకుంటూ నా దగ్గరే పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు షాప్స్ పెట్టుకుని బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని స్టార్ట్ చేశారు కదా, అంటే మొత్తం చేనేత వృత్తులన్నీ వస్తాయండి. అందులో మా టైలరింగ్ ఒకటి. అందులో నేను సర్టిఫికెట్ ఉంటే బాగుంటుందని అందులో ట్రైనర్ నేర్చుకున్నాను. మళ్ళీ ట్రైనర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. అంటే ఇంకా ఇప్పుడు వరకు ఫ్రీగా నేర్పాను పిల్లలకి నా ద్వారా. అదే గవర్నమెంట్ ద్వారా ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇంకా నాకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందికి నేర్పుతాను.
1: మీరు విడిగా షాప్ పెట్టి నేర్పిస్తున్నారండి, లేకపోతే మీరు ఇంటి వరకే పరిమితమై దీనిలోనే ఉండగలిగారా? మీరు
0: ఇల్లు కాదండి, ఇంతకు ముందు ఇంట్లోనే ఉండి అప్పుడు పిల్లలకి నేర్పించేదాన్ని. ఇప్పుడు ఒక దగ్గర 15 ఇయర్స్ నుంచి షాప్ తీసుకున్నాను. షాప్ లో నా కింద వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంచెం లేని వాళ్ళకైతే నేను నేర్పిస్తానండి. నేను డబ్బులు తీసుకుని అయితే ఇప్పటివరకు ఎవరికి నేర్పించలేదు. నేను లేని పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, చుట్టుపక్కల పిల్లలు కానీ ఎవరైనా వచ్చినా అలా నేర్పిస్తా.
1: మీరు కొత్తగా మోడల్స్ మీరంతటి మీరే క్రియేట్ చేసి డిజైన్ అన్ని మీరే చేస్తూ ఉంటారు?
0: టైలరింగ్ అంటే అంతేనండి. ఏంటంటే పని లేదు అనుకోవడం కాదు, మనం మారుతున్న ప్రపంచాన్ని బట్టి మారాలి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను దీనిలో. అంటే చదువుకున్నట్టయితే ఇంకా ఫ్యాషన్ డిజైనర్గా వెళ్లేదాన్ని. 10th తో ఆపేయడం వల్ల నాకు కాలేజీలో నేర్పించడం కుదరలేదు. ఇప్పుడు నేను A to Z ఏ మోడల్ అయినా కుట్టేస్తాను.
1: అంటే సారీస్, డ్రెస్సెస్, గాగ్రాస్, ఆల్
0: వర్క్స్, లేడీస్ వర్క్స్ మాత్రమే, మగ్గం వర్క్స్, చిన్న పిల్లల ఫ్రాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్ వరకు అన్ని చేస్తాను, ఎనీ మోడల్స్.
1: మరి భవిష్యత్ తరాలకి ఇది ఎంతో మందికి ఉపాధిగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎలా వాళ్ళకి చెప్పగలుగుతారు?
0: ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అని పెట్టారు కదండి, అది అందులో మామూలుగా ఇప్పుడు నేర్చుకుంటానికి ఉన్నాం అనుకోండి, ట్రైనర్గా సెలెక్ట్ చేస్తారు, 15,000 కిట్తో ఇస్తారు. దాని నుంచి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దానిలో ఫస్ట్ అంటే మనకి ఏమి ష్యూరిటీలు కానీ ఏం పెట్టక్కర్లేదండి. విశ్వకర్మలో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత కార్డు ఇస్తారు, సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అది మనం బ్యాంకులో ముందే ఏ బ్యాంక్ అని చెప్పి మన దగ్గర తీసుకుంటారు. ఆ బ్యాంకు ద్వారా అలా అయితే గవర్నమెంట్ అలా ప్రాసెస్ ఇస్తుందండి. టైలరింగ్ మిషన్ వాళ్ళే ఇస్తారు. టూల్ కిట్ అంటే మిషన్ వాళ్ళకి మిషన్ వస్తుందండి. ఏ వృత్తి వాళ్ళకి అలాగా 15,000 టూల్ కిట్ ఇస్తారు. నేర్చుకున్నందుకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అలాగా లోన్లు 1,00,000 రూపాయలు అలా వస్తున్నాయి కదండి. అవి తీసుకుని నిదానంగా ఏదైనా పెట్టుకుంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి కొంతమంది, ఇప్పుడు లేడీస్ అంటే అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, హస్బెండ్ చూసుకోకపోవడం, అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. ఉంటే ఇప్పుడు నా షాప్ కూడా ఎక్కడ సెంటర్లో కాదండి, చాలా లోపలికి ఉంటుంది. కానీ ఏ సీజన్లో కూడా నాకు ఖాళీ ఉండదు. అంటే మన వర్క్ని మనం గౌరవించుకోవాలి, ముందు ఇంట్రెస్ట్గా చేయాలి. అప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళ దగ్గర పనిచేయక్కర్లేదండి. ఏ ఆడపిల్ల కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి ఏముందండి, 250 తీసుకున్నా సింపుల్గా 5 బ్లౌజులు కుట్టుకుంటే చాలు, అయిపోతుంది చక్కగా. లోన్ తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. చాలా ఉపయోగం ఉందండి టైలరింగ్ వల్ల.
1: అయితే విశ్వకర్మ పథకంలో మీరు ట్రైనీగా ఉన్నారన్నారు కదండి, అది ఎట్లా ఎక్కడ?
0: ట్రైనర్గా అంటే ఇప్పుడు మనం ముందు ట్రైనింగ్ తీసుకుంటాం కదండి, ట్రైనర్గా అన్నది యూనియన్ ద్వారా మన పేర్లు గవర్నమెంట్ అడుగుతుంది అన్నమాట. అలా అప్లికేషన్ పెట్టుకుని ట్రైనర్గా వెళ్ళొచ్చు. విశ్వకర్మ గవర్నమెంట్ పెట్టింది కదండి, దానిలో ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మేము ట్రైనర్గా వెళ్ళాలంటే నాకు అవకాశం వచ్చింది, కానీ పాలకొల్లు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ట్రైనర్స్గా అవుతున్నారండి, అదేంటి శ్రీకాకుళం వైపు వాళ్ళు గవర్నమెంటే ఒక 50 మందిని ఇస్తుంది, చక్కగా మంత్లీ శాలరీ 30,000 ఇస్తుంది
1: ట్రైనర్గా వెళ్ళిన.
0: అది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందంటేనండి, చక్క 50 మంది అలా వస్తారు, మనకి చాలా గౌరవం ఉంటుంది, మా టీచర్ గారు నేర్పారు అని వాళ్ళతో ఆదరణ బాగుంటుంది, ఎక్కువ మందికి నేర్పగలుగుతాం.
1: ఇప్పుడు పిల్లలందరికి కూడా తెలియకపోవచ్చు కొంతమందికి ఈ విశ్వకర్మ యోజనకి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అసలు వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అని ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇలా అప్లై చేయాలి అని, అంటే ఎక్కడికి వెళ్ళాలి?
0: అంటే వాళ్ళు పెడతారండి, పెట్టినప్పుడు పంచాయతీలో వాటిలో ఇస్తారు, చెప్తారు ఇలాగా మేము విశ్వకర్మ ట్రైనర్గా పెట్టుకోండి అని. మీ సేవలో పెడతారండి అప్లికేషన్, ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నేను ఇలా మిషన్ నేర్చుకుంటానండి అని. దానికి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీ సేవలో వెళ్ళి ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి.
1: దానికి ఎంతవరకు చదువు ఉంది అని చెప్పేసి ఏమన్నా సర్టిఫికెట్స్?
0: చదువు టైలరింగ్ కి చదువుతో సంబంధం లేదండి, టైలరింగ్ లో ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి చదువుకున్న వాళ్ళు కూడా షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బీటెక్ చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, అందరికి బాగా ఇప్పుడు ఫ్యాషన్
1: ఎక్కువైపోయింది.
0: ఇదివరకు అయితే ఏదో చదువులేని వాళ్ళు అలాగే నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. నా దగ్గరికి మొన్న బీటెక్ చేస్తూ జాబ్ చేస్తున్న పాపలు ఇద్దరు వచ్చారు నేర్పమని.
1: అయితే సుభాషిణి గారు, మీరు ఎన్నాళ్ళగా ఈ షాప్ ని రన్ చేస్తున్నారు, మీ అనుభవం? ఇంకా
0: టైలరింగ్ అయితే నాకైతే చెప్పాను కదండి, చిన్నప్పుడే నేర్చుకున్నాను, 25 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. షాపు ఓన్గా బయట పెట్టింది అయితే ఒక 15 ఇయర్స్ పైన అయ్యిందండి, 17 ఇయర్స్ అవుతుంది.
1: దానిలో వర్కర్స్ని పెట్టి మీరు చేస్తున్నారు, ఇంకా పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అయితే సుభాషిణి గారు, మీరు ఈ అంచెలంచెలుగా ఎదిగానని చెప్పారు కదండి, ఈ టైలరింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా సరే బ్లౌజులు ఈ ఫ్రాక్స్ ఇవన్నీ నేర్చుకుంటారు, అయితే దీని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేశారు, ఎలా?
0: నేనైతే ముందు నేర్చుకున్నాను కదండి, నేను నేర్చుకుంటూనే చెప్పాను కదా మీకు, నేను పిల్లలకి నేర్పించానని. తర్వాత ముందు మనం నేర్పించడం అంటే ఏంటంటే జాకెట్ల వరకు అలా నేర్పిస్తారు. మోడల్స్ అనేది ఏంటంటే మన ఓన్గా ఉండాలండి, ఒకటి రెండు కుట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా మనకు అర్థం అవ్వాలి, ఇది ఇంకా ఇలా తిప్పుకుంటే ఇంకో మోడల్ అవుతుంది, దీన్ని ఇలా పెట్టచ్చు అని. నేను అలాగా నేర్చుకున్న తక్కువే, మన తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడి ఉంటదండి టైలరింగ్ అనేది మాత్రం. ఇప్పుడు బాగా ఎక్కువ మోడల్స్ వచ్చినాయండి, ఇప్పుడు
1: నేర్చుకున్నాను అనమాట.
0: అక్కడికి వెళ్ళి నేను ఫ్రాక్స్ అయి కుడితే వాళ్ళే ఇంకెందుకండి మీకు నేర్చుకునేది అని అడిగారు నన్ను. ఇంకా కొంచెం మెలకువలు ఉంటాయి కదండి, ఇది అలా నేర్చుకున్నాను అంతే, అది కూడా 1 మంతే లేండి.
1: 1 మంత్ అయినా సరే మీరు దీనిలో చాలా క్రియేషన్ మీరే చేసుకుని మీరే సొంతంగా నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ దాని ద్వారా ఇంత స్థితికి మీరు వచ్చారు. నేర్చుకునే దానికన్నా మీ అంతా మీరు క్రియేషన్ ఎక్కువ చేసుకోవాలి అని చెప్తున్నారు మీరు. మరి మీ పిల్లలు దీనిలోకి వస్తున్నారా అండి, వాళ్ళు వేరేగా చదువుకుంటున్నారా?
0: చదువుకుంటున్నారండి, వాళ్ళకి అంత నాకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. పాప జస్ట్ ఏంటంటే చేతి పని చేస్తుంది, కాకపోతే ఏంటంటే నాకు ఐడియాలు ఇస్తుంది, నాకు ఇలా కుట్టు నాకు అలా కుట్టు అని, అంతే.
1: క్రియేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి ఈ టైలరింగ్ వృత్తి సమాజంలో ఏ విధంగా ఆదరించబడుతుంది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చెప్పాలి అంటే?
0: చాలా బాగుందండి, అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పండగ కానీ పెళ్లిళ్ళకైనా టైలరింగ్ ముందు బట్టలే కదండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ ప్రపంచంలో, ఇదివరకు అయితే పెళ్లి కనుకోండి పెళ్లి కుదిరి కుట్టించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెళ్లికి వెళ్ళాలన్నా అందరూ కుట్టించుకుంటున్నారు కాబట్టి బాగుందండి. కాకపోతే మాకు కూడా సీజన్స్ వారీగా ఉంటాయి, అన్ సీజన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ బాగుంటదండి.
1: మీకెవరైనా ఉచితంగా మిషన్స్ ఇవ్వటం గానీ అట్లాగా మీకు ఇచ్చారా, మీ అంతటి మీరుగా కొనుక్కుని మీరు ప్రాక్టీస్ చేసుకుని అట్లా చేసుకున్నారండి?
0: నేను ఫస్ట్ మిషన్ తీసుకుంది అయితేనండి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలో లోన్ ఇచ్చేవాళ్ళు, అలాగా తక్కువ సబ్సిడీకి తీసుకున్నాను నేను. చిన్న మిషన్ అది, ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మిషన్, తర్వాత అన్ని నేనే కొనుక్కున్నాను.
1: మీ యొక్క షాప్ లో అన్ని రకాల మిషన్లు ఉన్నాయి, అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ కంప్యూటర్ మామూలు మిషన్లే కాక ఇవన్నీ కూడా మిషన్లు.
0: కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, మగ్గం వర్క్ కూడా, మగ్గం ఎంబ్రాయిడరీ.
1: ఓన్లీ లేడీస్ వే?
0: ఓన్లీ లేడీస్,
1: జెంట్స్ అనేవి ఉండదు
0: అసలు,
1: కిడ్స్ అయినా ఏదైనా సరే లేడీస్ సంబంధించినవి. అయితే మీకు వచ్చిన వీటిల్లో ఏది ఎక్కువగా శారీస్ కి సంబంధించిన వస్తాయా, బ్లౌజెస్ సంబంధించిన వస్తాయా, లేకపోతే ఫ్రాక్స్ ఇట్లా డిజైన్స్ బాగా దేనికి సంబంధించిన?

0: ఎక్కువ బ్లౌజెస్ అండి, ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాగా లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేశారు, అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వచ్చినాయి. ఎప్పుడు ఉండేదల్లా వరకు బ్లౌజెస్.
1: అయితే ఇప్పుడు ఉపాధి మార్గంగా టైలరింగ్ చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఉంటుంది ఇది. ఇది ఎవర్ గ్రీన్ లాగా ఏ కాలంలో అయినా సరే టైలరింగ్ అనేది ఎప్పుడు కావాల్సిందే. కాబట్టి మరి నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమిటి, ఎట్లా నేర్చుకుంటే త్వరగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది చివరిగా మీరు మన శ్రోతలకి కొన్ని విషయాలు చెప్పండి మేడం.
0: ఏం లేదండి, మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ముందు చిన్నగా స్టార్ట్ చేసిన మామూలుగా నేర్చుకోవడానికి అని వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 3 మంత్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు మొత్తం నేర్చుకుని. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదండి, కొంచెం నేర్చుకుంటున్నారు, కొంచెం ఫోన్స్లో చూసి నేర్చుకుంటున్నారు. అలా కూడా ఉంది, ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అలా నేర్చుకోవచ్చు. ముందు స్టార్టింగ్ మనయన్నా మనం కుట్టుకోవాలి అనుకుని స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది.
1: ఇదివరకటి కాలంలో లాగా కాకుండా ఇప్పుడు అన్ని ఈజీగానే మన చేతుల్లో సెల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సరే తెలివితేటలతో ఇంట్రెస్ట్ తో ఆలోచన పరంగా కనుక నేర్చుకుంటూ ఉంటే దేనిలో అయినా ముందడుగేయడానికి అవకాశం ఉంటుంది.
0: ఇది వరకు అంటే అండి పేపర్ మీద చూపించేవాళ్ళు, ఇప్పుడు అది లేదు కదా, ఏదైనా చూపించాలనుకోండి ఫోన్ లో చూపించేయచ్చు,
1: ఫోన్ లో చూపించేయచ్చు,
0: ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
1: ధన్యవాదాలండి సుభాషిణి గారు, చాలా చక్కని మీ యొక్క విషయాలను తెలుపుతూ నెక్స్ట్ తరం వాళ్ళు ఉపాధి మార్గంగా ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు.
0: చాలా సంతోషం అండి.
1: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ శ్రీమతి సిహెచ్ సుభాషిణి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు పోషక విలువల గని, లీచీ పండు గురించిన విశేషాలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఏ కాలంలో దొరికే ఆ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఏ కాలం అని నేను ఎందుకన్నానంటే, కొన్ని రకాల పండ్లు సంవత్సరం పొడుగునా కూడా మనకు లభ్యమవుతాయి, మరికొన్ని పండ్లు ప్రత్యేకమైనటువంటి కాలాల్లోనే మనకి దొరుకుతాయి. ఏది ఏమైనా కూడా పండ్లు ఏవైనా సరే మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే అని చెప్పవచ్చు. కొన్ని రకాల పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా రుచిగా ఉండటమే కాదు, దాని చరిత్రను కూడా చాటి చెప్పుతాయి. అందులో చెప్పుకోదగ్గ పండు లీచీ పండు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం చైనా అడవుల్లో కనిపించిన ఈ చెట్టు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా దీని జన్మస్థలం చైనా అనే చెప్పాలి. ఇప్పుడు థాయిలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాలతో పాటు ఉత్తర భారతదేశంలో, అంటే ముఖ్యంగా బీహార్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు మన ఉత్తర భారతదేశంలో మాత్రమే కనిపించే ఈ పండ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వేసుకున్నాయి. స్ట్రాబెర్రీలా కనిపించే ఈ పండ్లు కాస్ట్లీ ఫ్రూట్లలో ఒకటనే చెప్పాలి. ఈ లీచీ పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు గులాబీ రంగు తొక్క, అంటే షెల్ఫ్తో, లోపల మృదువైన తెల్లటి గుజ్జుతో, మంచి రుచితో ఉంటాయి. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువ. వేసవిలోనే ఈ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. మంచి సువాసన కలిగినటువంటి ఈ పండ్లను చెట్టు రెమ్మల నుండి వేరు చేసినప్పుడు ఆ సువాసనతో పాటు తాజాదనం కూడా నెమ్మదిగా కోల్పోతాయి. అందుకే ఈ పండ్ల పైపొరను తొలగి

0: తగించినప్పుడు మంచి సువాసనతో కూడిన మెత్తటి జ్యూసీగా ఉండే తెల్లటి గుజ్జు ఉంటుంది. ఇది కేవలం రుచికే కాదు, అధిక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పండ్ల గుజ్జుని నేరుగా తినడమే కాకుండా దీనిని షర్బత్లు, జ్యూస్లు, ఐస్ క్రీం తయారీలో కూడా వాడతారు. ఎక్కువ పీచుతో జ్యూసీగా ఉండే ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ. 100 గ్రాముల లీచీ పండ్లలో 75 మిల్లీగ్రాముల సి విటమిన్, B2, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఐరన్ తదితర పోషకాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే కాపర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఈ పండ్లలో ఉన్నటువంటి కాపర్, ఐరన్ సహాయపడతాయి. ముఖ్యంగా హై బీపీని నియంత్రించడంలో ఈ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది. ఇక గుండెకు బలం చేకూర్చడంలో ఈ లీచీ పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీనిలో పాలీఫినాల్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, ఓలిగోనల్ వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణక్రియను పెంచుతుంది. గ్యాస్ట్రిక్, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాలను స్థిరీకరిస్తుంది. ఇక ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం ఇందులో పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ లీచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఈ పండ్లలోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదండి, వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో కూడా ఈ పండ్లు సహాయపడతాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఈ పళ్లలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్ని అడ్డుకోగలదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ లీచీ పండ్లను పరకడుపున, అధిక మోతాదులో, అలాగే రాత్రిపూట తీసుకోకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మృదువైన లీచీ పండ్లను ఎంతోమంది ఇష్టంగా తింటున్నారు అనేది మాత్రం నిజం. అధిక పోషకాలు కలిగినటువంటి ఈ లీచీ పండ్లను మితంగా తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆశిద్దాం.
1: పోషకాలు గని లీచీ పండు గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు M. చిత్తరంజన్ పాడిన లలిత గీతం వింటారు. దాశరథి రచన.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: లలిత గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు పి సుశీల పాడిన ఈ లలిత గీతం డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర రచన.

ఎదుట ఎవరికైనా ఒకటేరా. మనుగడలో నీ ఒడుదుడుకులు నీ మనసేరా. మంచికి మమత

లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైమ్ హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన దిల్ హై తుమ్హారా చిత్రం నుంచి వినబోయే పాట.

టేన్ టైంలో మీరు విన్న ఆ పాట దిల్వాలే దుల్హనియా లే జాయెంగే. ఈ చిత్రానికి కుమార్ సాను, లతా మంగేష్కర్ గానం విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఉదిత్ నారాయణ్, పూర్ణిమ గానం చేసిన పాట హీరో నంబర్ 1 చిత్రం నుంచి.

టీన్ టైంలో మీరు విన్న ఆ పాటను జగ్జిత్ సింగ్ పాడారు సర్ఫరోష్ చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్, జావేద్ అలీ, మోహిత్ చౌహాన్ పాడిన పాట రాక్ స్టార్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను అఖిల్ సచ్దేవ్ మన్షిల్ గుజ్రాల్ గానం చేసిన పాట బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రం నుంచి.

వినబోతున్న పాటను ఆతిఫ్ అస్లాం అలీషా చిన్నై గానం చేశారు అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ చిత్రం నుంచి.

టీన్ టైంలో తర్వాత వినబోతున్న పాట లవ్ ఆజ్కల్. ఈ చిత్రం నుంచి దర్శన్ రావల్ అంతరామిత్ర గానం చేసిన పాట.

మీరు విన్న ఈ పాట అర్జిత్ సింగ్ పాడిన చిచ్చోరే చిత్రం నుంచి. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. మరి మొదటి క్విజ్ ప్రశ్న, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి జన్మదినం ఈరోజు. వీరిని స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాల పేరు ఏమిటి? ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి జన్మదినం ఈరోజు. వీరిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే సంగీతోత్సవాల పేరు ఏమిటి? మరి మీ సమాధానాన్ని పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి జన్మదినం ఈరోజు. వీరిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే సంగీతోత్సవాల పేరు ఏమిటి? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి జన్మదినం ఈరోజు. వీరిని స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాల పేరు ఏమిటి? ఇది ప్రశ్న. మరి అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి. దినేష్ ధీరజ్ బాలాజీనగర్ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఇది ఆన్సర్ కరెక్ట్ కాదండి మీరు పంపించింది. ఇంకా రాధ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. రామచంద్ర సువర్ణ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్ నేపాలెం నుంచి ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అండి. త్యాగరాజస్వామి వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే సంగీతోత్సవాల పేరు ఏమిటి? ఇది ప్రశ్న. తర్వాత పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రామకృష్ణయ్య గారు అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి డోకుపత్తి శివప్రసాద్, సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశు దక్షిణ చిరువోలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, వీరు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా లత ఉయ్యూరు

నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఈ దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ, ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. పిజ్జాదిగూడ నుంచి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. అలాగే సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళీ లక్ష్మి, ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. మనం ప్రశ్న ఏంటంటే ఉత్సవాల పేరు ఏమిటి, సంగీతోత్సవాల పేరు ఏమిటి అనేది ప్రశ్న. మన్మథరావు కోట, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. రమణమ్మ, బాబులు, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ అండి. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపారండి. ఇంకా పెమ్మరాజు, లలిత కుమారి, తణుకు నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి, గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ అండి. గోగులమ్మూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మాట్టూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్. చెన్నకేశవరావు అత్తిలి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారండి. ప్రశ్న అడుగుతున్నారు వీరు. ఇంకా ప్రశ్న ఏంటంటే ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజస్వామి వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే సంగీత ఉత్సవాల పేరు ఏమిటి, ఇదండి ప్రశ్న. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు రైట్ ఆన్సర్.

వీరు విజయ్ శేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శ్రీకాకుళం భాస్కర్ రావు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ పంపారు. గోపాల్ పార్వతి బుచ్చిరెడ్డిపాలెం నుంచి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి, ఇది ఆన్సర్ ఇది కాదండి మీరు పంపింది, ఆయన పేరు మీద, త్యాగరాజస్వామి వారి పేరు మీద జరిపే ఉత్సవాల పేరు ఏమిటి అని. మైలవరం నుంచి పుష్ప వీరు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తురకపల్లి గ్రామం నుంచి భాష, రవికుమార్ రెడ్డి, సురేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన్న నుంచి రైట్ ఆన్సర్ అండి. జయకుమార్ తిరువన్నామలై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత మేడిపల్లి నుంచి శ్రీతేజ, శ్రీరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ రైట్ ఆన్సర్ అండి. నవీన్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా విశాల నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. స్వర్ణపూడి రాజశేఖర్, రేవతి వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత గోపాల్ ఆచారి, అక్కయ్యమ్మ, శ్యామలారాణి, ప్రకాష్ రాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే, త్యాగరాజస్వామి వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. తర్వాత క్విజ్ ప్రశ్న, క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? మరి మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

0: స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు.
1: యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించేశారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత రాధ ఖమ్మం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాధ ప్రకాష్ ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత దినేష్ ధీరజ్ కడప బాలాజీనగర్ నుంచి, రైట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, తనోజ్, మనోజ్, రైట్ ఆన్సర్ అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. పీజాదిగూడ నుంచి శ్రీనివాస్, రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్పూర్ కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వీరు అశోక్ రమ్య దినకర్ దేవాంశు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువోలు లంక అమనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. మేడిపల్లి శ్రీతేజ

శ్రీరామ్ మేడిపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపెన్నెపాలెం నుంచి, రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. ఇంకా గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆత్మూరి మురళీ లక్ష్మీ భట్టిప్రోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. సత్తిరెడ్డి అనపర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్. రామ్మోహన్ రావు సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఇరుసుమండ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి వీరంతా బుచ్చిరెడ్డిపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్ అండి. తురకపల్లి గ్రామం నుంచి భాషా రవికుమార్ రెడ్డి సురేష్ రైట్ ఆన్సర్ పంపారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఇంకా కాకర రాజకుమార్ లావణ్య సకినేటి పల్లె నుంచి. తర్వాత కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మహేంద్ర తెనాలి నుంచి. గోపాల్ ఆచారి అక్కయ్యమ్మ శ్యామలరాణి ప్రకాష్ రాజ్. తర్వాత జయబాలన్ తమిళనాడు నుంచి. యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి పంపింది. వీరు విజయశేఖర్, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కుంచి రామమూర్తి కుంచువానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి. ఇంకా మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ.

భాను జైనుద్దీన్, ఇంకా వీరు రెహనా షెహనాజ్ తురకపల్లి గ్రామం నుంచి. అలాగే సయ్యద్ ఇస్మాయిల్ బాయ్, జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ వీరంతా పంపించారు. అందరూ రైట్ ఆన్స్ రండి. ఇప్పటి వరకు చెప్పిన పేర్లన్నీ కూడా. తర్వాత వీరు రమణమ్మ, బాబులు, సౌదామణి ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ వీరు కూడా. మరి అందరి సమాధానాలు వచ్చేసరి సరైన సమాధానం ఏంటంటే క్రూగర్ నేషనల్ పార్క్ దక్షిణాఫ్రికాలో ఉందండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.

0: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సాహసీ సునీత 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి 7వ తరగతికి హిందీ పాఠం సాహసీ సునీత.
1: నమస్తే అధ్యాపికా జీ.
2: నమస్తే ఆలియా, ఆవో బైఠో. ఆజ్ హమ్ ఏక్ సాహసీ బాలికా కే బారే మే సీఖేంగే. ఉస్నే క్యా సాహస్ కియా జిస్కే లియే వో సర్కార్ కి ఓర్ సే పురస్కార్ పాయా. అచ్చా, పాఠ్య పుస్తక్ మే 15వీ పాఠ హై సాహసీ సునీత. పాఠ కే పహలే ఏక్ చిత్ర హై. చిత్ర మే క్యా దిఖాయీ దే రహే హై బతావో.
1: జీ అధ్యాపికా జీ, చిత్ర మే ఏక్ కువా ఔర్ ఉస్కే దీవార్ పర్ ఏక్ లడ్కీ బైఠీ హై. కువే కే అందర్ పానీ మే ఏక్ లడ్కా హై. వహ లడ్కీ కే హాత్ కీ లకడీ కో పకడా హై. కువే కే పాస్ ఏక్ పేడ్ భీ హై.
2: బహుత్ అచ్చా, లడ్కీ క్యా కర్ రహీ హై?
1: లడ్కీ కువే కీ దీవార్ పర్ బైఠ్ కర్ లకడీ కీ సహాయతా సే లడ్కే కో బచానే కీ కోశిష్ కర్ రహీ హై.
2: ఠీక్ కహా తుమ్నే. మనిషికి ఉండవలసిన మంచి లక్షణాల్లో ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా ఉత్తమమైంది. దీనికి ఉండాల్సింది ధైర్యం, స్థైర్యం, సాహసం. అందరిలోనూ ఈ లక్షణాలు ఉన్నా ఆపదల్లో ఉన్నవారిని చూసి మనకెందుకులే అని తమ దారిని తాము పోయేవాళ్లు కొందరు. సమయానికి తగిన తెలివి లేక ఆపదల పాలైన వారితో కలిసి తాము కూడా బాధపడుతూ కూర్చుంటారు కొందరు. వయస్సుతో సంబంధం లేదు సహాయం చేయడానికి, సాహసం చేయాలంతే అని నిరూపించుతారు కొందరు బాలబాలికలు. అటువంటి బాలిక సునీత. హా, అవు పాట్ పడినా శురూ కరో మై అర్ధ సంజావుంగి.
1: అధ్యాపికాజీ, అర్ధ తెలుగు మే బతాయియే.
2: జరూర్, తెలుగు మే హీ బతావుంగి, శురూ కరో.
1: జీ అధ్యాపికాజీ, సునీతా ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ. ఉస్కే సాత్ మా భీ థీ. రాస్తే మే రైల్ కీ పట్రీ థీ. వహా సే రైల్ గాడీ కే నికల్నే కా సమయ హో గయా థా. సునీతా ఔర్ ఉస్కీ మా పట్రీ కే పాస్ రుక్ గయీ. తభీ సునీతా కీ నజర్ రైల్ కీ పట్రీ పర్ పడీ. ఉసే వహ పట్రీ టూటీ హుయీ లగీ.
2: ఈ పాఠ్యాంశం నిజంగా జరిగిన ఒక ఘటన. ఇందులో సాహస బాలిక సునీత. సరే, కథలోకొస్తే ఒకరోజు సునీత గడ్డి కోసుకుని మోపు కట్టి అది తీసుకుని ఇంటికి వెళ్తోంది. అప్పుడు ఆమెతో పాటు సునీత వాళ్ళ అమ్మ కూడా ఉంది. వచ్చే దారిలో రైలు పట్టాలున్నాయి. పటరీ అంటే రైలు పట్టాలు. సరిగ్గా అదే పట్టాల మీద రైలు వచ్చే సమయం అయింది. సునీత వాళ్ళ అమ్మ ఆగారు. అంతలో సునీత చూపు రైలు పట్టాల మీద పడింది. అక్కడ పట్టాలు విరిగిపోయి ఉండడం చూసింది. వాళ్ళమ్మ కూడా విరిగిన రైలు పట్టాలు చూసింది. ఆమె అన్నది కదా, అయ్యో ఈ పట్టాలు విరిగిపోయాయే, రైలు వెడితే ప్రమాదం కదా, సరే ఏం చేద్దాం అనుకున్నారు. ఆగే పడో.
1: సునీతాకి మా పట్రీ దేఖ్ కర్ బోలి, యహ పట్రీతో టూటీ హే, దోనో ఇధర్ ఉధర్ దేఖ్నే లగీ, రైల్వే స్టేషన్ భీ వహా సే దూర్ థా.
2: ఏం చేయాలో తోచక అటు ఇటు చూస్తున్నారు ఇద్దరు. విషయం తెలియపరచాలంటే రైల్వే స్టేషన్ కూడా అక్కడికి చాలా దూరంలో ఉంది. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆగేపడో.
1: తభీ సునీతానే రైల్ గాడీ కో ఆతే దేఖా. వహ హోనే వాలీ దుర్ఘటన కో సోచ్కర్ కామ్ పుఠీ.
2: ఇంతలో రైలు కూడా వచ్చేస్తున్నట్లుగా కనపడింది. విరిగిన పట్టాల మీద రైలు నడిస్తే ఏం జరుగుతుంది?
1: రైలు పడిపోతుండండి.
2: అందుకే సునీత జరగబోయే దుర్ఘటన గురించి తలుచుకుని వణికిపోయింది. సరే ఆగేపడో.
1: తభీ ఉసే ఏక్ ఉపాయ సూచ.

0: पूछा। उसने सुन रखा था कि सड़क पर लाल रंग की बत्ती को देखकर वाहन रुक जाते हैं। वह पटरी के पास जाकर अपनी लाल रंग की ओढ़नी लहराने लगी। माँ भी दोनों हाथ उठाकर रुकने का संकेत करने लगी।
1: నిజానికి రాబోయే ప్రమాదాలు కష్ట నష్టాలు ముందుగా తెలిస్తే ఉన్న తెలివి కూడా పోగొట్టుకుని తాము కంగారు పడి ఇతరులను కూడా ఆలోచించనీయకుండా చేసే పెద్దవాళ్లు కూడా చాలా మందిని మనం చూస్తుంటాం. ఇక చిన్నవాళ్ల సంగతి వేరే చెప్పాలా, కాని మన సునీతకు ఎర్రదీపం వెలిగితే వాహనాలు ఆగిపోతాయి అని తాను విన్న విషయం గుర్తుకొచ్చింది. మనం రోజూ గ్రహించే కొత్త విషయాలు, సంపాదించిన జ్ఞానం అవసరపడినప్పుడు ఉపయోగపడాలి సునీతలాగా కదా. సునీత ఏం చేసింది, ఆమె వేసుకున్న దుస్తులలో పైన ధరించినటువంటి చున్ని ఓఢుని అంటే పై వస్త్రం ఎర్రనిది, అది తీసి లెహరానేలగి ఎగరవేయడం మొదలుపెట్టింది. మరి అమ్మ ఏం చేసింది, ఆమె రెండు చేతులు పైకెత్తి ఊపుతూ రైలుకు ఎదురెళ్ళింది. దీనినే మనం అపాయంలో ఉపాయం అంటాం కదా. అప్పుడేం జరిగింది, ఆగేపడో.
0: गाड़ी चालक ने लाल कपड़े को लहराता और गाड़ी रोकने का संकेत देखकर सोचा, जरूर कोई गड़बड़ है। उसने गाड़ी की चाल धीमी कर दी। थोड़ी दूरी पर गाड़ी रुक गई।
1: गाड़ी चालक अंटे रैल ड्राइवर वाहन चोदकुडु ई एर्रनी वस्त्रं एगरटं బండి ఆపమన్నట్లుగా చేస్తున్న సైగలు ఇవన్నీ చూసి ఇదేదో ఇక్కడ ప్రమాద సూచనలున్నాయి అని రైలు వేగాన్ని ధీమీకరణ అంటే తగ్గించాడు. నెమ్మదిగా వచ్చి రైలు ఆగిపోయింది. సరిగ్గా విరిగిన పట్టాల మీదకు రాకుండా ముందే ఆపగలిగారన్నమాట. ఆగేపడో.
0: గాడీ చాలక్, గార్డ్ తథా కుచ్ లోక్ సునీత ఔర్ ఉస్కీ మా కే పాస్ ఆయే. సునీత నే ఉన్హే టూటీ హుయీ పట్రీ దిఖాయి. पटरी देखकर चालक ने कहा कि सुनीता की सूझबूझ से हजारों जाने बच गई। सभी यात्रियों ने दोनों के साहस की प्रशंसा की। सुनीता को इस साहसी कार्य के लिए 26 जनवरी को भारत सरकार की ओर से पुरस्कार दिया गया।
1: रेल आगंगाने ड्राइवर गार्ड इनका रेल लो न प्रयाणीकुलु अंदरु एं जरिगिंदी रेल एंदुकु आपारु అంటూ సునీత వాళ్ళమ్మ ఉన్న చోటికి వచ్చారు. వాళ్లందరికీ ఈ విరిగిపోయిన పట్టాలు చూపించింది సునీత. అది చూసి వాళ్లంతా తప్పిపోయిన ప్రమాదం ఎంత పెద్దదో అనుకుని ఉంటారు. అంతేనా, రైలు డ్రైవరు అమ్మా నీ సమయస్ఫూర్తి వలన ఈరోజు వేలాది ప్రాణాలు దక్కాయి అని సునీతను అభినందించాడు. ప్రయాణికులంతా కూడా సునీతను ఆమె ప్రదర్శించిన సాహసాన్ని చాలా ప్రశంసించారు అంటే పొగిడారు. ఇంత గొప్ప సాహస కార్యాన్ని చేసిన సునీతను భారత ప్రభుత్వం జనవరి 26న సన్మానించి బహుమతి ప్రదానం చేశారు. ఇంతకీ జనవరి 26 ప్రత్యేకత ఏమిటి?
0: జనవరి 26 గణతంత్ర దినోత్సవం అండి.
1: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రెండూ జాతీయ పండుగలు. దేశమంతా ప్రజలందరూ కలిసి చేసుకునేవి. ఆ రోజు సాహస బాలలందరినీ సన్మానం చేస్తారు. మరి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి అందుకుంటారు. పాఠం బాగా అర్థమైందా అలియా?
0: చాలా బాగా అర్థమైందండి.
1: సరే, మరి ఈ పాఠంలోంచి కొన్ని పదాలు వాటికి తెలుగు అర్థాలు చెప్తాను, నువ్వు కూడా నాతో పాటుగా చెప్పు. ఘాస్ అంటే గడ్డి.
0: ఘాస్ అంటే గడ్డి.
1: రాస్తా దారి.
0: రాస్తా దారి.
1: రేల్ కి పటరి రైలు పట్టాలు.
0: రైల్ కి పట్రి రైలు పట్టాలు.
1: రేల్ గాడీ రైలు బండి.
0: రైల్ గాడీ రైలు బండి.
1: నికల్నా వెళ్ళటం లేదా బయలుదేరటం.
0: నికల్నా వెళ్ళటం లేదా బయలుదేరటం.
1: రూక్నా ఆగిపోవడం.
0: రూక్నా ఆగిపోవడం.
1: నజర్ దృష్టి చూపు.
0: నజర్ దృష్టి చూపు.
1: టూటీ హుయి విరిగిపోయిన.
0: టూటీ హుయి విరిగిపోయిన.
1: దుర్ఘటన ప్రమాదం.
0: దుర్ఘటన ప్రమాదం.
1: కాంప్ ఉఠనా వణికిపోవుట.
0: కాంప్ ఉఠనా వణికిపోవుట.
1: బత్తి దీపం.
0: బత్తి దీపం.
1: ఓఢని చున్ని.
0: ఓఢని చున్ని.
1: సరే, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, తుమ్ ఠీక్ ఠీక్ జవాబ్ దేనా అలియా.
0: జీ హా అధ్యాపికా జీ, పూచియే.
1: సునీత పటరీ కే పాస్ క్యూన్ రుకి?
0: సునీత అప్ని మా కే సాథ్ ఘర్ జా రహీ థీ. रास्ते में रेल की पटरी थी, वहाँ से रेलगाड़ी के निकलने का समय हो गया था। ऐसे समय पटरी पर जाना खतरे

0: की बात है, ఇస్లియ సునీత పట్రీ కే పాస్ రుక్ గయి.
1: అది ఆ సమయంలో వెళ్ళడం ప్రమాదం కనుక అక్కడ ఆగారు వాళ్ళు. సరే, టూటీ పట్రీ దేఖ్ కర్ సునీతనే క్యా సోచా హోగా.
0: సునీత కి నజర్ రైల్ కి పట్రీ పర్ పడి, ఉసే వహ్ పట్రీ టూటీ హుయి లగి. టూటీ హుయి పట్రీ పర్ రైల్ గాడీ చలి తో గిర్ జాయేగి, బహుత్ లోగ్ మర్ జాయేంగే, ముజే హీ కుచ్ కర్కే సబ్కో బచానా హై, ఐసా సోచా హోగా అధ్యాపికా జీ.
1: బహుత్ అచ్చా జవాబ్. ఔర్ ఏక్ ప్రశ్న, చాలా కే లియే లాల్ ఔర్ హరా జెండా కిస్కే సూచక్ హై?
0: చాలక్ కే లియే లాల్ జెండా రుక్నే కే ఔర్ హరా నికల్నే కీ సూచక్ హై.
1: అచ్చా, అబ్ ఖాలిస్థాన్ భర్నే కా అభ్యాస్. సునీత ఘాస్ లేకర్ డాష్ జా రహీ థీ.
0: సునీత ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ.
1: డాష్ స్టేషన్ వహాన్ సే దూర్ థా.
0: రైల్వే స్టేషన్ వహాన్ సే దూర్ థా.
1: వహ పట్రీ కే పాస్ జాకర్ డాష్ లహరానే లగి.
0: వహ పట్రీ కే పాస్ జాకర్ ఓడ్నీ లహరానే లగి.
1: భారత్ సర్కార్ నే డాష్ కే దిన్ సునీతా కో పురస్కార్ దియా.
0: భారత్ సర్కార్ నే 26 జనవరి కే దిన్ సునీతా కో పురస్కార్ దియా.
1: అచ్చా, రైల్వే స్టేషన్ సే జుడే కుచ్ శబ్ద బతావో.
0: ప్లాట్ఫార్మ్ మైక్.
1: మైక్ అంటే ఏంటి? విజ్ఞాపన్ కర్నే కా సాధన్. ఔర్ కౌన్?
0: ఫల్ ఆది బేచ్నే వాలే, టికెట్ దేనే వాలా కౌంటర్, కూలీ లోగ్ ఆది.
1: అచ్చా, అబ్ హే భాషా కీ బాత్. సఫేద్ గోడా గరం చాయ్ ఠండా పానీ లాల్ ఓఢని సాహసీ లడ్కి, ఇవన్నీ గమనించావా? వీటి గురించి నీకేం తెలుసు?
0: మొదటి పదం రెండవ పదం యొక్క విశేషం గుణం చెబుతోంది టీచరు గారు.
1: అంటే సఫేద్ గరం ఠండా లాల్ సాహసీ ఈ పదాలన్నీ విశేషణాలన్నమాట. విశేషణ కి పరిభాష క్యా హై? సంజ్ఞా యా సర్వనామ కే గుణ్ బతానే వాలే శబ్దం కో విశేషణ కహతే హై. అచ్చా ఠీక్ హై. అవును గాని ఆలియా, నీకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఏమైనా తెలుసా?
0: తెలుసండి, స్కూల్లో ఒక రోజు పోలీసు ఆఫీసర్స్ వచ్చి చెప్పారు. చిన్న ఫిల్మ్ కూడా చూపించారు టీచరు గారు.
1: మరింకే బహుత్ అచ్చా. అబ్ హిందీ మే బతానే కి కోషిష్ కరో. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే యాతాయాత్ నియమ్.
0: హమే యాతాయాత్ నియమో కా పాలన్ కర్నా చాహియే. సడక్ పర్ హమేషా బాయీ ఔర్ చల్నా చాహియే. వాహన్ చలానే వాలే చౌరాహే పర్ అగర్ లాల్ బత్తీ కే జల్నే పర్ రుక్నా, హరీ బత్తీ కే జల్నే పర్ నికల్నా చాహియే. విద్యాలయ ఔర్ ఆస్పతల్ జైసే ప్రదేశో మే చల్తే సమయ ధీరే సే జానా చాహియే. హారన్ బజానా నహీ చాహియే. పైదల్ జానే వాలే సడక్ పార్ కర్నా హై తో జీబ్రా లైన్స్ దేఖ్ కర్ పార్ కర్నా హై.
1: బహుత్ మూల్యవాన్ సమాచార్ బతాయా, బహుత్ అచ్చా. ముఖ్యంగా రోడ్డు మీద నడిచేవారు బాగా గుర్తు పెట్టుకోవలసింది ఏమిటంటే, నడుస్తూ పుస్తకాలు చదవటం, ఫోన్ మాట్లాడడం ఇలాంటివన్నీ చేయరాదు. వాహనాలు నడిపేవారు కూడా ఫోన్ మాట్లాడుతూ నడపకూడదు. పిల్లలు తెలియక రోడ్డు పక్కన బంతి ఆట అలాంటివి ఆడుతూ ఉంటారు. బంతి కోసం రోడ్డు మీదకి పరిగెడితే ప్రమాదం జరగవచ్చు. ఏదైనా రోడ్ రూల్స్ పాటించడం అనేది అందరికీ మేలు. ఠీక్ హై ఆలియా. సాహసీ సునీత కహాని అపనే శబ్దం మే సునావో దస్ వాక్యమే.
0: సునీత ఘాస్ లేకర్ అప్నీ మా కే సాత్ ఘర్ జా రహీ థీ. రాస్తే మే రైల్ కీ పట్రీ థీ. ఉన్ దోనో నే దేఖా కీ పట్రీ టూటీ హుయీ హై. సునీత ఔర్ ఉస్కీ మా గాడీ కో రోక్నా చాహతే థే, ఇసీలియే సునీత అప్నీ లాల్ రంగ్ కీ ఓడ్నీ లహరానే లగీ. ఇసే దేఖ్ కర్ గాడీ చాలక్ నే సోచా కీ వహా జరూర్ కుచ్ గడబడ్ హై. ఉస్నే గాడీ కీ చాల్ ధీమీ కర్కే గాడీ రోక్ దీ. గాడీ చాలక్ గార్డ్ తథా కుచ్ లోగ్ సునీత ఔర్ ఉస్కీ మా కే పాస్ ఆయే. టూటీ హుయీ పట్రీ దేఖ్ కర్ చాలక్ నే కహా కీ సునీత కీ సూజ్ భూజ్ సే హజారో జానే బచ్ గయీ. సబ్ యాత్రియో నే దోనో కే సాహస్ కీ ప్రశంసా కీ. సునీత కో ఇస్ సాహసీ కార్య కే లియే 26 జనవరి కో భారత్ సర్కార్ కీ ఓర్ సే పురస్కార్ దియా గయా.
1: బహుత్ అచ్చా. మన్ కా సాహస్ విశ్వాస్ బఢాతా హై. సభీ బాల్ బాలికాయే నిడర్ హోకర్ అప్నే ఆప్ కో ఔర్ దూసరో కో భీ మదద్ కర్నే కీ కోషిష్ కర్నా చాహియే. అచ్చా ఆలియా, పాఠ యహాన్ పర్ సమాప్త్ కర్తే హై, చలే.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: సుభాషిష్.
2: మీరు ఇంతవరకు సాహసీ సునీత 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ

0: కేంద్రం నుండి వెలువడింది.
1: గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
2: Of course.
1: ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుంచి నాగమ్మ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీమతి బండారు పద్మావతి. హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య.

ప్రభువులు అలసిపోయినారేమో. పాత్ర పోషణ చాలా చక్కగానున్నది. ప్రభువులు నాటక కళలో కూడా ఆరితేరినారు. అందుకే కాబోలు మరణుద్రిప్పనట్టు.

స్వామి, ఆ కోతిని చూచిన మనకు అసహ్యం వేయుచున్నది కదా, అవి ఎంతగా ప్రేమించుకుని చున్నావో చూడు. అదే అదే ప్రపంచ

స్వామిది. తమ వదనము నేడుందలకో విచారగ్రస్తమయ్యున్నది. ఈ సేవకురాలు కారణమడగ వచ్చిన ప్రభు. లలిత సుమనో

మీరు ఇంతవరకు బాలనాగమ్మ నాటకం నుంచి బాలనాగమ్మ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీమతి బండారు పద్మావతి, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య.

ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా రాజసీతారాం పి సుశీల పాడిన సింహాసనం చిత్రం నుంచి ఈ పాట వేటూరి సుందరరామూర్తి రచన.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: తర్వాత పాట హనీ పాడిన ఖడ్గం చిత్రం నుంచి శక్తి రచన.

0: ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్తీక్, ఎంఎం శ్రీలేఖ, నోయల్ పాడిన చందమామ చిత్రం నుంచి సుద్దాల అశోక్ తేజ రచన, ఎంఎం కెఎం రాధాకృష్ణన్ సంగీతం.
2: Man is known, Moonlight is Roma, both are loving together, Chanda Mama, Chanda.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన చూడాలని ఉంది చిత్రం నుంచి, వేటూరి సుందర్రామ్మూర్తి రచన.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన యువాణి ప్రోగ్రాంలో ముందుగా దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మనం రోజు హాయిగా ఏసీల కింద కూర్చొని పనిచేస్తున్నామన్నా, మన స్మార్ట్ ఫోన్స్ ఛార్జ్ అవుతున్నాయన్నా, రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయన్నా, వీటన్నిటి వెనక ఒక మనిషి కష్టం ఉంది. ఆ మనిషి ఎవరో తెలుసా? భూమి పొరల్లోకి వెళ్ళి చీకటిని చీల్చుకుంటూ మనకి వెలుగునిచ్చే కోల్ మైనర్లు. ఈరోజు కోల్ మైనర్స్ డే సందర్భంగా ముందుగా వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు లైటింగే లేని 800 అడుగుల లోతు, ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉండేంత ఒక్కపోత, కళ్ళు తెరిస్తే ఎటువైపు చూసినా నల్లటి బొగ్గు దుమ్ము, అక్కడ మన అన్నలు తండ్రులు గంటల తరబడి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ హెల్మెట్ మీద ఉండే చిన్న లైట్ అది మాత్రమే వాళ్ళకి ఆధారం. వింటుంటేనే భయంగా ఉంది కదా. నిజానికి బొగ్గు గనిలోకి వెళ్ళడం అంటే ప్రాణాలకు తెగించి యుద్ధానికి వెళ్ళడమే. ఎప్పుడు పైకప్పు కూలుతుందో, ఎప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో తెలియదు. అయినా సరే దేశం వెలగాలి, పారిశ్రామిక చక్రం తిరగాలి అని వాళ్ళు చెమటల్ని రక్తంలా చిందిస్తారు. వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది, మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తామా లేదా అని. వాళ్ళ చేతులు నల్లగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది. ఆ బొగ్గు దుమ్ము మధ్య వాళ్ళు పంచుకునే అన్నం ముద్దలో ఉండే ఆత్మీయత ఎక్కడా దొరకదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ ప్రొడ్యూస్ చేసే దేశాలలో ఒకటి. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోల్ మైన్స్ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో సుమారు 70% వరకు బొగ్గుపైనే ఆధారపడడం విశేషం. మైనింగ్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా బ్లాక్ లంగ్ డిసీజ్ వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ డేస్లో భద్రతా చర్యలని ఇంప్రూవ్ చేస్తుంది. మోడర్న్ మిషన్స్, రోబోటిక్స్ లాంటివి ఉపయోగించి ప్రమాదాలని తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం రోజూ వాడే కరెంటుని మిస్యూజ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం వృధా చేసే ప్రతి యూనిట్ వెనక ఒక కార్మికుడి కష్టం ఉంది. ఈ కోల్ మైనస్ డే సందర్భంగా చీకటి గనుల్లో మగ్గుతూ లోకానికి వెలుగునిచ్చే ప్రతి కార్మికుడికి మన యువవాణి తరపున శాల్యూట్. కార్యక్రమంలో ఇప్పుడు తులసి చిత్రం నుంచి మాల్గడి శుభ పాడిన పాటను వింటారు.

మంచి పాటనైతే విన్నారు కదా. అలాగే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే కూడా అన్నమాట. నిజం చెప్పండి, ఎక్కడైనా మంటలు కనిపిస్తే మనం ఏం చేస్తాం? భయపడి దూరంగా పారిపోతాం కదా. కానీ మన ఫైర్ ఫైటర్స్ అలా కాదు. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ మంటలు పుట్టినా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్తారు. లోపల వాళ్ళని కాపాడమే లక్ష్యంగా మంటల్లోకి దూకుతారు. అందుకే వీళ్ళని రియల్ లైఫ్ సూపర్ హీరోస్ అని అంటున్నాం. వీళ్ల పని ఓన్లీ మంటల్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, వరదలు వచ్చినా ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నా మేమున్నామంటూ ముందుంటారు. ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ సౌండ్ వినిపించిందంటే ఎవరో ఒకరు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి మన హీరోలు వెళ్తున్నారు అని అర్థం. అసలు ఈరోజునే ఈ ఫైర్ ఫైటర్స్ డేని ఎందుకు జరుపుకుంటాం అంటే, 1998లో ఆస్ట్రేలియాలో అడవి మంటలు ఆర్పే క్రమంలో 5 ఫైర్ ఫైటర్స్ చనిపోయారు. అమాయక ప్రజల కోసం వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రపంచమంతా ఈ రోజుని జరుపుకుంటుంది. అగ్నిమాపక సిబ్బంది వాడే ఆక్సిజన్ మాస్కులు, బరువైన దుస్తులు దాదాపు 20-30 కిలోల బరువు ఉంటాయి. వాటిని వేసుకొని మంటల్లోకి దూకడం అంటే మామూలు విషయం కాదు. ఫైర్ ఫైటర్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు ఎందుకు ఉంటాయి? పాతకాలం నాటి సినిమాల్లో లేదా ఫొటోస్లో ఫైర్ స్టేషన్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే పూర్వం ఫైర్ ఇంజిన్లు గుర్రపు బగ్గీల్లాగా ఉండేవి. ఈ కుక్కలు గుర్రపు బగ్గీల ముందు పరిగెడుతూ దారిని క్లియర్ చేసేవి. ఇంకా మంటల దగ్గర గుర్రాలు భయపడకుండా వాటిని కంట్రోల్లో ఉంచేవి. అందుకే ఇవి ఇప్పటికీ అగ్నిమాపక దళాలకి మాస్కట్స్గా ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అగ్నిమాపక దళాల వాళ్ళు వాకీ టాకీలలో మేడే మేడే అని 3 అరుస్తారు. అంటే వాళ్ళు తీవ్రమైన ఆపదలో ఉన్నారని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వాడే ఎమర్జెన్సీ సిగ్నల్. అలాగే ప్రతి సంవత్సరం మే నెల 1 మధ్యాహ్నం 12 ఫైర్ స్టేషన్స్లో సైరన్స్ 30 పాటు మోగిస్తారు. ఆ తర్వాత 1 మౌనం పాటిస్తారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇది. అగ్నిమాపక సిబ్బంది వాడే ఆక్సిజన్ మాస్కులు, బరువైన దుస్తులు దాదాపు 20-30 కిలోల బరువు ఉంటాయి. వాటిని వేసుకొని మంటల్లోకి దూకడం అంటే మామూలు విషయం కాదు. ఫైర్ ఫైటర్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు ఎందుకు ఉంటాయి? పాతకాలం నాటి సినిమాల్లో లేదా ఫొటోస్లో ఫైర్ స్టేషన్స్ దగ్గర డాల్మేషన్ కుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే పూర్వం ఫైర్ ఇంజిన్లు గుర్రపు బగ్గీల్లాగా ఉండేవి. ఈ కుక్కలు గుర్రపు బగ్గీల ముందు పరిగెడుతూ దారిని క్లియర్ చేసేవి. ఇంకా మంటల దగ్గర గుర్రాలు భయపడకుండా వాటిని కంట్రోల్లో ఉంచేవి. అందుకే ఇవి ఇప్పటికీ అగ్నిమాపక దళాలకి మాస్కట్స్గా ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అగ్నిమాపక దళాల వాళ్ళు వాకీ టాకీలలో మేడే మేడే అని 3 అరుస్తారు. అంటే వాళ్ళు తీవ్రమైన ఆపదలో ఉన్నారని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వాడే ఎమర్జెన్సీ సిగ్నల్. అలాగే ప్రతి సంవత్సరం మే నెల 1 మధ్యాహ్నం 12 ఫైర్ స్టేషన్స్లో సైరన్స్ 30 పాటు మోగిస్తారు. ఆ తర్వాత 1 మౌనం పాటిస్తారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇది. కార్యక్రమంలో ఇప్పుడు కాంచనా చిత్రం నుంచి సుజిత్ సంతోషన్ రీటా పాడిన పాటను వింటారు.

మంచి పాటనైతే విన్నారు కదా. అయితే ఇప్పుడు మన లైఫ్ చాలా అందమైంది, మన కలలు, మన కుటుంబం, మన ఫ్యూచర్ ఇవన్నీ ఎంతో విలువైనవి. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న తప్పుడు నిర్ణయం మన ఈ అందమైన లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన ఒక అలవాటు డ్రగ్స్. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బయట మంటల నుంచి మనల్ని కాపాడడానికి ఫైర్ ఫైటర్స్ ఉన్నారు. మరి మన జీవితాల్ని తగలబెట్టే మత్తు అనే మంటల నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? అసలు ఈ డ్రగ్స్ అలవాటు ఎలా అవుతుందో తెలుసా? మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు, అరే ఇది ఒక్కసారి ట్రై చేయరా, భలే ఉంటుంది అంటారు. మనం వద్దు అన్నా సరే ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఇది ట్రై చేయలేకపోతే వేస్ట్రా అనే మాటలకి లోనై, లేకపోతే లవ్లో ఫెయిల్ అయ్యామనో, ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారనో, రిలాక్సేషన్ ఇంకా ఏదో పెద్ద కిక్ వస్తుందని భ్రమపడి అడుగు వేసేస్తారు. కానీ ఆ ఒక్క అడుగు మిమ్మల్ని చీకటి ఊబులోకి లాగేస్తుంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అది ఓన్లీ మన బ్రెయిన్ని మనం మోసం చేసుకోవడం మాత్రమే. ఆ మత్తు దిగాక చూస్తే బాడీలో ఎనర్జీ ఉండదు, మైండ్ పనిచేయదు, అన్నిటికన్నా మెయిన్గా మన మీద మనకే కంట్రోల్ ఉండదు. ఆ తర్వాత ఆ డ్రగ్స్ కోసం అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఇలా మన క్యారెక్టర్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళలాగా కష్టపడకుండా గొప్పగా ఉండాలని అమ్మా నాన్నలు ఎన్నో కలలుగా అంటారు. వాళ్ళు పడే కష్టమంతా మన కోసమే కదా. అలాంటి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వాడితే ఆరోగ్యం పాడవుతుంది, చదువు ఇంకా గౌరవం పోతుంది. సొసైటీలో నలుగురు నానా మాటలు అంటుంటే మనకేమీ అనిపించకపోయినా ఆ మాటలకి మన అమ్మా నాన్నలు బాధపడుతూ ఉంటారు. చిన్నప్పుడు చేతులు పట్టుకుని స్కూల్కి పంపిస్తూ, నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, నా కూతురు డాక్టర్ అవుతుంది, పెద్దయ్యాక మనల్ని కష్టపెట్టకుండా బాగా చూసుకుంటారు అని ఎంతో మురిచిపోతుంది.

ఉంటారు. మన కళ్ళల్లో వాళ్ళ కళ్ళల్ని చూసుకునేవారు. మన భవిష్యత్తు కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు. కానీ ఈరోజు మనం ఆ మత్తులో మునిగిపోయి వాళ్ళు కన్న కళల్ని కళ్ళ ముందే మొక్కలు చేస్తున్నాం. మనల్ని చూసి గర్వపడాల్సిన వాళ్ళు ఇవాళ నలుగురిలో తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మనం పక్కదారి పట్టి లోకంలో చులకనవ్వుతుంటే ఆ బాధ బయటికి చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒక సరదా అలవాటు కోసం ప్రాణం పోసిన వాళ్ళని బలి చేయకండి. ఎవరైనా తప్పుడు దారి చూపిస్తే వెళ్ళకండి. డ్రగ్స్కి దూరంగా ఉందాం, మన కళలకి దగ్గరగా వెళ్దాం. సే నో టు డ్రగ్స్. కార్యక్రమంలో ఇప్పుడు అదుర్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటను వింటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా 6 గంటలకు హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆ తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్టణ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీ నిగమ్. चार राज्यों और एक केंद्र शासित प्रदेश के विधानसभा चुनाव में मतों की गिनती जारी है. पश्चिम बंगाल में भाजपा बड़ी जीत के साथ पहली बार सरकार बनाने की ओर अग्रसर है. वहीं असम और पुदुचेरी में सहयोगी दलों के साथ सत्ता में वापसी कर रही है.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ది చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్దిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రొడక్ట్ పర్ఫెక్షన్తో పాటు లాజిస్టిక్స్ను కూడా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే నినాదంతో ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి జిల్లాలోనూ ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ మార్కు దాటి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తమిళనాడులో తమిళ వెట్రీ కళగం టీవీకే పార్టీ ఆధిక్యంలో అతిపెద్ద పార్టీగా పయనిస్తోంది. కేరళలో యూడీఎఫ్ కూటమి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే ఈ విజయానికి కీలకంగా మారిందన్నారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని శ్రీనివాస వర్మ మాట్లాడుతూ,
1: నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పార్టీ యొక్క కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసి విజయులైనటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు దాదాపు 200 సీట్లతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆనందం కలిగించేటువంటి విషయం అని చెప్తూ, ఏదైతే మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో, ఆయన పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి, మేధావుల నుంచి శాసనమండలికి ఎన్నికైనటువంటి సభ్యుడు, ఆ రోజుల్లో ఆ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది ఆయన యొక్క కల పూర్తిగా సాకారమైంది.
0: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ

0: నాయకులకు అభినందనలు తెలిపారు. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడం పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన అధ్యక్షుడు విజయ్ని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీవీకే పార్టీ విజయంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత నిబద్దతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్కు శుభాభినందనలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు, అధికారులతో పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సమీక్షలో పాల్గొన్న వారికి వివరించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు ఇతర మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు 26 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో గత 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మందికి దాదాపు 5 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ది చేకూర్చామని, ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకొకసారి లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెదవేలు మండలం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరగడంతో చెట్టు కింద వారపు సంతలో వ్యాపారం చేస్తున్న ఒడిశాకు చెందిన 2 మహిళలు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. ఆ చెట్టు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అకాల వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో ఈ భారీ వృక్షం నేలకొరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాతావరణం. నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమీరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా

0: దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక కృష్ణప్రసాదోపాధ్యాయ. ఆదౌ ముఖ్య వార్తా. పశ్చిమబంగస్య విధానసభా నిర్వాచనే భాజపేతి దళం ప్రబల జనాదేశం ప్రాప్తుం సజ్జమస్తి. అష్టచత్వారింశత్ స్థానాన్ని జిత్వా ప్రాయః సార్ధైకశతాధికేషు చ అగ్రే అస్తి. తృణమూల పక్ష త్రయోదశ స్థానాన్ని జిత్వా త్రిసప్తతి స్థానేషు చ అగ్రే అస్తి. అసమరాజ్యే భాజపేతి దళం తృతీయావధిం యావత్ పునః అధికారం ప్రాప్స్యతీతి నిశ్చితం. తమిళనాడురాజ్యే అభినేత్రితః రాజనేత్రిరూపేణ పరివర్తితః విజయస్య టీవీకే ఇతి దళం బృహత్తమదలత్వేన ఉద్భూత్వా ఇతిహాసం రచయతి. అపి చ కేరళరాజ్యే కాంగ్రెస్ పక్షస్య నేతృత్వే యూడీఎఫ్ ఇతి దళసమూహః ఎల్డీఎఫ్ ఇత్యస్య స్థానే స్పష్టం బహుమతం ప్రాప్తుం ప్రస్థితః. ఎన్డీఏ దళసమూహశ్చ పుదుచ్చేరీ కేంద్రశాసిత ప్రదేశే ప్రశాసనాధికారం ధారయితుం ప్రస్థితోస్తి. అథ వార్తాః విస్తరేణ. చతుర్ణాం రాజ్యానాం విధానసభా నిర్వాచనస్య సాంప్రతిక గణనానుసారం పశ్చిమబంగప్రదేశే భాజపేతి దళం ఆశ్చర్యజనకతయా ఆధిక్యం ప్రాప్నోత్. తమిళనాడురాజ్యే నూతనతయా ప్రవిష్టం అభినేతుః సి జోసెఫ్ విజయస్య తమిళగా వెట్టి కజ్గమ్ ఇతి దళం అగ్రే అస్తి. విపక్షీభూతం ఏఐఏడిఎంకే ఇతి దళం ద్వితీయ స్థానే అస్తి. రాజ్యస్య సాంప్రతిక శాసకదళం డిఎంకే ఇతి దళంచ తృతీయ స్థానే అస్తి. కేరళే సర్వేషాం చత్వారింశదధికైకశత విధానసభాక్షేత్రాణాం పరిణామాని ప్రవృత్తయశ్చ ఉపలభ్యంతే. యత్ర కాంగ్రెస్దళస్య నేతృత్వే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంటేట్ది దళసమూహః సత్తాధారీ వామ డెమోక్రటిక్ ఫ్రంట్ దళసమూహస్య పరాజయాత్మికాః ప్రవృత్తయః సంతి ఆగమ్యమానాః. కాంగ్రెస్దళం పంచపంచాశత్ స్థానాన్ని జిత్వా అష్టస్థానేషు చ అగ్రే అస్తి. కాంగ్రెస్దళస్య మిత్రపక్షభూతం ఐయుఎంఎల్ ఇతి దళం పంచాదశ స్థానాన్ని జిత్వా సప్తస్థానేషు చ అగ్రే అస్తి. సత్తాధారీ సిపిఎం ఇతి దళం ద్వావింశతి స్థానాన్ని జిత్వా చతుర్స్థానేషు అగ్రే అస్తి. సహయోగి దళం సిపిఐ దళం సప్తస్థానాన్ని జిత్వా ఏకస్థానే అగ్రే అస్తి. కేరళ కాంగ్రెస్ దళం షడ్ స్థానాన్ని జిత్వా ఏకస్థానే ఏవ అగ్రే అస్తి. పశ్చిమబంగాళరాజ్యస్య త్రినవత్యధిక ద్విశత విధానసభాసనేషు ఆహత్య ఏకషష్టి నిర్వాచనక్షేత్రాణాం పరిణామాః ఘోషితాః. భాజపేతి దళం అష్టచత్వారింశత్ ఆసనాన్ని ప్రాప్నోత్. తృణమూల కాంగ్రెస్ దళంచ త్రయోదశ స్థానాన్ని అజయత్. ఏ ప్రముఖాః భాజపా ప్రత్యాశినః విజయం పంజీకృతవంతః తేషు ఆసన్సోల దక్షిణక్షేత్రాత్ అగ్నిమిత్ర పాల్, భాతరక్షేత్రాత్ కర్ఫా సోమేనః చాస్తి. టీఎంసీ ఇతి దళస్య రేయార్ హుసేనః సర్కారః భగవాంగోలాక్షేత్రాత్ విజయీ అభవత్. అధునాపర్యంతం ఉపలభ్యమానానాం ద్వాత్రింశదధికద్విశత ఆసనానాం ప్రవృత్తేః అనుసారం భాజపేతి దళం త్రిపంచాశదధికైకశతాసనేషు, తృణమూల కాంగ్రెస్ దళం త్రిసప్తతి స్థానేషు, సిపిఎం దళం ఏకస్థానే, కాంగ్రెస్ ద్వే అన్యే చ త్రిషు ఆసనేషు అగ్రే సంతి. ముఖ్యమంత్రి అథ టీఎంసీ నేత్రీ మమతా బెనర్జీ భవానీపురక్షేత్రే స్వస్య భాజపా ప్రతిద్వందినః సువేందు అధికారి ఇత్యతస్య అపేక్షయా అగ్రే అస్తి. అథ చ సువేందు అధికారి నందిగ్రామక్షేత్రే అగ్రే అస్తి. ఆమ్ జనతా ఉన్నయన్ దళస్య ఏజేయూపీ ఇత్యస్య ప్రముఖః హుమాయు కబీరః నౌదా అథ రెజీనగర్ స్థానయోః అగ్రే అస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సౌమ్యేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అపరత్ర అభినేతా రూపేణ పరివర్తితః రాజనేతా విజయః తమిళగా వేత్రి కజ్గమ్ इति दलमाध्यमेन तमिलनाडुराज्यस्य विधानसभा निर्वाचने इतिहासं रचयितुं सज्जः अस्ति। राज्यस्य बृहत्तमदलत्वेन च तस्य दलम् अग्रे सम्मुखस्थम् अस्ति।

0: పల్లె సీమలు ఈనాటి కార్యక్రమంలో ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత డాక్టర్ దెబోరా మెస్సియానా గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ దెబోరా మెస్సియానా గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: మీరు ఏ విభాగాన్ని చూస్తూ ఉంటారు మేడం?
2: గృహ విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని చూస్తూ ఉంటానండి.
1: మేడం, గృహ విజ్ఞానం అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా ఈ సెక్షన్ కింద వస్తుందా అండి?
2: అవునండి.
1: మరి ఇప్పుడు అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా శ్రద్ధ అనేది పెరగటం వల్ల, తీసుకునే ఆహారం పట్ల ప్రజలకి అవగాహన అనేది పెరగటం వల్ల, వాళ్ళు తీసుకునే ఆహారంలో వివిధ రకాల పండ్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, లేదా ఇతర పోషక పదార్థాలు అయితేనేమి ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నారు కదండి. అసలు ఈ ఆహారంలో వివిధ రకాల మనం విటమిన్స్ కానీ ఎంజైమ్స్ కానీ,
2: ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తాయి. అందువలన శరీరం అనారోగ్యానికి గురవుతుందన్నమాట. కణజాలం నశించిపోవడం, వ్యాధులు సంక్రమించటం, ఆరోగ్య లోపాలు తలెత్తడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తాయి. తర్వాత త్వరగా వృద్ధాప్యం రావడం, క్యాన్సరు, గుండె జబ్బులు, మెదడు పనితనం నిదానించడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఎన్నో సంభవిస్తాయన్నమాట. మొత్తం మీద మనం ఈ మధ్యకాలంలో శాస్త్ర పరిశోధనల్లో తేలింది ఏంటంటే, 50 రకాల వ్యాధులు ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగానే వస్తున్నట్టుగా తెలుసుకోవడం జరిగింది. పరిశోధనల్లో అధ్యయనాలు చెప్తున్నాయన్నమాట. సహజ పరిస్థితుల్లో కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవెట్లంటే కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు పొగ త్రాగడం వల్ల వీటి సంఖ్య బాగా పెరుగుతుంది.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటండి?
2: ఇవి శరీరంలో ఉత్పత్తి అవుతాయి, ఆహారం ద్వారా కూడా లభిస్తాయి. ఎలా అంటే, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరటిన్, సెలీనియం, లైకోపిన్, ఫైటోకెమికల్స్, ల్యూటిన్, ఇలా కొన్ని రకాలైన పోషక పదార్థాల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయన్నమాట. వీటికి వేరే పరమాణువులని అణిచివేసే శక్తి ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి. కనుక వీటి విధి ఫ్రీ రాడికల్స్ని అణిచివేయడం. పోషకాలు రక్తంలోకి శోషించబడి శరీరంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఈ విధంగా పోషక పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం అంతా తిరుగుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఎంజైములను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, యాంటీ ఎంజైమ్స్ ను కూడా ఉత్పత్తి చేస్తాయి. అవి ఫ్రీ రాడికల్స్ యొక్క హారం, ఒక హారం లాగా ఏర్పడి ప్రతిచర్యల్ని నియంత్రణలో ఉంచుతూ ఉంటాయి అన్నమాట. అయితే మొట్టమొదటిసారిగా మనకు హెర్మన్ అనే ఒక శాస్త్రవేత్త 1954 మొదటిసారిగా ఈ ఫ్రీ రాడికల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ఈ వృద్ధాప్యం గురించిన పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు, దాని లక్షణాలను గురించి అధ్యయనం చేస్తున్న సందర్భంలో, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా చురుకుగా పనిచేస్తూ జీవక్రియా నిరోధకాలుగా పనిచేస్తూ ఉంటాయని, సాధారణ జీవక్రియలు జరుగుతున్నప్పుడు పోషకాల నుంచి శక్తి విడుదల అయ్యేటప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ సహజంగానే ఉత్పత్తి అయ్యి వాటిని నిరోధించడం జరుగుతూ ఉందని ఆ శాస్త్రవేత్త తెలియజేయడం జరిగిందనమాట. అలాగే కాకుండా ఈ సిగరెట్ తాగడం, సూర్యరశ్మి వల్ల కొన్ని సందర్భాల్లో మందుల వాడకం, అంటే కొన్ని కొన్ని వ్యాధుల కోసం మనం కొన్ని మందులు వాడుతూ ఉంటాము, దాని వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్గా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట మన శరీరంలో. ఫ్రీ రాడికల్స్ అంటే జతగా మరొక ఎలక్ట్రాన్ లేదా కొన్ని అణువులు లేనటువంటి ఎలక్ట్రాన్స్ విడుదలయ్యి ఈ జీవ సంబంధమైన ఆక్సిడేషన్ ప్రక్రియ ఏదైతే జరుగుతూ

0: ఆ జరిగే సమయంలో వాటి జత కోసం ఇంకొక సంపూర్ణమైనటువంటి అణువు మీద దాడి చేస్తాయి. దాడి చేయడం అంటే అర్థం ఏంటంటే దాన్ని భస్మం చేయడం. ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ప్రోటీన్ల పైన దాడి చేస్తాయి. ఎలక్ట్రాన్లని, ఆ ప్రోటీన్లలో ఉండే ఎలక్ట్రాన్లను తస్కరిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మన కణజాలం నిర్మాణం పైన, డిఎన్ఏ పైన ఇది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. కణాలు ఒకదాన్ని మరొకటి తస్కరించుకోవడం, ఒక ఫ్రీ రాడికల్ గా మారి మారణ హోమం సృష్టిస్తాయి శరీరంలో. అప్పుడు శరీర కణజాలం బాగా ఇబ్బందికి గురవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ కణజాల పొరను బాగా భస్మం చేస్తాయి. అందువల్ల అది పెళుసుగా మారిపోయి క్రమేణా చనిపోతుంది. ఈ విధంగా నశించినప్పుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధి అంటే వణుకుడు వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కంటి శుక్లం ముదరడం, కీళ్ల నొప్పులు అలాంటి పరిస్థితులకన్నిటికీ దారితీస్తుంది అన్నమాట ఈ విధంగా జరిగినప్పుడు.
1: కాబట్టి మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కడ లభిస్తాయండి?
0: ఇవి లభించడం మన శరీరంలో సహజంగానూ లభిస్తాయి, అలాగే బయట నుంచి కూడా మనం వీటిని తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఎలక్ట్రాన్లు, ఈ ఫ్రీ రాడికల్స్ ని యాంటీ ఆక్సిడెంట్స్ తీసేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. అయితే మనం తినే ఆహారం ద్వారాను ఈ యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి, అలాగే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నప్పుడు శరీరం దానంతటా అదే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లని ఉత్పత్తి చేసుకుంటుంది.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి?
0: ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఎంజైములతో కూడిన యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం మొదటి రకం. ఇవి శరీరంలోనే తయారవుతాయి, ఆహారం ద్వారా ఇవి లభించవు. వీటికి అత్యంత ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ను పగలగొట్టి శరీరం నుంచి బయటికి నెట్టివేసే గుణం ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే ఎంజైమ్ రహిత యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి ఫ్రీ రాడికల్స్ వరుస క్రియలను భగ్నం చేస్తూ శరీరానికి మేలు చేస్తాయి. ఇవి ఆహారం ద్వారా లభ్యమవుతాయి. అంటే కెరోటినాయిడ్లు, మనం తినే ఆహారంలో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్ సి, విటమిన్ ఏ, పాలిఫినాల్స్ మొదలైనటువంటి ఎంజైమ్ రహిత యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్లతో కూడి యాంటీ ఆక్సిడెంట్లకు అదరువుగా ఉంటాయన్నమాట. ఇవి క్షీణించిపోకుండా చేస్తాయి. ఇది మెదడులో సులువుగా పనిచేస్తాయన్నమాట. అందుకే మెదడు సంబంధిత వ్యాధి గల రోగాలకి చాలా మేలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. అలాగే గ్లూటాథియోస్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది ఇది. మిగిలిన అన్ని యాంటీ ఆక్సిడెంట్లు సక్రమంగా పనిచేసేటట్లుగా చూస్తుంది ఇది. ఇదే దీని ప్రత్యేక లక్షణం. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ గడ్డి తినే జంతువుల మాంసం, పాల విరుగుడు, గుడ్లు, పచ్చి పాల ఉత్పత్తులు ఇలాంటి వాటిలో ఈ గ్లూటాథియోస్ అనేది విరివిగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం దీన్ని పొందొచ్చు. ఈ ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్లయితే గడ్డి తినే జంతువుల మాంసం, పాల విరుగుడు, గుడ్లు వీటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అని ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ ని విసర్జించే చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. నొప్పితో కూడిన వాపులకు సంబంధించిన జన్యు ప్రకటనను సవరించగలదు. ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. అంటే సెన్సిటివిటీ, ఇన్సులిన్ కు ఉన్నటువంటి సెన్సిటివిటీని పెంచుతుంది అన్నమాట. యుబిక్యునోస్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని సహజ సిద్ధంగా రక్షించడమే కాకుండా కణాలకు శక్తినివ్వడం, గుండె వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలకు అదనంగా ఉంటుందన్నమాట. ఇది హైపర్ టెన్షన్, రక్తపోటుని నియంత్రిస్తుంది. దీనిని శరీరం సక్రమంగా వినియోగించడానికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. అయితే 25 సంవత్సరాలు పైబడ్డాక ఈ ప్రక్రియ కొంచెం కష్టమవుతుంది. వయసు పెరిగే కొద్ది కూడా ఈ సమస్య పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు యుబిక్యునాల్ ఔషధ అనుబంధాలు వైద్యుల సహాయం మేరకు మనం తీసుకోవచ్చు. అంటే బయట నుంచి ఈ ఆహారాన్ని మనము, ఈ మెడిసిన్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్ ని మనము తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి రిసర్వెట్రాల్ అని ఇంకొక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎక్కువగా ద్రాక్షల్లో ఉంటుంది. నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు, కోకో, రెడ్ వైన్ మొదలైన వాటిల్లో పుష్కలంగా దొరుకుతుంది. రక్తం, మెదడులోని ఆటంకాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా దీనికి పేరు. వృద్ధాప్యానికి సంబంధించి లోపాలను సవరించే దీనిని యవ్వనపు ఊట అంటారు. ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షించడమే కాకుండా క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా ఇది అరికడుతుంది. ఇంకా మనకి కామన్ గా తెలిసినవి కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఆహారంలో సహజ సిద్ధంగా ఉండే వర్ణాలు అంటే రంగులు. చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇవి. ఆహారానికి ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు, ఆరెంజ్ కలరు, ఇలా ఎన్నో రకాలైనటువంటి రంగులతో కూడిన ఆహారం ఉంటుంది కదా, ఆ రంగులతో కూడిన ఆహారంలో ఈ కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఈ మొత్తం కలిపి 700కు పైబడి ఉంటాయి ఈ కెరోటినాయిడ్స్. 10 రకాల మానవ రక్తంలో ప్రసవరిస్తూ ఉంటాయన్నమాట. ఈ కెరోటినాయిడ్స్ ని 2 తరగతులుగా కూడా విభజిస్తారు, 1వ రకం 2వ రకం. ఏది కూడా మనకి చాలా అవసరమైన విభాగం మాత్రమే. ఇంకొకటి మనకి కామన్ గా తెలిసింది సి విటమిన్, ఇది కూడా ఇంకొక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎలక్ట్రాన్ దాత, అంటే ఎలక్ట్రాన్స్ ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కణాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఉండవలసిన విధంగా నిర్వహిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కొవ్వులు, ఇంకా ఇతర కీలక అణు సంబంధిత మూలకాలను రక్షిస్తూ ఉంది. ఎముకలు, రక్త కణాలు, నరాలు ఇలాంటి వాటి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ మనం తెలుసుకోవాల్సింది విటమిన్ ఇ. సహజ సిద్ధంగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ మొత్తం 8 రసాయనాల సమ్మేళనం. అవి 4 టోకోఫెరాల్స్, 4 టోకోట్రెనాల్స్, 3 ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఈ ఆహారం, ఇవన్నీ కలిపి తీసుకోవడం ద్వారా మనకి ఈ విటమిన్ ఈలో ఉన్నటువంటి ఈ టోకోఫెరాల్స్, టోకోట్రెనాల్స్ అనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనము పొందుకోవచ్చు. ఇది మందుల రూపంలో కూడా దొరుకుతూ ఉంది, కానీ ఒక్కో దాంట్లో ఒక్కో సమ్మేళనం మాత్రమే ఉంటుంది.
1: మొత్తంగా చూస్తే ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కలిగే లాభాలు ఏంటంటారు?
0: యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే, నశించిపోతున్న అణువులను మరమ్మత్తు చేసి చురుకుగా ఉంచుతాయి, లోహపు రాడికల్స్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి, ఫ్రీ రాడికల్స్ ఏర్పాటును ప్రోత్సహించే పాదరసం, పాషాణం వంటి లోహాలను యాంటీ ఆక్సిడెంట్లు గట్టిగా హత్తుకుని వాటి ద్వారా ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా ఎటువంటి రసాయనిక చర్య జరగకుండా అడ్డుకుంటాయి. జన్యు శైలిని ఉత్తేజపరిచి సహజ సిద్ధంగా శరీరంలో ఉండవలసిన యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తిని పెంచుతాయి. అలా ఆత్మరక్షణనే పంపొందిస్తాయి అన్నమాట. ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు డిఎన్ఏ పై కవచంలా ఏర్పడి ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి కాపాడుతాయి. కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి వాటి పెరుగుదలను అరికట్టడమే కాకుండా క్యాన్సర్ కణాల స్వీయ వినాశనాన్ని చేసుకునేటట్లుగా సహాయపడతాయి. ఈ విధంగా లాభాలు ఎన్నో రకాలుగా ఉన్నట్టు మనం చూడొచ్చు.
1: మొత్తంగా మరి ఇన్ని లాభాలు ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మనకి ఏ ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయంటారు?
0: యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా మనం తినే పండ్లు, అన్ని రకాలైనటువంటి పండ్లలో ఎక్కువగా లభిస్తాయి. పండ్ల రసాలేంటి, ద్రాక్ష ఏంటి, యాపిల్ ఏంటి, అరటిపండు ఏంటి, కివీ ఫ్రూట్ ఏంటి, దానిమ్మ, అరటి పండ్లు, ఆరెంజెస్, అలాగే బొప్పాయి, పుచ్చకాయల్లో, ఇలా అన్ని రకాలైనటువంటి పండ్లలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే తాజా కూరగాయల్లో ఆకుపచ్చని రంగు, పసుపు రంగు, ముదురు రంగుల్లో ఉండే అన్ని రకాలైనటువంటి కూరగాయల్లో, బీన్స్లో ఎక్కువగా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అలాగే వెల్లుల్లి, అల్లం, ముడి ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, చిలకడ దుంప, చేపలు ఇలాంటి వాటన్నిట్లో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అయితే చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా ఒక యాంటీ ఆక్సిడెంట్ ని కనుక్కోవడం జరిగింది. దాని పేరు హైడ్రాక్సీ టైరజోల్ అంటారు. ఇది మనకి ఆలివ్ పండులోను, ఆలివ్ ఆకుల్లోను, ఆలివ్ బెరడులోను లభిస్తుంది. దాన్ని మనం బయట మామూలుగా మెడిసిన్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, మనకి ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలిగి ఉంటుందని మనం అనుకుంటూ ఉన్నాం కదా, గ్రీన్ టీ కంటే 15 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినది అనమాట. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్, క్యాన్సర్ మీద కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల మీద కానివ్వండి, అలాగే వయసు పైబడి ముడతలు చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, చర్మ వ్యాధుల నుంచి రక్షించడానికి కానివ్వండి, ఈ యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట.
1: ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సాధారణంగా మనం వివిధ రకాల ఆహార పదార్థాల్లోనే దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు కదా, అలాగే ఇంకొన్నేమో టాబ్లెట్ల రూపంలో కూడా మనం వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, వాటిని మనం ఎలా ఉపయోగించాలంటారు? అంటే మనం సొంతగా ఉపయోగించవచ్చా లేదా ఏదైనా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ అవసరమా?
0: ఆహారం ద్వారా తీసుకునేవి మనం ఆహార పదార్థాలు ఎంత విరివిగా తీసుకున్నా కూడా మనకు నష్టం ఉండదు. మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడమే ముఖ్యంగా ముందుగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మనం మందుల రూపంలో తీసుకోవాలి అంటే శరీరానికి ఆ అవసరత ఉంది అనేది మనం ఒక డాక్టర్ దగ్గర సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం అనేది చాలా మంచిది.
1: డాక్టర్ దెబోరా మెస్సియానే గారు, మీరు ఈరోజు స్టూడియోకి వచ్చి ఆహారంలో

0: యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ముందు ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల కలిగే లాభాలు, ముఖ్యంగా ఈ యాంటీ ఆక్సిడెంట్లు లభించే వివిధ రకాల ఆహార పదార్థాలు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీరు కనుగొన్న ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏవి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ఈ యాంటీ ఆక్సిడెంట్లను ఆహార రూపంలో తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, లేదా టాబ్లెట్ల రూపంలో మనం ఈ యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు, అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు సూచించిన మోతాదులోనే ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి తీసుకోవాలని చాలా వివరంగా చెప్పారని. ధన్యవాదాలండి, నమస్కారం.
1: ధన్యవాదాలండి, నమస్కారం. మీరు ఇంతవరకు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత డాక్టర్ దెబోరా మెసియానా గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వరిమాగాణంలో పెసర మినుము పంటల సంరక్షణ గురించి తెలుసుకుందాం. వరిమాగాణంలో మినుము పెసర పంటల్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం మినుము పెసర పైర్లు పెరుగుదల పూమొగ్గ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పైర్లను వివిధ రకాలైన పురుగులు తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉన్నందున పైర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. ముందుగా మనం పురుగులు వాటి సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే తామర పురుగుల గురించి ముందుగా తెలుసుకుందాము.

తామర పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. ఆకుముడత అలాగే తలమాడు వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి ఉధృతి వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్లు ప్రిపోనిల్ 5 SC లేదా 1 గ్రామ్ ఎసిఫేట్, 75 SP లేదా 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా స్పైనోపాడ్ 45% SC 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ విషయం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఇవి అపరాలు, అంటే పత్తి, మిరప, పొగాకు, కూరగాయల పంటలను ఆశించి నష్టపరుస్తాయి. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో, అలాగే తేమ అధికంగా ఉన్నప్పుడు తొలకరి సమయంలో వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు 2 రకాలుగా నష్టాన్ని కలుగచేస్తాయి. మొదట తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు నిరసించి గిడసబారిపోతాయి. ఇవి తేనెమంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాల మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తిని కోల్పోతాయి. రసాన్ని పీల్చి నష్టాన్ని చేయడమే కాకుండా అనేక రకాల పల్లాకు పైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. పల్లాకు తెగులుకు సూచించిన సమగ్ర యాజమాన్యంతో దీనిని నివారించాలి. తర్వాత పొగాకు లద్దెపురుగు గురించి చూసినట్లయితే దీని తల్లిపురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది. మొదటి దశలో గొంగళి పురుగులు ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన దశలో ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. పెద్ద గొంగళి పురుగులు పగటివేళ మట్టి పెళ్లల కింద భూమి నెర్రల్లో లేదా రాలిన ఆకుల కింద ఉండి రాత్రిపూట పంటను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లోనే పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి సమగ్ర నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో రోజుకు 15 నుండి 20 రెక్కల పురుగులు వరుసగా 3 రోజుల పాటు గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ను 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించినప్పుడు నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్లూబెండియామైడ్ 0.2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగులను ఒక్క పిచికారీ ద్వారా మాత్రమే సమర్థవంతంగా నివారించలేం. వీటికి పురుగు మందుల ఎరను ఉపయోగించాలి. ఎర తయారీకి 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లం, లీటరు క్లోరోఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా 1/2 కిలో థయోడికార్బు తగినంత నీటిని కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలమంతా సమానంగా చల్లాలి. తర్వాత మారుక మచ్చల పురుగు గురించి చూసినట్లయితే దీనిని పూత పురుగు లేదా గూడు పురుగు అని కూడా పిలుస్తారు. దీనిని సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే కనుక దీనివల్ల సుమారు 10 నుండి 80% వరకు పంటను నష్టం చేస్తుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. తర్వాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసి లోపలనే ఉండి తింటూ ఉంటుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయల్లోని గింజలను తీసేసి వాటిని డొల్ల చేస్తాయి. పురుగు గూళ్లలోనే ఉండి తినడం వల్ల వీటిని తినే బదనికలు పరాన్నజీవుల బారి నుండి రక్షించుకుంటాయి. పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకుంటాయి. దీని సమగ్ర నివారణకు పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూతదశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలి. పూతదశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించాలి. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాలపరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. మొగ్గ పూతదశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో అని పరిశీలించుకోవాలి. ఉంటే వెంటనే

0: డయోడికార్బు 75 WC 1.25 గ్రాములు లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 30 EC 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన్ 10 EC 1 మిల్లీలీటర్తో పాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత పిందే కాయదశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు లేదా రెనాక్సిఫిర్ 0.3 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 0.4 గ్రాములు లేదా ఫ్లుబెండియమైడ్ 40 SC 0.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి మనం చూసినట్లయితే దీనిలో ముందుగా నేల ద్వారా ఆశించే తెగుళ్లు ఉంటాయి. వీటిలో మొదలుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు గురించి తెలుసుకుందాం. ఈ మొదలుకుళ్ళు తెగులు ఎలా గమనించవచ్చంటే మొక్కలు మొదలు దగ్గర విరిగి చనిపోతాయి. వేరుభాగం పిల్లవేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ చనిపోవటం మనం గమనిస్తాము. తర్వాత మొక్క ఎండు తెగులు గురించి చూసినట్లయితే ఇది ఎక్కువగా తడిగా ఉండే ఉప్పు నేలల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం త్వరగా అభివృద్ధి చెంది తెగులును కలుగు చేస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం భాగం కుళ్ళి విరిగిపోయి మొక్కలు చనిపోతాయి. తెగులు పొలంలో అక్కడక్కడ కల్లాలుగా లేదా పొలమంతా కూడా వ్యాపించవచ్చు. తర్వాత వేరు ఎండు కుళ్ళు తెగులు గురించి చూసినట్లయితే ఈ తెగులు ఉధృతి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండి నీటి ఎద్దడి బెట్టగా ఉన్న సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు అక్కడక్కడ పొలంలో కనిపించడం ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం. తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు తల్లివేరు భూమిలోనే ఉండిపోతుంది. తల్లివేరు పిల్లవేరు కుళ్ళుపోయి నలుపు రంగుకి మారతాయి. శిలీంధ్రం వేర్లని చుట్టుకొని ఉంటుంది. చనిపోయిన వేరు వ్యవస్థ గట్టిపడి వేరు పైపొరలు పగిలిపోతాయి. అలాగే వడల తెగులు, దీన్నే ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఎక్కువగా వరి మాగాణంలో సాగు చేసే మినుములో కనిపిస్తూ ఉంటుంది. కాండంపై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి ఆకులు ముదుబారిపోయి వంకర్లు తిరిగి కిందకు ముడుచుకుపోతాయి. ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు వదిలిపోయి క్రమేపీ చనిపోతాయి. వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని శిలీంధ్ర బీజాలు చనిపోతాయి. అవకాశం ఉన్న చోట కనీసం 3 సంవత్సరాల పాటు పంట మార్పిడి చేసుకోవాలి. విత్తుకునే 24 నుండి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి వాలిడామైసిస్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజాల్ 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా థైరం లేదా మాంకోజెబ్ 2 గ్రాములు లేదా కార్బండిజం 2 గ్రాములు దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 80 కిలోల చివికిన పశువుల ఎరువు దాంతోపాటు 20 కిలోల వేపపిండి మిశ్రమాన్ని 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలిపి కుప్పగా ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచాలి. దానిమీద పలుచగా వరిగడ్డి గాని లేదా గోనసంచులు గాని కప్పి ఉంచి తేమ ఆరిపోయినప్పుడు నీళ్లు చిలకరించాలి. ప్రతి 7 రోజులకు ఒకసారి కుప్పని కలియతిప్పాలి. ఇలా చేస్తే 25 నుండి 30 రోజుల్లో ట్రైకోడర్మా విరిడి అభివృద్ధి చెందుతుంది. దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు భూమిలో కలపాలి. ఇలా 3 నుండి 4 ఏళ్లు చేస్తే భూమి ద్వారా సంక్రమించు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 వేసవిలో చేప రొయ్య పిల్లల పెంపకంలో

సాంకేతికత. వ్యవసాయ పాఠశాల నిర్వహణ కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ఫిషరీస్ శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 పొదుపు నాటిక రచన శ్రీ కె సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ ఏవైఎన్ రెడ్డి. 8:15 90 వసంతాల ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. తొమ్మిది స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30 గజ్రా హిందీ కార్యక్రమంలో భారత్ కే బహుమూల్య సాహిత్యకార్ రవీంద్రనాథ్ టాగోర్ శ్రీమతి టి జ్యోతి గారి ప్రసంగం, కథానిక, భక్తిగీత్, శ్రీమతి షేక్ కాసింబీ గారి కథానిక, సిక్కేకేదో పెహలు, షేక్ హుమాయూన్ బాషా గారి కవిత్వం కూడా వినవచ్చు గజ్రా కార్యక్రమంలో. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

అనార్కలి చిత్రానికి జిక్కి పాడిన పాట అది. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలే మళ్లీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పార్టీ తమిళగావెట్రి కజగం టీవీకే తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించే దిశగా ఉంది. కేరళంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ను అధిగమించి స్పష్టమైన మెజారిటీ వైపు కదులుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుని 1 స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తొషికాబాను
3123 ఓట్ల తేడాతో

0: పర్యటించారు. గుజరాత్లోని ఉమ్రత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే దేవనగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్టలో సునేత్ర అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావ్ కార్దిలే ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటి వరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తి ఆపూర్తి కీ జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కీ సేల్ హుయీ హై ఔర్ ఆటో ఎల్పీజీ కీ సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కీ గయీ హై. 5 కిలో కే సిలిండర్ కీ ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కీ జా చుకీ హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కీ సేల్ హుయీ హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో విదేశీ సాయుధ దళాలు ప్రత్యేకంగా అమెరికా సైన్యం ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఈనాటి కార్యక్రమంలో వేసవిలో చేపలు రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు.
4: రైతు సోదరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నీలి విప్లవం అంటే బ్లూ లివరల్యూషన్ విజయానికి ముఖ్యంగా తోడ్పడిన జాతులలో మనకి చేప రొయ్య అత్యంత ముఖ్యమైనది. మనకి ఆధునిక ఆక్వాకల్చర్లో ఒక రొయ్యల సాగు కూడా మనకి ఒక ప్రముఖ విజయగాథగా నిలిచింది. వీటితో పాటు చేపల పెంపకం కూడా ముఖ్య పెంపకంగా మనకి నిలుస్తుంది. వీటిలో మనకి చేపల పెంపకంలో ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే 1957 ఎప్పుడైతే మనకి ఇండివిజువల్ బ్రీడింగ్ అనే టెక్నిక్ ద్వారా కొత్త సాంకేతిక పద్ధతిలో మనకి ఎప్పుడైతే కనుగొన్న తర్వాత మనకి చేప పిల్లల అవైలబిలిటీ అంటే

లభ్యత అనేది మనకి అందుబాటులో ఉన్నది. ఇంతకుముందు ఏంటంటే నదుల ద్వారా చేపలు అనేవి మనం సేకరించి చేపల పెంపకం చేపట్టేవాళ్ళు. ఈ ఇండివిజువల్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి మనకి కృత్రిమంగా మనకి మామూలుగా పిల్లలు అనేవి తయారవుతున్నాయి. దీని ద్వారా మనకి అప్పుడే మనకు బ్లూ లిబరలైజేషన్ అంటే నీలి విప్లవం అనేది నాంది పలికింది. వీటితో పాటు రొయ్య పిల్లలు కూడా, ఇంతకుముందు వరకు రొయ్య పిల్లలు ఏంటంటే నదుల ద్వారానే సేకరించి మనకి రొయ్య పిల్లల పెంపకం చేపట్టేవాళ్ళు. తర్వాత మనకి బ్రీడింగ్ అంటే హ్యాచరీస్ రావడం జరిగింది. రావడం ద్వారా మనకి అధిక హ్యాచరీస్ నమోదు కావడం జరిగింది. వీటి ద్వారా ఎక్కువ సంఖ్యలో మనకి పిల్లలు తయారవటం, దీని ద్వారా మనకి ఈ నీలి విప్లవం విజయానికి ముఖ్యంగా తోడ్పాటుకి ఎంతో సహకరించింది. గత కొన్ని దశాబ్దాలలో రొయ్యల ఉత్పత్తులు విశేష వృద్ధి నమోదైనప్పటికీ ఈ రంగం సమస్యల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. తరచుగా సంభవించే వ్యాధుల ప్రబలింపు, అలానే ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సంబంధిత సమస్యలు ఏంటంటే ఈ రొయ్యలు కానివ్వండి చేపల ఆక్వాకల్చర్పై ప్రభావం అనేది చూపుతున్నాయి. అయినప్పటికీ మనకి ఈ చేపలు కానివ్వండి రొయ్యల సాగు ఇప్పటికీ అత్యంత విజయవంతమైన ఆక్వాకల్చర్ పంటలలో ఒకటిగా కొనసాగుతుంది. తర్వాత మనం ఉత్పత్తిని పెంచుకునేందుకు రైతులు సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లలు కానివ్వండి చేపలను చెరువులో సాగు చేయడం ప్రారంభించాడు. అనంతరం వాణిజ్య హ్యాచరీస్ అంటే ఈ రొయ్య పిల్లలు కానివ్వండి చేప పిల్లల తయారీ కేంద్రాలు ప్రారంభమైన తర్వాత హ్యాచరీలో ఉత్పత్తి చేసిన చేప మరియు రొయ్య పిల్లలను ఉపయోగించడం ప్రారంభమైంది. సో ఈ విధమైన మెరుగైన విస్తృత సాగు పద్ధతి చేపట్టడం జరుగుతుంది. ఈ కాలంలో మనకి రొయ్యల పెంపకంలో ముందు వరకు వైట్ స్పాట్ సిండ్రోమ్ అనే వైరస్ వల్ల కొంచెం రొయ్యల పెంపకంలో కానివ్వండి మనకి పరిశ్రమలో మనకి ఒడిదుడుకులు అనేవి వచ్చాయి. దీని తర్వాత పసిఫిక్ వైట్ రొయ్య ప్రవేశం జరిగింది అంటే పీనియస్ వెనామీ అంటాం. 1995 నుండి వ్యాధుల ప్రబలత భారతదేశ రొయ్యల సాగులో ప్రధాన సమస్యగా మారింది. అంటే బుడు స్టాక్ నుండి పొందిన రొయ్య పిల్లలు అనేక రోగకారక సూక్ష్మజీవులతో సంక్రమించి ఉండటం వల్ల ఉత్పత్తి స్థిరంగా కొనసాగడం కష్టమైంది. అందువల్ల ఏంటంటే స్పెసిఫిక్ ప్యాథోజెన్ ఫ్రీ అనే బ్రూడ్ స్టాక్ నుండి ఉత్పత్తి చేసిన పోస్ట్ లార్వాలను ఉపయోగించడం మరియు కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలను పాటించడం విజయవంతమైన సాగు అత్యంత సమర్థవంతమైన నిర్వహణ పద్ధతిగా గుర్తించబడింది. సో ఇందులో మనకి ముఖ్యంగా భారతదేశంలో 2010 తర్వాత వెనామీ రొయ్యల ప్రవేశంతో రొయ్యల ఉత్పత్తిలో విపరీతమైన వృద్ధి నమోదైంది. ఈ రొయ్యల ఉత్పత్తి 2009 సుమారు 1 లక్ష మెట్రిక్ టన్నుల నుండి 2022 నాటికి దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. సో ఈ విజయానికి కారణమైన వెనామీ రొయ్యల ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే దీనికి అధిక జీవన శాతం లక్షణం కలిగి ఉండటం, అధిక పెరుగుదల రేటు లక్షణం కలిగి ఉండటం, అధిక నిల్వ సాంద్రతను తట్టుకునే సామర్థ్యం, తక్కువ ఆహార అవసరం అంటే ప్రోటీన్ ఏదైతే ఉందో తక్కువ ప్రోటీన్ ఉన్నదా కూడా మనకి అధిక పెరుగుదల అనేది కనబరుస్తూ ఉంటుంది. అలానే మొక్కల ప్రోటీన్ను సమర్థవంతంగా వినియోగించే సామర్థ్యం కలిగి ఉండటం, తక్కువ ఉపధనం మరియు పరిస్థితులకు అనుకూలత కలిగి ఉండటం, అదనంగా ఇది చెరువు నీటి మధ్య భాగంలో నివసించి ఆహారం తీసుకునే స్వభావం కలిగి ఉండటం, అలానే నియంత్రిత పరిస్థితులు సులభంగా పెరుగుదలగా మనకి ప్రధాన లక్షణాలు. ఈ విధంగా వెనామీ రొయ్యల సాగు వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు మనం పూర్తిగా మనం చూసుకున్నట్లయితే మొత్తం విస్తీర్ణం అంటే అటు వెనామీ రొయ్యల పెంపకంలో మొత్తం 192,361 హెక్టార్లో సాగులో ఉంది. అదే ఉత్పత్తి పరంగా చూసుకుంటే 11,64,628 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అనేది మనకి వస్తుంది. ఈ తీర ప్రాంత రాష్ట్రాల్లో మొత్తం రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 82% ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత పశ్చిమ బెంగాల్ 5.3%, ఒడిశా 3.7%, తమిళనాడు 3.5%, గుజరాత్ 2.6% ఉత్పత్తి వాటాతో నిలిచాయి. సో మనకి ఈ రొయ్యల సాగు విస్తీర్ణంలో మనకి ముఖ్యంగా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 82% ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. అలాగే చేపల ఉత్పత్తిలో కూడా మనకి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువ ప్రొడక్షన్లో నమోదై ఉంది. ఈ నమోదైన ప్రొడక్షన్ ఉత్పత్తి ఏదైతే ఉందో వేరే రాష్ట్రాలకు కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సాగు ఎలా ఉందని మనం తెలుసుకున్నట్లయితే క్రమంగా మనకి ఎక్కువ మోతాదులో బాగా నమోదై ఉంది. అది కృష్ణా జిల్లా కానివ్వండి, ఎక్కువ భాగం రొయ్యల చెరువులు తక్కువ ఉపధనం గల ప్రాంతాల్లో ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో గతంలో చేపల పెంపకం నిర్వహించబడేది. ప్రస్తుతం ఇక్కడ

చేపలతో పాటు రొయ్యలను కలిపి సాగు చేస్తున్నారు. అలా పశ్చిమ గోదావరి జిల్లా సాగు విస్తీర్ణ పరంగా రాష్ట్రంలో అతిపెద్ద రొయ్యల సాగు ప్రాంతంగా ఉంది. సో ఈ ప్రాంతంలో రొయ్యల ఉత్పత్తి సుమారుగా 270,000 మెట్రిక్ టన్నులు చేరగా, అదే ఈ 22-23 సంవత్సరంలో వచ్చేసి 240,000 టన్నుల మెట్రిక్ టన్నుల తగ్గింది. కానీ ఈ అధిక ఉత్పత్తి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే సాగు విస్తీర్ణం పెరగడం, సాగు కాలం తగ్గించడం, జూలై నుండి నవంబర్ వరకు రొయ్యల సాగు స్థానంలో చేపల సాగు మార్పిడి చేపట్టడం వల్ల కొంతవరకు ఉత్పత్తి అనేది తగ్గింది. కానీ మనకి ఎక్కువ భాగం ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్ అంటాం, అంటే తూర్పుగోదావరి జిల్లా మరియు ఇతర ఉత్తర జిల్లాలు ఉన్నాయి కదా, వాటిల్లో అనేక రొయ్యల హ్యాచరీలు స్థాపించబడ్డాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్య పిల్లల్లో సుమారు 40% ఈ జిల్లాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే మన రొయ్యల పెంపకంలో కానివ్వండి, ఆ చేపల పెంపకంలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్య పాత్ర అనేది పోషిస్తూ ఉంది భారతదేశంలో. దీనికి సంబంధించి ఈ రొయ్యల సాగు కానివ్వండి, చేప పిల్లల సాగులో కానివ్వండి, అంటే వేసవిలో ఎటువంటి మనం ముఖ్యమైన పద్ధతులు పాటించాలి, అంటే ఆ వేసవిలో మనం కల్చర్ అనేది స్టార్ట్ చేసుకుంటాం, స్టార్ట్ చేసుకునే ముందుగా ఏమేమి చర్యలు చేసుకోవాలి, అది చేపలకు కానివ్వండి రొయ్యలకు కానివ్వండి. ముందుగా చెరువు లోతు అనేది, అంటే ఆల్రెడీ మనం ఉన్న చెరువులని చెరువు లోతు అనేది పెంచాలి. అందువల్ల ఏంటంటే అధిక సాంద్రత మనం పెరిగేటట్టు, అదే చేప పిల్లలు కానివ్వండి ఎకరానికి 2,000 నుంచి 2,500 వరకు వేసుకుంటాము. అదే రొయ్య పిల్లలు వచ్చేసి మనకి అంటే ఒక స్క్వేర్ మీటర్కి 60 నెంబర్ వరకు మనం వేసుకుంటాం. అలాగా ఎక్కువ రొయ్య పిల్లలను కానీ నిల్వ ఉంచడానికి ఏంటంటే 2 మీటర్ల లోతు గల చెరువు మరియు 1.8 మీటర్ల నీటి మట్టం అనేది అవసరం అవుతుంది. అలాగే ఈ చెరువుల్లో వెనామీ రొయ్యలను అధిక సాంద్రతలో పెంచుతారు. అందువల్ల చెరువులో కరిగిన ఆక్సిజన్ కానివ్వండి, అవసరమైన నిల్వ ఉంచేందుకు, అలానే మనకి నిరంతర ఏరేషన్ మనం ఏర్పాటు చేసేందుకు సాధారణంగా 300 కిలోల బయోమాస్కు 1 HP సామర్థ్యం గల ఏరేషన్ అనేది అవసరం అవుతుంది. సో అందువల్ల ఏంటంటే నిరంతర ఏరేషన్ అంటే ఈ ఏరేటర్ల వల్ల ఉపయోగించినప్పుడు ఏంటంటే గట్లు చెదిరే ప్రమాదం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఈ గట్లు నివారణ కొరకు ఏంటంటే ఇసుక సంచులు పెట్టడం కానీ లేదంటే పాలిథిన్ హెడ్లైన్ షీట్లు ఏదైతే ఉందో షీట్లతో ఆ గట్లు అనేది చెదిరిపోకుండా ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి. అవంటే ఈ గట్లు చెదిరిపోకుండా దృఢంగా స్థిరంగా ఉండేటట్టు ఉండాలి. లేని పక్షంలో ఈ ఏరేటర్ల వలన కూడా మనకి ఈ మట్టి అనేది కొంచెం నేలలో కలిసి టర్బిడిటీ అంటే కలిసే విధంగా మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గిపోవటము, టర్బిడిటీ అనేది మట్టి కణాలు అనేది ఎక్కువ అనేది మోతాదులు నమోదవుతూ ఉంటాయి. అందువల్ల మనం ముందుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. బయోసెక్యూరిటీ అంటే కొన్ని మార్గదర్శకాలు అనేవి ఉన్నాయి రొయ్యల చేపల పెంపకంలో. అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయబడిన హ్యాచరీస్ కానివ్వండి, గుర్తింపు పొందిన సరఫరాదారుల నుండి బ్రూస్టాక్ దిమోతి చేసుకొని రైతులకు స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ అంటే రొయ్య పిల్లలను సరఫరా చేయాలి. ఓకే, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ రొయ్యలు అంటే ప్యాథోజన్ ఫ్రీ రొయ్యలు, ఎలాంటి రోగ వైరల్ రోగకారకాలైనా పూర్తిగా నిరోధ శక్తి కలిగి ఉంటాయి, అవి ఎప్పటికీ వ్యాధులు అనేవి సంక్రమించుకో అనుకోవడం తప్పు. ఎందుకంటే SPF ఉత్పత్తి కేంద్రాల నుండి బయటికి తీసిన వెంటనే అవి రోగకారకాల నుండి విముక్తిగా ఉన్నప్పటికీ ఇకపై వాటిని SPF అని పిలవరు. ఒకసారి కేంద్రం వెలుపలకు వచ్చిన తర్వాత సరైన బయోసెక్యూరిటీ విధానాలు ఉన్న సదుపాయాలు ఉంచితే మాత్రమే వాటిని స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ అని అంటాం. సో అందువల్ల ఏంటంటే రోగకారకాలు ప్రవేశించకుండా మరియు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు తగిన బయోసెక్యూరిటీ చర్యలు చాలా అవసరం, అంటే జీవ భద్రతా చర్యలు అంటాం. వాటిలో ఏంటంటే చేపల పెంపకానికి కానివ్వండి, రొయ్యల పెంపకానికి కానివ్వండి, ముఖ్యంగా రిజర్వాయర్ సౌకర్యం కలిగి ఉండాలి. అంటే మన చేపల పెంపకం చేపట్టే చెరువులు ఏదైతే ఉందో, రొయ్యల పెంపకం చేపట్టే చెరువులు ఏదైతే, దానికంటే ముందు మనం నీటిని ఒక రిజర్వాయర్గా చెరువుగా ఉపయోగించుకోవాలి, కంపల్సరీగా చేసి పెట్టుకోవాలి. అలానే నీటి శుద్ధి అంటే నీటిని ఫిల్టరేషన్గా చేసుకోవాలి, ఎటువంటి నీటి శుద్ధి రసాయనాలు వాడి చేసుకోవాలి. అలానే ప్రారంభ చెరువు అంటే ఏదైతే మనం వచ్చే నీటిని కానివ్వండి, అలానే రిజర్వాయర్ నీటిని కానివ్వండి, వాటిని కూడా బ్లీచింగ్ పౌడర్తో కానివ్వండి, వీటితో మనం నీటిని శుద్ధి అనేవి చేసుకోవాలి. అలాగనే మనం రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏదైతే వ్యవసాయ పరికరాలు ఏవైతే ఇంప్లిమెంట్స్ పనిముట్లు అంటాం, వీటిని కూడా మనం డిసిన్ఫెక్షన్ అనేది చేసుకోవాలి. చెరువు చుట్టూ కంచెలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, అంటే బయట నుంచి ఎటువంటి కొంగలు కానివ్వండి, ఎటువంటి టాటాయిస్ అంటే వీటి కానివ్వండి, ఇవన్నీ ఏదైతే రాకుండా ఉండటానికి చుట్టూ కంచెలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అలానే చెరువు ఎంట్రన్స్ అంటే మనం ఏదైతే చెరువు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు అలానే బయటకు వెళ్ళే దారి ఏది ఎక్కడైతే ఉందో

మనకు కంపల్సరిగా ఈ ఫుట్ అండ్ హ్యాండ్ డిప్స్ అంటాం, అంటే చేతులు మరియు కాళ్ళు అనేవి మనం శుద్ధి చేసుకోవాలి. డిజన్ఫెక్షన్ అని చేసుకొని కానీ తర్వాతనే మనం రొయ్యల చెరువుల మీదకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అలానే సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రవేశాన్ని కూడా పరిమితంగా చేయాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు రొయ్యల చెరువుల పెంపకానికి వచ్చినట్లయితే వాటిని వైరస్ వ్యాధులు కారక జీవులు ఏదైతే ఉన్నాయో మనుషుల ద్వారా కానివ్వండి ఈ పక్షుల ద్వారా కానివ్వండి వచ్చే ఛాన్సెస్ అవకాశం ఉంటుంది. కాబట్టి పెంపకం అనే దారుల్లో మనకి కొంచెం ప్రాబ్లం అవుద్ది. కాబట్టి కంపల్సరీగా సందర్శకుల ప్రవేశాన్ని కూడా పరిమితం చేయాలి. అలానే ఫారం గేట్లు అంటే గేటు ఎక్కడైతే ఉన్న నియంత్రణ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఇటువంటి చర్యలు రొయ్యల పెంపకంలో రోగకారకాల ప్రవేశం మరియు వ్యాప్తిని అరికట్టడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దీని తర్వాత మనకి రొయ్యల రైతులు జీరో వాటర్ ఎక్స్చేంజ్ విధానాన్ని అనుసరిస్తారు. వీటిలో చూసుకున్నట్లయితే పంట పట్టుబడి తర్వాత విడుదలయ్యే నీటిలో అధిక సేంద్రియ పదార్థాలు అనేవి ఉంటాయి. సో ఈ నీటిని శుద్ధి చేసి తర్వాతనే బ్లీచింగ్ పౌడర్తో శుద్ధి చేసిన తర్వాతనే మాత్రమే బయటికి విడుదల చేయాలి. దీనికంటే ముందు మనం ఒక పంట పట్టుబడి అనంతరం చెరువు అడుగు భాగాన్ని 3 నుంచి 4 వారాల పాటు ఎండబెట్టడం అత్యంత అవసరం. అంటే ఒక చేపల పెంపకం చేపట్టే ముందు కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి, కంపల్సరీగా వేసవిలో చెరువు నేల పగుళ్ళు ఏర్పడే వరకు అలాగనే పూర్తిగా ఎండ పెట్టేంత వరకు ఎండనివ్వాలి. ఇలా ఎండబెట్టడం మరియు పగుళ్ళు ఏర్పడడం వల్ల ఏంటంటే మట్టిలోని సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చెంది నత్రజని కానివ్వండి, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఖనిజ రూపంలోకి మారుతాయి, అంటే మినరలైజేషన్ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రొయ్యల పెంపకంలో ఒకవేళ వైట్ స్పాట్స్ సిండ్రోమ్ వైరస్ డిసీజ్ వచ్చినట్లయితే, ఒకవేళ ప్రభావితం అయి ఉంటే ఆ వ్యాధిని కలిగించే కారక వైరస్లు ఏవైతే ఉన్నాయో వ్యాధి కారకాలు ఇవి తగ్గుతాయి. ఎందుకంటే ఈ వైరస్ అంటే పూర్తిగా నీరు తీసివేయగలిగే చెరువుల్లో వైరస్ అనేది 19 నుంచి 21 రోజులు మట్టిలో జీవించి ఉండగలదు. అలాగే నీరు పూర్తిగా తీసివేయలేని చెరువుల్లో ఏంటంటే వైరస్ అనేది 35 రోజుల వరకు సంక్రమణ సామర్థ్యంతో ఉంటుంది. అంటే ఇటువంటి వేగకారక క్రిములు మళ్ళీ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా చెరువు అనేది వెండబెట్టుకోవాలి. పూర్తిగా వెండబెట్టి పగులిచ్చేంత వరకు వెండబెట్టుకున్నట్లయితే మనం అటువంటి నెక్స్ట్ క్రాప్కి కానివ్వండి నీరు నింపుకొని మనం రొయ్యల పెంపకం చేపట్టినట్టే అధిక దిగుబడి మనం సాధించిన వారం అవుతాం కంపల్సరీగా. ఇలా పూర్తిగా నీరు తీసివేయలేని చెరువుల విషయంలో ఏంటంటే చెరువును అడుగున పేరుకుపోయిన నల్లని మట్టిని ఏదైతే ఉందో స్లడ్జ్ పంపు సహాయంతో పలుచని ద్రవ రూపంలో బయటకు పంపాలి. అలానే అవాంఛిత జీవులను నిర్మూలించేందుకు సేంద్రియంగా కరిగిపోయే అంటే ఫిసిసైడ్స్ అంటాం, అంటే ఉపయోగించవచ్చు. అవేంటంటే మహువా ఆయిల్ కేక్ అని, అలానే టీ సీడ్ కేక్ అని, అలానే క్లోరిన్. అంటే మహువాయిల్ కేక్ వచ్చేసి 100 నుంచి 150 ppm వరకు, టీ సీడ్ కేక్ అనేది 15 నుంచి 20 ppm వరకు, లేదా క్లోరిన్ 20 ppm వరకు వాడాలి. ఇవి వాడినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా కానివ్వండి బయటి పరాన్న జీవులను నిర్మూలించేందుకు ఏంటంటే ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఫార్మలిన్ కానివ్వండి, పొటాషియం పర్మాంగనేట్ లేదా అయోడిన్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా మనకి క్విక్ లైమ్ అంటాం, అంటే కాల్షియం ఆక్సైడ్, సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆక్సీకరణను పెంచడంలో మరియు క్రిమి సంహారకంగా పనిచేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చెరువు అడుగు భాగాన్ని దున్నడం వలన చెరువు అడుగున ఉన్న నల్లని మట్టిని సూర్యరశ్మి మరియు వాతావరణ ఆక్సిజన్కి గురి చేస్తుంది. అడుగు భాగం మట్టిని కలపడం వలన మట్టి ఎండబడం మెరుగుపడి గాలి ప్రసరణ పెరిగి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం వేగవంతమవుతుంది. సో ఇలాగా మనం ఇట్లా దున్నటం ఏంటంటే మనకి సున్నం వేయడానికి ముందు దున్నడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. సున్నం వేసిన తర్వాత టిల్లింగ్ చేయడం వలన మట్టిలో pH స్థాయి పెరగవచ్చు. అందువల్ల ఏంటంటే మనం మొదట కల్టివేటర్తో కానీ చెరువు అడుగు భాగం దున్ని తర్వాత రోటవేటర్తో కలపడం వలన మట్టికి మెరుగైన ఆక్సీకరణ లభించి పోషక పదార్థాల లభ్యత పెరుగుతుంది. అలాగే హానికర వాయువులు బయటికి వెళ్ళి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం మెరుగుపడుతుంది. ఇలా రోటవేటర్ని మట్టిని చిన్న చిన్న ముద్దలుగా మార్చి మెరుగైన ఆక్సీకరణ సాయపడుతుంది మరియు నీటి సీపేజ్ ఏదైతే నీటి సీపేజ్ని తగ్గిస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే అది చేపలలో కానివ్వండి రొయ్యలలో కానివ్వండి ఉత్తమ మట్టి నాణ్యత ప్రమాణాలు అనేవి పాటించాలి. మట్టి ఎప్పుడు pH అంటే ఉదంజన సూచిక 7 వద్ద ఉన్నప్పుడు పోషకాలు కానివ్వండి మరియు సూక్ష్మ పోషకాలు గరిష్ట స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఉదంజన సూచికను చూసినట్లయితే మనకి 7 నుంచి 8 మధ్య ఉండే విధంగా ఉండాలి. అలానే సేంద్రియ కర్బన శాతం 1.5 నుంచి 2 శాతం వరకు ఉండాలి. అలానే నత్రజని అంటే మిల్లీగ్రామ్స్, 100 గ్రాముల మట్టిలో 8 మిల్లీగ్రాములు అంటే 50 నుంచి 70 మిల్లీగ్రాముల వరకు నత్రజని అనేది ఉండాలి. అలానే ఫాస్ఫరస్ మూలకం కూడా మనకు 4 నుంచి 6 మిల్లీగ్రాములు 100 గ్రాముల మట్టిలో ఉండాలి. అలానే కాల్షియం కార్బోనేట్ పర్సంటేజ్ 5% కంటే ఎక్కువ ఉండాలి. సో మట్టి నేలలు రకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒండ్రు ఇసుక

నేలలు కానివ్వండి, అలానే ఇసుక మరియు బంకమన్నుతో కూడిన ఒండ్రు నేలలు, అలానే బంకమన్ను ఒండ్రు నేలలు, ఈ మూడు నేలలలో ఏ నేల అయినా మనకి రొయ్యల పెంపకానికి మనకి అనువైనవి. వీటితో పాటు నల్లరేఖ నేలలు కానివ్వండి మనకి చేపల పెంపకానికి ముఖ్యమైన అనువుగా ఉంటాయి. అంటే నీటి సీపేజ్ లేకుండా అనేది చూసుకుంటూ ఉండాలి. వీటిల్లో ఏంటంటే మనం పీహెచ్ ఉదజని సూచికని మనం కంట్రోల్లో ఉంచడానికి ఏంటంటే అదే ఉదజని సూచిక 7 కంటే తక్కువ ఉన్నప్పుడు అగ్రికల్చర్ లైన్ వాడుకోవడం అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అలానే మట్టి పీహెచ్ ఏదైతే ఉందో 7 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం క్షారత్వం ఉంటాం, అంటే ఆల్కలినిటీ 60 పీపీఎం కంటే ఎక్కువ ఉంటే సున్నం వేయడం అవసరం లేదు. అందువల్ల తక్కువ ఉపదనం ఉన్న నీటిలో సున్నం వేయడం వల్ల మనకి ఫాస్ఫరస్ లభ్యత అనేది పెరిగి చెరువు ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఇలా సున్నం వేయడం వల్ల సూక్ష్మజీవుల క్రియాశీలకత పేరుకుపోవడం తగ్గి సేంద్రియ పదార్థాలు పేరుకుపోవడం తగ్గి పోషక పదార్థాల లభ్యత మెరుగవుతుంది. అలాగే చెరువు అడుగు భాగంలో పరిశుభ్రత మెరుగవుతుంది. దీంతోపాటు మనం సహజ ఆహారాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఫైటోప్లాంక్టన్ అభివృద్ధి మరియు పిహెచ్ స్థిరీకరణ కోసం పులియబెట్టిన సేంద్రియ దానం అంటే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ జ్యూస్ అనేది వినియోగం మనం ఉపయోగపరంగా ఉంటుంది. ఇలా తక్కువ ఉపదనం నీటిలో సాగు చేసే సందర్భంలో ఏంటంటే అవసరమైన ఖనిజాల స్థాయిని నిలుపుకోవటానికి బయట నుండి ఖనిజాల సరఫరా అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ పదార్థాలు చెరువు అంతటా సమానంగా కలిసేందుకు ఏంటంటే ప్యాడిల్ వీరిల్ ఏరేటర్స్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం. సో ఈ పులియబెట్టిన ద్రావణంలో ఏంటంటే చెరువులో మనకు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కార్బన్ మూలకంగా పనిచేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా తమ జీవక్రియలకు ప్రోటీన్ అవసరం పడుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ను చెరువు నీటిలో ఉన్న అమ్మోనియా రూపంలో ఉన్న నైట్రోజన్ను ఉపయోగించి తయారు చేసుకుంటాయి. సో దీంతో చెరువులో అమ్మోనియా స్థాయి తగ్గి నీటి నాణ్యత అనేది మెరుగుపడుతుంది. సో అదనంగా పులియబెట్టిన ద్రావణమును కావలసిన స్థాయిలో స్థిరపరిచి ప్లాంక్టాన్ ఆహారం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అందువలన తక్కువ ఉత్పాదన ఉన్న వెనామి సాగులో సాధారణంగా ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా మనకి మ్యూరిటా పొటాష్ అనే ఖనిజ పోషకంగా పనిచేసి తక్కువ ఉపదనం నీటిలో పొటాషియం స్థాయిని పెంచుతుంది. అలానే కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అయిన డోలమైట్ ప్లాంక్టాన్ వృద్ధిని ప్రోత్సహించి వాటి ఫోటోసింథసిస్ ప్రక్రియకు సహాయపడుతుంది. ముఖ్యంగా రొయ్యల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం అనేది చాలా ముఖ్యమైనది. యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు. ఈ ప్రోబయోటిక్స్ ఏంటనేవి చెరువు నీటిలో సూక్ష్మజీవుల సమతుల్యాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి రోగకారక సూక్ష్మజీవులను అదుపులో ఉంచి అవాంఛిత సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నాన్ని వేగవంతం చేసి చెరువు వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతులు అంటే రోగకారక బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకొని రొయ్యల జీవన శాతాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ ఉత్పాదనం ఉన్న నీటిలో రొయ్యల సాగు చేసే సందర్భంలో చెరువు నీటిలో కాల్షియం మెగ్నీషియం సోడియం మరియు పొటాషియం వంటి అవసరమైన ఖనిజాల స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది రొయ్య పిల్లల్లో ఆస్మోటిక్ అయానిక్ సమతుల్యాన్ని భంగం కలిగించి ఒత్తిడికి దారితీస్తుంది. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పోషకాల పునర్వినియోగం మరియు సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నంలో సహాయపడతాయి. దీంతో చెరువు వాతావరణం శుభ్రంగా ఉంటుంది. అందువల్ల ప్రోబయోటిక్స్ మరియు ఖనిజాల వినియోగం ప్రాథమిక ఉత్పాదకతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నాణ్యమైన సీడ్ను మనం ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. అంటే ఒత్తిడి పరీక్ష అనేది చేసుకోవాలి, అలానే ఉత్పాదన ఒత్తిడి పరీక్ష చేపట్టాలి, అలానే ఫార్మలిన్ ఒత్తిడి పరీక్ష పీసీఆర్ పరీక్షలు ఇవన్నీ చేపట్టాలి. అంటే సుమారు ఒక 500 పోస్ట్ లార్వ పిల్లలను గుర్తించి తీసుకొని ఒక ట్యాంక్ అడుగు భాగం సేకరించి ఒక టబ్బులో వేసి నీటిని తిప్పాలి. ఎక్కువ సీడు టబ్బు మధ్యలో గుంపుగా చేరితే ఆ ట్యాంకును అనేది మనం తిరస్కరించాలి. అలానే ఉత్పాదన ఒత్తిడి పరీక్ష అంటాం. అంటే సుమారు 100 పిఎల్ను సరైన ఉత్పాదనం ఉన్న ట్యాంక్ నీటితో బీకర్లో తీసుకొని అదే పరిమాణంలో తాగునీరు కలపాలి. అరగంట తర్వాత మరణాలు కనిపిస్తే ఏదైతే ఉందో ఆ సీడ్ని రిజెక్ట్ చేయాలి. అలానే ఫార్మలిన్ ఒత్తిడి పరీక్ష అంటే ఎంచుకున్న ట్యాంకు నుండి 100 పోస్ట్ లార్వాల పిఎల్ను తీసుకొని 100 పీపీఎం ఫార్మలిన్ నీటిలో ఒక గంట పాటు ఉంచాలి. 90% కంటే ఎక్కువ సీడ్ జీవించి ఉంటే ఆ బ్యాచ్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఈ విధమైన కొన్ని ఒత్తిడి పరీక్షలు అనేవి అవి పరీక్షించుకొని మనం రొయ్య పిల్లలను మనం సేకరించి మనం స్టాక్ చేసుకోవాల్సి వస్తుంది. వీటికంటే ముందు ఎంపికకు ముందు సీడ్ను మనం వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అలానే ఈహెచ్పి వంటి వైరస్ కారక జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పీసీఆర్ పరీక్ష ద్వారా మనం పరీక్షించుకోవాలి. అలాగనే సరైన మౌలిక సదుపాయాలు మరియు బయోసెక్యూరిటీ ఉన్నప్పుడు గరిష్టంగా అంటే 60 పిఎల్ అంటే పోస్ట్ లార్వా పిల్ల 60 పిల్లలను ఒక స్క్వేర్ మీటర్కి ఒక 60 పిల్లల సాంద్రత వరకు వేసుకోవచ్చు. అంటే ఒక హెక్టార్కు చెరువుకు మోయగల గరిష్ట బయోమాస్ అంటే
ఇది బయోసెక్యూ

సెక్యూరిటీ మరియు విద్యుత్ సౌకర్యం, మనమిచ్చే ఏరేషన్ మరియు నీటి నాణ్యత, మనమిచ్చే పదార్థాలు బట్టి, అనుకరించే పద్ధతులను బట్టి, రైతుల అనుభవం మరియు సాంకేతికత మరియు నిర్వహణ సామర్థ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే రొయ్యల పెంపకం బాగుంటుంది. సో మన రొయ్యల చెరువుల్లో మేత యాజమాన్యం ఏ విధంగా ఉండాలి? మనకి ఏంటంటే రొయ్యల సాగులో ఖర్చులలో ముఖ్యమైన అంశం మేత యాజమాన్యం. ఇది రొయ్యల పెరుగుదలపై ప్రభావం చూపే అత్యంత ముఖ్యమైన అంశం మాత్రమే కాకుండా చెరువు నీటి నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. సో సరైన ఆహార నిర్వహణ రొయ్యల సాగు లాభదాయకను నేరుగా పెంచుతుంది. ఆహార నిర్వహణ అంటే రొయ్యల సాగులో ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం. దీని ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లే ఆహారం గరిష్టంగా వినియోగించబడేలా చేయడం, ఉత్తమ ఎఫ్సిఆర్ సాధించడం అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, అలానే పర్యావరణపై తక్కువ ప్రభావం కలిగించడం, మెరుగైన మట్టి మరియు నీటి నాణ్యతను పెంచడం, రొయ్యల గరిష్ట పెరుగుదల మరియు ఉత్పత్తిని సాధించడం. సాధారణంగా రొయ్యల సాగు కోసం రైతులు అనుసరించాల్సిన ఉత్తమ నిర్వహణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే సాగు ప్రారంభం 30 రోజులు ఆహార నిర్వహణ అనేది ముఖ్యమైనది. దీంట్లో ఏంటంటే సాగు ప్రారంభంలో 30 రోజులు చెరువులో ఉన్న నిజమైన బయోమాస్ అంటే ఎంత పిల్ల ఉంది బతికింది అనేది మనం తెలుసుకోవడం కష్టం కాబట్టి దాంట్లో దశల బ్లైండ్ ఫీడింగ్ పద్ధతిని అనేది అనుసరించాలి. ఈ పద్ధతిలో సుమారు రొయ్యన జీవన శాతం మరియు శరీర బరువు ఆధారంగా అంచనాపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో సుమారు శరీర బరువు యొక్క 100% వరకు ఆహారం ఇస్తారు. 30 రోజుల వరకు చేరుకునేసరికి దీన్ని క్రమంగా 8 నుంచి 6% వరకు తగ్గిస్తారు. సో రైతులకు సులభంగా ఉండేదానికి ఫీడ్ తయారీ సంస్థలు ఏంటంటే ఒక ఆహార సంబంధించింది ఒక చార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. 30 రోజుల తర్వాత నుండి పట్టుబడి వరకు ఆహార నిర్వహణ అనేది ఎలా అంటే మనకి 10 రోజులకు ఒకసారి శాంప్లింగ్ అనేది చేయాలి. ఈ శాంప్లింగ్ ద్వారా బయోమాస్ మరియు సగటు శరీర బరువును లెక్కించి రోజుకు అవసరమైన ఆహార మోతాదును నిర్ణయించాలి. విసురు నూనెను ఉపయోగించి 4 నుంచి 5 సార్లు శాంప్లింగ్ చేయడం ద్వారా సుమారు జీవన శాతం మరియు చెరువులో ఉన్న రొయ్యల సంఖ్య, సగటు శరీర బరువు వంటి వివరాలను అంచనా వేసి దాని ద్వారా మనం ఆహారం అనేది ఇవ్వాలి. ఆహార సమయాలు మనం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటలకి, ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి మరియు సాయంత్రం 6 గంటలకి ఇస్తారు. అయితే ఇది ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే ఆహారం 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా ఇవ్వవచ్చు. అదే మనం ఇప్పుడు వేసవికాలం చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 6 గంటల ఆహారం ఏదైతే ఉందో మనం 1 గంట ఆలస్యంగా కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వేసవికాలంలో ఏంటంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆక్సిజన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఈ వేసవికాలంలో నీటి సెలినిటీ అంటే సెలినిటీ కూడా పెరుగుతానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండింటి పారామీటర్స్, ఈ రెండు నాణ్యత ప్రమాణాల ద్వారా మనకి ఆక్సిజన్ లభ్యత అనేది చెరువుల్లో కానివ్వండి, రొయ్యల చెరువుల్లో కానివ్వండి తక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఈ వేసవకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి మేత అనేది ఎక్కువ, చేపలు కానివ్వండి రొయ్యలు కానీ మేత అనేది ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఈ మేత అనేది ఎక్కువ తీసుకున్నా కూడా మనకు పెరుగుదల అనేది ఎక్కువ కనపడదు. సాధారణంగా ఏంటంటే ఎంతవరకు మేత తీసుకుంటుందో, ఎంత పర్సంటేజ్ మనం ఇస్తామో అంతవరకే మనం మేతను వినియోగించుకుంటుంది, తీసుకుని అంతవరకే మన పెరుగుదల రేట్ అనేది కనబరుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జీవక్రియల వేగం వల్ల ఎక్కువ మేత తీసుకున్నందువల్ల మనకి ఒరిగేది అంటూ ఏమీ ఉండదు, అంటే మేత వినియోగం ఎక్కువ అవటం, ఖర్చు పెరగటం తప్పితే పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకు టైం చూసుకొని అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కాకుండా కొంచెం టైం అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ 1 అవర్ అటు ఇటు చూసుకొని మనం మేత అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. మేత వేస్టేజ్ ఎక్కువ అవటం వల్ల కూడా మనకి అమ్మోనియా కానివ్వండి, అలాగనే ఈ చెక్ ట్రేలో వేసిన మేతని మనం కంపల్సరీగా తినేటట్టు ఉండాలి. సో ఒకవేళ పెల్లెట్ అంటే చెక్ ట్రేలో ఉన్న మోదం ఆహారం అనేది మిగిలిపోతే ఉన్నట్లయితే, అంటే 5% వరకు పెల్లెట్స్ ఏదైతే మేత మిగిలితే మార్పు అవసరం లేదు, అదే మోతాదును కొనసాగించాలి. ఒకవేళ 5 నుంచి 10% ఆహారం మిగిలితే మాత్రం తదుపరి ఆహారాన్ని 5%కి తగ్గించాలి. ఒకవేళ 10 నుంచి 20% మిగిలితే తదుపరి ఆహారాన్ని 10% వరకు తగ్గించుకుంటూ ఉండాలి. అదే 20 నుంచి 30% మిగిలితే చెక్ ట్రేలో తదుపరి ఆహారాన్ని 20 నుంచి 30% వరకు తగ్గించుకోవాలి. సో ఈ విధంగా మనం అంటే నిర్దిష్ట సమయంలో మిగిలిన ఆహార పరిమాణం ఆధారంగా తదుపరి ఆహార మోతాదులో మనం మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా ఈ వేసవకాలంలో అంటే ఆక్సిజన్ గురించి కొంచెం ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. సో ఆక్సిజన్ పరిమాణం ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే చేపలు కానివ్వండి రొయ్యలు అనేవి చనిపోతూ ఉంటాయి. జనరల్గా ఆక్సిజన్ లోటు ఏర్పడిన కారణాలు ఏంటంటే అధిక సాంద్రతలో చేపలను పెంచడం, వీటితో పాటు
ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే

0: అంటే చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువు థెర్మోకులైన అడ్డుపర వల్ల చెరువు నీరు పైభాగం కింది భాగాలు విడిపోయినట్లు అవుతుంది. సో ఈ రెండు భాగాల్లో ఏంటంటే నీరు భౌతిక పరంగా రసాయనిక పరంగా విపరీతమైన తేడా ఉంటుంది. సో ఇది నిర్మూలించడానికి ఏంటంటే మనం కంపల్సరీగా ఈ థర్మోక్లైన్ లేయర్ని మనం రిమూవ్ చేయాలి. దీనికోసం మనం ఏరేటర్లు అనేవి ఉపయోగించుకోవాలి, లేదంటే మనం ఉన్న చెరువులో నీటిని మళ్ళీ తోడుతూ ఉన్నట్లయితే, బోటు ద్వారా మనం తోడుతూ ఉన్నట్లయితే ఆ థర్మోక్లైన్ లేయర్ అనేది ఏర్పడకుండా మనం చూసుకున్న వారం అవుతాం. వీటితో పాటు భౌతిక పరంగా రసాయనాల పరంగా ఏంటంటే కొంచెం పై భాగం కింద భాగం ఏంటంటే మనకి కొన్ని పారామీటర్స్ కొంచెం తేడా అనేది వస్తూ ఉంటాయి. సో అడుగు భాగంలో వేరే విధంగా ఉంటుంది, పై భాగంలో ఒక వేరే విధంగా ఉంటాయి. దీని ద్వారా మనం అవన్నీ మార్పులు చెందకుండా ఉండాలంటే కంపల్సరీ థర్మోక్లైన్ లేయర్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్సిజన్ లోటు ఉన్న చెరువుల్లో ఏంటంటే కనిపించే లక్షణాలు, నీటి ఉపరితలం వద్ద కానివ్వండి, తెల్లవారుజామున కానివ్వండి, గట్లమట ఉండటం, పైన తేలటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో వీటిని చూసుకొని మనం యాజమాన్య పద్ధతులు అనేవి చేపడతా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మేత వేయడం కానివ్వండి, సేంద్రియ ఎరువులు వాడకం అనేది ఆపేయాలి, తాజా మంచినీటితో చెరువు నీటిని మార్పిడి చేయాలి, వాతావరణం ముసురు పట్టినప్పుడు కానీ నీటిని యాంత్రికంగా ఏరేటర్ల ద్వారా ఆక్సిజన్ లోటును భర్తీ చేయాలి. సో చెరువులో చేపపిల్లలు కానివ్వండి, ఉరిగి పిల్లలు కానివ్వండి, తక్కువ సాంద్రతలు అంటే మనం అనుమతించిన తక్కువ సాంద్రతలోనే వేసుకోవాలి. ఈ ఆక్సిజన్ లోటును భర్తీ చేయడానికి తాత్కాలికంగా కాల్షియం పెరాక్సైడ్ కానివ్వండి 1 నుంచి 2 కిలోలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎకరానికి 1 నుంచి 2 లీటర్ల వరకు మనం వాడుకోవచ్చు. సో ఈ ఆక్సిజన్ లోటు అనేది మనం ఏర్పడకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనకు వేసవ కాలంలో ముఖ్యంగా ఆక్సిజన్ అనేది అంటే టెంపర్ అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి మేత వినియోగం పెరుగుతుంది. మేత వినియోగం అనేది మనం చూసుకుంటూ ఉండాలి, అంటే ఎక్కువ మేత తినందువల్ల అది పెరుగుదల అనేది కనపడదు కాబట్టి మేత అనేది కంట్రోల్ చేసుకొని మనం మేత తక్కువలోనే మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటూ ఉండాలి. అలానే అమ్మోనియా కానివ్వండి ఏర్పడకుండా చూసుకుంటూ ఉండాలి. ఎటువంటి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మోనియా కానివ్వండి, నైట్రేట్, ఏవైతే విషవాయువులు అనేవి ఏర్పడకుండా చూసుకుంటూ ఉండాలి. కంపల్సరీగా ఏరేటర్లు అనేది కంపల్సరీగా తిరుగుతూ ఉండాలి. ఆక్సిజన్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, రొయ్యల చెరువులు కానివ్వండి, చేపల పెంపకంలో కానివ్వండి. ఈ విధమైన పద్ధతులు ఏదైతే ఉన్నాయో మనం కంపల్సరీగా యాజమాన్య పద్ధతులు అనేవి కంపల్సరీగా చేసుకున్నట్లయితే చేపలు కానివ్వండి, రొయ్యల పెంపకంలో మనకు అధిక దిగుబడిని సాధించే వారం అవుతాం.
1: వేసవిలో చేపలు రొయ్య పిల్లల పెంపకంలో సాంకేతికత. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
4: శ్రోతలకు నమస్కారం.
5: గ్రామాల అభివృద్ధి చెందాలంటే పాడి పంట అనేది ముఖ్యం. మరి పంటలతో పాటు పాడి కూడా అభివృద్ధి చెందితేనే ఆ గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మేలైన పాడి పశువులను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం వారు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేశారు. దీని ద్వారా కృత్రిమ గర్భధారణతో మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు మోరంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజేందర్ గారు.
6: నమస్కారం అండి.
5: సార్, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అదేవిధంగా రైతులకు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలియజేస్తారండి.
6: ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమంగా గర్భధారణ చేసే ప్రక్రియని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా మోరంపల్లి బంజారా, ఈ ఏరియా మొత్తంలో ఎక్కువగా మనకి గేదెలు ఉండడం మనం చూస్తాము. ఎక్కువ ఇక్కడ రైతులు గేదెలు ఇచ్చే పాలు మీద ఆధారపడి వారి కుటుంబాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పాలు ఉత్పత్తి రావడానికి ఇదొక మార్గం అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెంచుకునే ఈ గేదెలు ఎక్కువ నాన్ డిస్

0: క్రిప్ట్ బ్రీడ్ అంటాం వీటిని. సో వీటికి సపరేట్గా ఒక ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. ప్యూర్ బ్రీడ్ లేకుంటే కనుక ఎక్కువగా పాలు రాకపోవడం అనేది జరుగుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ వీటికి ఎక్కువ ఉండి కూడా బట్ పాలు ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. అవి పెంచుకోవాలి అనుకుంటే ఒక మేలైన జాతి ఆబోతు అంటాము, మేలు దాని వీర్యాన్ని ఇక్కడికి తెచ్చి వేయాలి అంటే ఒకే ఒక మార్గం మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందులో మేలైన జాతి మనకు ఎక్కడ దొరుకుతుంది మన భారతదేశంలో అంటే గుజరాత్ అండ్ హర్యానాలో మనకి శ్రేష్టమైన ముర్రా జాతి అవన్నీ దొరుకుతున్నాయి మనకి. వాటిని కొనుక్కొని రావడము అనేది చాలా కష్టము, చాలా డబ్బుతో కూడుకున్న విషయము. సో అది మనము దాన్ని ఈజీ చేసుకోవడానికి మన కంట్రీలో ఇదొక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశాము. అందులో స్టార్టింగ్లో మనకి గాలికుంటు వ్యాధి అండ్ బ్రుసెలోసిస్ వ్యాక్సినేషన్తో పాటు ఈ ఎన్ఏఐపి ప్రోగ్రాంలో మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, దాంతోపాటు అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే కొత్త దూడలకి స్టార్టింగ్లో వచ్చే డిసీజెస్ వ్యాధులు వాటి నివారణకి కొన్ని అంశాల మీద ఈ ప్రోగ్రాం చేపట్టడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఇది రూరల్ ఏరియాస్ వరకు డీప్గా లోపలికి వెళ్లే విధంగా అందరికీ ఆ ప్రోగ్రాం యొక్క బెనిఫిట్స్ అందరికీ ఫార్మర్స్కి అందే విధంగా ఇంకొకటి ఏం చేశారు అంటే గోపాలమిత్రల్ని నియమించడం జరిగింది. రూరల్ ఏరియాస్లలో ఎక్కువగా ఎక్కడైతే ఈ పశు సంపద ఉందో అక్కడ గోపాలమిత్రుల్ని నియమించి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఈ సెమెన్ వాళ్ళకి అందేలాగా వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అది అందుబాటులో ఉండి ఆ టైంకి ఆ ఇంజెక్షన్ అందేలాగా అవి గర్భం దాల్చేలాగా చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే సార్, మరి గోపాల మిత్రల ద్వారా కృత్రిమ గర్భధారణ అనేది చేపించి మేలైన పాడి పశువులు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు కదా సార్? అయితే సార్, ఇప్పుడు మరి మేలైన పాడి పశువుల వీర్యాన్ని సేకరించి మన గ్రామీణ ప్రాంతంలోని పాడి పశువులకు ప్రవేశపెట్టిన తర్వాత దూడలు పుట్టినప్పుడు వాటికి 2-3 నెలల పాటు వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు కదండి, ఈ విధంగా చేసిన వాటికి పుట్టబోయే దూడలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సార్?
0: నార్మల్గా మన ఏరియాలో కొన్ని రకాలైన వ్యాధులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చే దూడలకి ఒకటి కాఫ్ స్కవర్ అని ఉంటుంది. కాఫ్ స్కవర్ అంటే ఏంటంటే తెల్ల కలర్లో మోషన్స్, వాటికి మోషన్స్ డయేరియా అంటాం మనము. ఆ డయేరియా అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, దానికి స్టార్టింగ్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేకుండా ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా ఆ మెడిసిన్స్ ఆ లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉండేలాగా గోపాలమిత్రులకి అది కూడా అందిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మనము ఫస్ట్ వచ్చే ఒక దూడలో మేలైన జాతి మేల్ ఏదైతే ఉందో దాని లక్షణాలు 50% మాత్రమే వస్తాయి. అందులో దాని మదర్ నుండి వచ్చేది, ఫీమేల్ నుండి వచ్చేది 50%, ఇవి రెండు కలుపుకొని వస్తాయి. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే ఫీమేల్కి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మనము అక్కడ నుండి తెచ్చుకున్న ఆ వీర్యంలో అక్కడ మేలైన జాతి వాటికి మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తట్టుకోలేకపోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్లో బయటకు వస్తుంది కాబట్టి అది డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, దాంతోపాటు కొంచెం ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగి రావడం అనేది జరుగుతుంది. అదొకటి దీనివల్ల బెనిఫిట్. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఆ సెమెన్ స్ట్రాస్ ఏదైతే ఉంటాయో వాటిని ఒక పర్టికులర్ టెంపరేచర్లో మాత్రమే స్టోర్ చేయగలం. అది స్టోర్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు. దాని టెంపరేచరు -196 ఉంటుంది. అది మనకి ప్రస్తుతం ఖమ్మంలో అవైలబుల్ ఉంది. అక్కడ నుండి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలకి మనం సప్లై చేస్తున్నాము.
1: రైతుల అవసరతను బట్టి మనం ఖమ్మం నుంచి కూడా కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే పశువుల వీర్యాన్ని తీసుకొచ్చి వాటికి ఎక్కించడం జరుగుతుందంటారు. అయితే సార్, మరి ఇట్లా తీసుకొచ్చింది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంది?
0: సో ఒకసారి మనము సెమెన్ కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసి లిక్విడ్ నైట్రోజన్లో ఎప్పుడైతే వేసేస్తామో ఆ లిక్విడ్ నైట్రోజన్లో మనం మెయింటైన్ చేయగలిగితే అది 100 సంవత్సరాల వరకు కూడా అది పాడైపోకుండా ఉంటుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్కి అంత కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే దాని టెంపరేచరు -196. ఎప్పుడైతే మనము సెమెన్ వేయడానికి ఆ క్యానిస్టర్ అంటాము, క్యానిస్టర్ని మూతి ఉంటుంది, మూతి అంటే మనము ఓపెనింగ్ అంటాము, ఆ ఓపెనింగ్ నుండి బయటికి తీయకుండా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. అది ఎప్పుడైతే మనం బయటికి తీసి ఒక 10-15 సెకండ్లు కూడా గాలికి టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తే అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కనుక జరగకుండా చూసుకుంటే 100 సంవత్సరాల వరకు అది నిల్వ చేయవచ్చు మనం, ఏం ఎఫెక్ట్ రాకుండా.
1: అయితే సార్, మరి ఎన్ఏఐపి ప్రోగ్రామ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించిన పాడి పశువులకు మరి ఆహార విషయంలో గానీ ఇతర ఇంజెక్షన్ల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: పాలు ఉత్పత్తికి మనం మెయిన్ గా చేస్తున్నాము కాబట్టి అందులో మనం గోపాల మిత్రులకి అదే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫార్మర్స్ వరకు అందాలి అని చెప్పేసి మనకు లోకల్ హాస్పిటల్స్ లో వాటికి మినరల్ మిక్చర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అండ్ ఇనిషియల్ టైంలో వచ్చే డిసీజెస్ కి దానికి కూడా మెడిసిన్ మనకు అవైలబుల్లో ఉంది. ఇంకొకటి, మనం నట్టల మందు టైం టు టైం స్టార్టింగ్ పుట్టిన 20 రోజుల నుండే మనం నట్టల మందు వేసుకోవడం అనేది జరుగుతుంది, అది వేసుకోవాలి. ఇంకొక పాయింట్, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంతకుముందు ఒక డోసు 40 రూపాయలకి అందించడం జరుగుతుండే, ఇప్పుడు అది కూడా తీసేసి ఇప్పుడు ఫ్రీగా 2 డోసులు ఎదలో ఉన్న యానిమల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో గోపాలమిత్రులు మీ ఇంటికి వచ్చి చేస్తే గనక గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు తీసుకుంటాడు, అదర్వైజ్ మీరు హాస్పిటల్కి వచ్చి చేసుకుంటే గనక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆర్టీ మనం ఏఐ చేయడం అనేది జరుగుతుంది.
1: మరి మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ఏఐపి ప్రోగ్రామ్ ద్వారా మరి కృత్రిమ గర్భధారణ వైపు రైతు సోదరులు ఎలాంటి మొగ్గు చూపుతున్నారు సార్?
0: దీంట్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రైతులు దీన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా వరకు దూడల్ని గనక చూస్తే అవి మంచి క్వాలిటీ వాటిలో కనిపిస్తుంది అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీళ్ళు 99% యూజ్ చేసుకుంటున్నారు. న్యాచురల్ గా ఆ దున్నపోతు పారడం అనేది అది చాలా వరకు తగ్గించేశారు. అది ఎందుకంటే మన లోకల్ బ్రీడ్ ఉండడం వల్ల దానివల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, కాబట్టి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్.
1: సార్, మరి ఈ పద్ధతి అంటే ఎన్ఏఐపి ప్రోగ్రామ్ లో భాగంగా కృత్రిమ గర్భధారణ అనేది కేవలం పాడి పశువుల్లోనే సార్, లేకపోతే ఇప్పుడు గేదెలలో కూడా చేయించవచ్చు అండి?
0: గేదెలు ఆవులు మనం వైట్ అండ్ బ్లాక్ అని అంటాము, గేదెలు ఆవుల్లో రెండిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఒకటి గేదెల్లో ఎక్కువగా రైతుకు కావాలనుకునేది ఏంటంటే ముర్రా జాతి మేలైన సెమెన్ కావాలి అనుకుంటాడు. ఒకసారి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఒక దూడ వచ్చింది అంటే అది మేలైన జాతి మన దగ్గరికి మన చేతిలో రావాలి అంటే తక్కువలో తక్కువ 7 జనరేషన్స్ 7 తరాలు పడుతుంది. 7వ తరం వచ్చేసరికి మన దగ్గరకు వచ్చే దూడ, ఇప్పుడు 7 తరాలు 7 సార్లు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే దూడలు వాటి నుండి అవి వస్తున్నాయి అనుకోండి, 7వ తరం వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రీడ్ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దున్నపోతుని మనం వాడుకోవచ్చు, మళ్ళీ సెమెన్ వీర్యం కలెక్ట్ చేయడానికి కానీ పారడానికి కానీ వాడినా అప్పుడు శ్రేష్టమైనవే వచ్చేస్తా ఉంటాయి.
1: మీరు చెప్పినట్టు 7వ తరం అయితేనే మనకు శ్రేష్టమైన మేలైన జాతి పశువు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా సార్, మరి 7వ తరం అని గుర్తించడం ఎలా సార్?
0: అది ఫార్మర్ కి తెలిసి ఉంటుంది ఒకటి, ఇంకొకటి ఈ వెటనరీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ దూడ ఏదైతే ఉంటుందో ఆ దూడని చూస్తే దాని బాడీ షేప్ ని బట్టి బాడీ కండిషన్ స్కోరింగ్ అంటాము, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీకు తెలియకపోతే గనక ఆ దగ్గరలో ఉన్న ఆ వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆయన చూసి కూడా అందాజాగా చెప్పగలడు ఇది ఎన్నో జనరేషన్, దీంట్లో శ్రేష్టమైన లక్షణాలు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు.
1: కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట?
0: జాగ్రత్తలు అంటే ఒకటి, అది స్టార్టింగ్ నుండి ఆ ప్రోగ్రామ్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది పుట్టిన తర్వాత నుండి ఫస్ట్ స్టార్టింగ్ లో వితిన్ 30 నిమిషాలు అర్ధగంట లోపలే దాంట్లో మనం కొలెస్ట్రామ్ అని అంటాము, ఫస్ట్ వచ్చే పాలని మనం కొలెస్ట్రామ్ అని అంటాము, అది వితిన్ 30 నిమిషాల్లోనే దానికి తాగించడం అనేది చేయాలి. దానికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది పుట్టినప్పుడు ఆ మదర్ నుండి వచ్చే ఆ కొలెస్ట్రామ్ పాలు ఏదైతే ఉంటుందో దాంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ దాని లోపల 2 గంటల లోపు మాత్రమే ఆ కడుపు నుండి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ కెపాసిటీ పోతుంది ఇంటెస్టైన్ కి. సో ఫస్ట్ అయితే అది చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో వచ్చే డిసీజెస్ ని ఆపడానికి. ఆ తర్వాత 20 రోజుల నుండి 1 నెల లోపు నట్టల మందు వేసుకోవడం అనేది, ఆ తర్వాత 4 నెలల నుండి 6 నెలల వరకు మనము వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవడం అనేది చేస్తే డిసీజెస్ అనేది మనం అరికట్టవచ్చు.
1: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందో తెలియజేస్తారు.
0: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము మన నేషనల్ ప్రోగ్రామ్, అది పర్టికులర్ స్టేట్ది కాదు. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మన భారతదేశము 75% పాపులేషను వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చరే కాదు, పాడి పశువులతో పాటు అవి రెండు ఉంటాయి కాబట్టి అది ఇంప్రూవ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే పాడి పశువులలో మేలైన జాతిని మనము ఇన్కార్పొరేట్ చేయడము. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రూరల్ ఏరియాస్ కి కూడా అందేలాగా గోపాల్ మిత్రుల్ని పెట్టేసి లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ అంటాము, వాటిలో ఈ స్ట్రాస్ ని పెట్టేసి అది రూరల్ ఏరియాస్ కి అందేలాగా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అదే, ఇప్పుడు ఫార్మర్స్ కి ఇన్కమ్ జనరేట్ చేయడము. ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లలో గానీ ఆ గోపాల మిత్రుల ద్వారా మనము ఈవెన్ ఊర్లలో వెళ్లేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్లే ఆ ఫెసిలిటీ మన స్టేట్ లో ఉంది. రైతు సోదరులు కూడా బాగా దీన్ని వినియోగించుకుంటున్నారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ హాస్పిటల్ కి వస్తే ఆ 40 రూపాయలు కూడా తీసుకోరు, అంతకు ముందు 120 రూపాయలు ఉండే రెండు

0: డోసులకి గోపాల మిత్రులు ఇంటికి వచ్చి చేస్తే ఇప్పుడు అది 80 రూపాయలకే తగ్గించారు. ఇప్పుడు ఆ సెమెన్ ఏదైతే మనకు వస్తుందో అందులో సెక్స్ సార్టెడ్ సెమెన్ అని కూడా వచ్చేస్తుంది మనకి. సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఏంటంటే అందులో ఒక పర్టికులర్ ఫీమేల్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే మనకు ఫీమేల్ యానిమల్ మాత్రమే యూజ్ అవుతుంది మిల్కింగ్ కోసము. సో అది కూడా మనకు అవైలబుల్లో ఉంది. 250 రూపాయలు ఇస్తే 2 డోసుల వరకు సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది రైతులకి అందించడం అనేది జరుగుతుంది. అది ఒకవేళ గర్భం దాల్చకపోతే 250 రూపాయలు కూడా తిరిగి వాపస్ చేసే, అది కూడా ఆ ప్రోగ్రామ్ లో భాగంగా చేస్తున్నారు. దీంట్లో నా సజెషన్ ఏంటి అంటే ఈ ప్రోగ్రాము మీకు దగ్గర దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు ఒక వచ్చే 2-3 తరాలలోగా, అంటే ఆ యానిమల్స్ కి 2-3 తరాలలోగా మీకు మంచి క్వాలిటీ ఉన్న యానిమల్స్ మీ ఇంట్లో ఉంటాయి. వాటికి పాల ఉత్పత్తి ముర్రా బఫెలోస్ లో అయితే దగ్గర దగ్గర 15 నుండి 20 లీటర్లు మనము సేకరించే అంత కెపాసిటీ ఉంటుంది వాటికి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: బాగుంది సార్. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా రైతు సోదరులు పుట్టపోయే దూడలు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా కోరుకునే అవకాశం ఉందంటారు. చాలా సంతోషం అండి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అది రైతు సోదరులకు ఏ విధంగా లాభదాయకం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది ఏ విధంగా కొనసాగుతుంది మొదలైన విషయాల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
2: నమస్తే.
3: మీరు ఇంతవరకు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పొదుపు నాటిక రచన శ్రీ కొమ్మాజోసుల సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అలేఖ శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి, హర్షిత శ్రీమతి సి రాధాకుమారి, మ్యాథ్స్ టీచర్ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. వినండి పొదుపు నాటిక.
2: హాయ్ హర్షిత.
3: హాయ్ అలేఖ.
2: సెలవులు బాగా ఎంజాయ్ చేసావా?
3: ఆ చేశాను. ఈసారి సెలవులు చాలా తొందరగా అయిపోయినట్లున్నాయి. అప్పుడే రీఓపెనింగ్ డే కూడా వచ్చేసింది.
2: మరీ మొదటి రోజే పాఠాలు మొదలు పెట్టేశారే.
3: మరీ దారుణంగా క్లాస్ వర్క్ కూడా చేయించేశారు.
2: తొందరగా భోజనం చేసి క్లాస్ వర్క్ నోట్స్ తీసుకుని స్టాఫ్ రూమ్ కి రమ్మన్నారు మన మ్యాథ్స్ సార్.
3: సరే, స్కూల్ ఫీజు, బస్ ఫీజు కట్టేశావా?
2: స్కూల్ ఫీజు కట్టేశారు మా నాన్నగారు. నేను సిటీ బస్ లో వస్తాను కదా, అందుకని బస్ ఫీజు కట్టలేదు.
3: అవునా? మా డాడీ సంవత్సరం మొత్తానికి స్కూల్ ఫీజు, బస్ ఫీజు కూడా కట్టేశారు. మరి బుక్స్, యూనిఫామ్ తీసుకున్నావా?
2: టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకున్నారు మా నాన్నగారు. నోట్బుక్స్ బయట కొంటారు. స్కూల్లో యూనిఫామ్ క్లాత్ ఖరీదు, స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ. అందుకని మా నాన్నగారు బయట కొని కుట్టిస్తానన్నారు. అయినా నావి కింద సంవత్సరం యూనిఫామ్స్ బానే ఉన్నాయి. కొంచెం లూజ్ చేయిస్తే సరిపోతాయి. అందుకని ఒక్క జతకే క్లాత్ తీసుకోమన్నాను.
3: నాకు రెండు జతలు కొత్తవే కొన్నారు. ఇక్కడే స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేశారు. అయినా పాప మీ నాన్నగారు క్లర్క్ కదా, ఎక్కువ ఖర్చు పెట్టలేరు. మా నాన్నగారు బ్యాంకు మేనేజర్, అందుకని ఇలా చిన్న చిన్న ఖర్చుల గురించి ఆలోచించరు. నాకు నెలకి 500 పాకెట్ మనీ కూడా ఇస్తారు.
2: సరే, టైం అవుతోందిరా, త్వరగా నోట్సులు తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాలి.

0: నమస్తే సార్.
1: పుస్తకాలన్నీ తేలేదేం?
0: ఇంకా అందరూ రాయలేదు సార్. కొంతమందే రాశారు సార్, మిగిలిన వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. మధ్యాహ్నం ఇస్తామంటున్నారు సార్.
1: సరే, లాస్ట్ ఇయర్ మీ ఇద్దరికి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరే లీడర్స్ గా ఉంటారు.
0: థ్యాంక్ యూ సార్.
1: బెల్ అవ్వడానికి ఇంకా అరగంట సమయం ఉంది. సరే గాని, ఇద్దరు సెలవులు బాగా ఎంజాయ్ చేశారా?
0: చేశాం సార్.
1: ఏం ఎంజాయ్ చేశారో వివరంగా చెప్పండి. హర్షిత, ముందు నువ్వు చెప్పమ్మా.
2: అంటే బాగా ఎంజాయ్ చేశానండి.
1: చూడండి, సినిమాలకు షికార్లకు వెళ్ళామన్నా నేనేం అనను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం.
2: అంటే ఎలాగూ స్కూలు ఉన్నన్నాళ్ళు ఉదయం 6 గంటలకల్లా లేవాలి కదా, అందుకని సెలవుల్లో హాయిగా 8 లేచేదాన్ని. రోజంతా ఫ్రెండ్స్తో క్యారమ్సో క్రికెట్టో ఆడుకునేదాన్ని. టీవీలో 2 చూసేదాన్ని. సెకండ్ షో అయ్యాక రాత్రి 12 పడుకునేదాన్ని.
1: మరి బయట తిరగడానికి ఎక్కడికి వెళ్లేవారు కారా?
2: ఆ, వెళ్లేవాళ్ళం. వారానికి ఒకసారి మా డాడీ మాల్స్ లో సినిమాకి తీసుకెళ్లేవారు. సినిమా తర్వాత భోజనం అక్కడే చేసేవాళ్ళం.
1: ఇంకా చెప్పు.
2: వారానికి 1-2 పిజ్జా బర్గర్ లాంటివి తెప్పించుకునేవాళ్ళం.
1: ఏ ఊరు వెళ్ళలేదా?
2: మేం ఎక్కడికి వెళ్ళలేదు. మా అమ్మమ్మ తాతగారు మా ఇంటికే వచ్చి 10 ఉన్నారు.
1: సరే బావుంది. మరి ఏమైనా మంచి పుస్తకాలు చదివావా?
2: లేదు సార్, అస్సలు టైం ఉండేది కాదు. అయినా స్కూల్ తెరిచాక ఎలాగో తప్పదు కదా.
1: సరే అలేఖ, నువ్వు చెప్పమ్మా.
0: నేను ఎప్పట్లాగే 5 నిద్రలేచేదాన్ని. ఎప్పుడైనా 6 బ్రష్ చేసుకున్నాక 1 గాత్రం వైలెన్ సాధన చేసేదాన్ని.
1: వెరీ గుడ్. నీకు సంగీతం కూడా వచ్చా?
0: అవును సార్, 4 నుంచి నేర్చుకుంటున్నాను. చిన్న చిన్న కచేరీలు కూడా చేస్తూ ఉంటాను.
1: బాగుంది. సరే ఆ తర్వాత ఏం చేసేదానివి?
0: టిఫిన్ అయ్యాక 8 రేడియోలో హిందీ ఇంగ్లీష్ న్యూస్ వినేదాన్ని.
1: బాగుంది. అలా వింటే స్పోకెన్ హిందీ

0: ఎందుకెళ్లలేదు? ప్రతివారం బ్యారేజీకో, గాంధీకొండకో, భవానీ ద్వీపానికో, కొండపల్లి కోటకో, బాపు మ్యూజియంకో ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్లేవారు మా నాన్నగారు. నెలకి ఒకటో రెండో సినిమాలకు కూడా వెళ్లేవాళ్లం.
1: మరి ఎప్పుడైనా భోజనానికి హోటల్కి వెళ్లేవారా? పిజ్జా బర్గర్ తెప్పించుకునేవారా?
0: జంక్ ఫుడ్ తినడానికి మా నాన్నగారు ఒప్పుకోరు. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు, నా పుట్టినరోజుకి, మా చెల్లి పుట్టినరోజుకి, మా అమ్మా నాన్న పెళ్లి రోజుకి మాత్రం సరదాగా హోటల్కెళ్తాం.
2: అలేక వాళ్ల నాన్నగారు క్లర్క్గా పనిచేస్తారు, జీతం కూడా చాలా తక్కువ, అందుకని కాస్ట్లీ ఫుడ్ తినరు, మాల్స్లో భోజనం చేయరు, స్కూల్కి కూడా స్కూల్ బస్లో రాదు, యూనిఫామ్ కూడా బయటే కొనుక్కుంటారు, పిక్నిక్స్కి కూడా ఊళ్ళోనే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తారు.
1: తప్పు హర్షిత, మేనర్స్ లేకుండా అలా మాట్లాడొచ్చా? నువ్వు చెప్పు అలేక.
0: మాకు డబ్బులు తక్కువేం కాదు, అనవసరమైన ఖర్చులు తగ్గించుకి పొదుపుగా ఉంటాం. మా నాన్నగారు ప్రతి సంవత్సరం సెలవుల్లో ఏవైనా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్తారు.
1: ఓ వెరీ గుడ్. ఇంతవరకు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఈసారి ఏ ఊరు వెళ్లారు?
0: రాబోయే సంవత్సరం హిస్టరీలో ఏ సామ్రాజ్యం గురించి చెప్తారో దాని ముందు సెలవుల్లో ఆ సామ్రాజ్యంలో నిర్మించిన కోటలు, నగరాలు, గుళ్ళు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు చూపిస్తారు మా నాన్నగారు. అప్పుడు క్లాసులో పాఠాలు చెప్పినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, బాగా గుర్తుంటాయి కూడా.
1: కరెక్ట్. కిందటి సంవత్సరం హిస్టరీలో చోళ, చాళుక్య, పాండ్య సామ్రాజ్యాల గురించి ఉంది కదా, వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్లారు?
0: తంజావూర్ బృహదీశ్వరాలయం, సరస్వతీ మహల్ లైబ్రరీ, కర్ణాటక సంగీత త్రిమూర్తులు పుట్టిన తిరువారూర్, తిరువయ్యార్లోని త్యాగరాజస్వామివారి సమాధి, మధురై మీనాక్షి టెంపుల్, కంచి కామాక్షి టెంపుల్ లాంటివన్నీ చూపించారు మా నాన్నగారు. మహాబలిపురం కూడా వెళ్లాం.
1: మరి ఈ సంవత్సరం మొఘల్ సామ్రాజ్యం గురించి ఉంది కదా, అందుకని మొన్న సెలవుల్లో ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లాంటి ఊర్లన్నీ తీసుకెళ్లారా?
0: అవును సార్, నేను అన్ని టూర్లకి ట్రావెలాగ్స్ కూడా రాశాను. అవి నాకు ఎంటర్టైన్మెంట్కి, ఎడ్యుకేషన్కి కూడా ఉపయోగపడతాయి.
2: ఇన్ని ఊళ్ళు తిరగడానికి చాలా ఖర్చవుతుంది కదా, మరి మీకు అన్ని డబ్బులు ఎక్కడివి?
0: నేను ఇందాకే చెప్పాను కదా, మేము అనవసరమైన ఖర్చులు తగ్గించి అవసరమైన మాటికి వాడుకుంటాం.
2: అంటే ఎలా?
0: మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. మాకు చిన్నప్పటి నుంచి శ్రమ యొక్క విలువ, ఉపయోగం, పొదుపు యొక్క అవసరం గురించి చెప్తూ ఉండేవారు. డబ్బులు, తిండి, సమయం, ఆలోచనలు వేటిని కూడా వృధా చేయకూడదని ఆయన సిద్ధాంతం.
1: చాలా మంచి ఐడియాలజీ.
0: వారానికి ఒకసారి పిజ్జాలు, బర్గర్లు, మాల్స్లో భోజనాలు చేయకుండా చక్కగా ఇంటి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి.
1: కరెక్ట్.
0: మా ఇల్లు స్కూల్కి 2 కిలోమీటర్లే, అందుకని సిటీ బస్ పాస్ తీసుకున్నాను. స్కూల్ బస్లో వెళ్తే చాలా ఖర్చవుతుంది. యూనిఫామ్లు కూడా బయట క్లాత్ కొనుక్కుని కుట్టించుకుంటాను. ప్రతి జత కనీసం 2 ఏళ్ళు వాడతా. బాగా మెయింటైన్ చేసిన సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరికితే అవే వాడతాను.
2: మరి ఇంటర్వెల్లో తినడానికి స్నాక్స్ కూడా మీ అమ్మగారే చేసిస్తారా? నీకు పాకెట్ మనీ ఇవ్వరా?
0: స్నాక్స్ మా అమ్మగారే చేసిస్తారు, పాకెట్ మనీ కూడా ఇస్తారు, కానీ నేను ఆ పాకెట్ మనీని ఎక్కువ ఖర్చు చేయను.
1: మరి దాన్ని ఏం చేస్తావు?
0: మా నాన్నగారు పోస్టాఫీస్లో నాకొక అకౌంట్ ఓపెన్ చేశారు. నేను పాకెట్ మనీలో మిగిలిన డబ్బుని ఆ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. నా పుట్టినరోజుకి, పండగలకి అమ్మమ్మ, మామ ఇచ్చే డబ్బుల్ని కూడా అందులోనే దాచుకుంటాను. సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి నా అకౌంట్లో వడ్డీతో కలిపి దాదాపు 4-5 వేలుంటాయి. మా నాన్నగారు ఏదైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు ఆ డబ్బులు తీసిస్తాను.
1: వెరీ గుడ్. చూశావా హర్షిత, నువ్వు మీ నాన్నగారికి బోల్డ్ అంత జీతమని, సెలవులంతా తెగ ఎంజాయ్ చేశానని, మాల్స్లో సినిమాలు చూశానని, షాపింగులు, డిన్నర్లు చేశానని గొప్పలు చెప్పుకున్నావు. కానీ అలేఖ సెలవుల్ని ఎంజాయ్ చేస్తూనే చాలా నాలెడ్జ్ కూడా సంపాదించింది.
2: నిజమే సార్.
1: అలేఖ వాళ్ల నాన్నగారి జీతం మీ నాన్నగారి జీతం కంటే తక్కువని చులకనగా చూశావు, కాని వాళ్లు డబ్బుని పొదుపు చేసుకుని

0: మీకంటే చాలా బాగా వాడుకున్నారు. దేశంలోని ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ తిరిగి ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా సంపాదించారు.
1: అవును.
0: సెలవులన్నాళ్లు నువ్వు ఒక్క పుస్తకం కూడా చదవలేదు. అలేఖ ఎన్నో మంచి పుస్తకాలు చదివింది. చదువు అంటే స్కూల్లో నేర్చుకునేది, మార్కుల కోసం చదివేది మాత్రమే కాదు, పర్సనాలిటీ డెవలప్ అవ్వాలన్నా, మోరల్సు, ఎథిక్సు వంటపట్టాలన్నా అనేక రకాల పుస్తకాలు చదవాలి. సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఈ సంవత్సరం నుంచి నువ్వు కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి.
1: అలాగే సార్. సారీ అలేఖ.
2: పర్వాలేదులే.
0: అలేఖ, నాకు ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడాలని ఉందమ్మా.
2: తప్పకుండా సార్, మా నాన్నగారినే మిమ్మల్ని కలవమని చెప్తాను.
0: రండి, క్లాస్కి వెళ్దాం. అలేఖ, నువ్వు సెలవుల్ని ఎలా ఎంజాయ్ చేశావో ఆ విశేషాలన్నీ క్లాసులో పిల్లలందరికీ కూడా చదువుగాని పద.
3: మీరింతవరకు పొదుపు నాటికి విన్నారు. రచన శ్రీ కొమ్మాజోసుల సద్గురు చరణ్. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అలేఖ శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి, హర్షిత శ్రీమతి సి రాధాకుమారి, మ్యాథ్స్ టీచర్ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతుల సంక్షేమానికి ఆకాశవాణి రైతులు వ్యవసాయ అధికారుల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: నా పేరు సౌభాగ్యలక్ష్మి. నేను 34 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం జిల్లా వనరుల కేంద్రం తిరుపతిలో సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా పనిచేస్తున్నాను. నిత్యము ఆకాశవాణి ఉదయం నుండి పొలం కబుర్లు మరియు కిసాన్ వాణి కార్యక్రమము వంటి కార్యక్రమాలతో రైతులకు చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఉంది. ప్రత్యేకంగా కిసాన్ వాణి వంటి కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. విత్తనాల ఎంపిక నుండి పంటల నిర్వహణ వరకు, అలాగే నేల సంరక్షణ వంటి నీటి వినియోగం వరకు, కీటకనాశక పద్ధతుల నుండి పంటల రక్షణ వరకు ప్రతి దశలోనూ ఆకాశవాణి రైతులకు సమయానుకూలమైన మరియు

0: శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఆకాశవాణి వ్యవసాయంలో మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా సేద్య పద్ధతులలో తీసుకురావాల్సిన మార్పులు, కొత్త వంగడాల విషయాలను బాగా రైతులకు చేరవేస్తోంది. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా రైతులు అడిగే పలు సమస్యలకు సూచనలు అందిస్తూ విస్తరణలో మా వ్యవసాయ శాఖకు ఈ మాధ్యమము బాగా సహాయపడుతోంది. రైతులు కూడా ఈ కార్యక్రమాల ద్వారా బాగా లాభం పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆకాశవాణి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని, రైతాంగానికి అండగా నిలవాలని కోరుకుంటూ 2026 సంవత్సరము జూన్ 8 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి వ్యవసాయ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు పసుపల హరికృష్ణారెడ్డి. మాది దాసరాపల్లి, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా. నేను ఆకాశవాణి కళాకారుణ్ణి, మంచి రైతుని. ఆకాశవాణి 9 దశాబ్దాలుగా 90 వసంతాలుగా శ్రోతలను అనేక వినూత్నమైన కార్యక్రమాలతో అలరిస్తోంది, మంత్రముగ్ధులను చేస్తోంది, మురిపిస్తోంది, మరిపిస్తోంది. 90 సంవత్సరాలుగా ఆకాశవాణి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతలను మురిపిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. వాతావరణ సూచనలు, వర్ష సూచనలు, వరదలు, తుఫాన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, సాహిత్య సాంస్కృతిక భాషా సేవా కార్యక్రమాల విషయాలు నిత్య నూతనంగా శ్రోతలకు సత్వరం అర్థవంతంగా సమర్థవంతంగా అందిస్తోంది. వినోదాన్ని, విజ్ఞానాన్ని, తాజా సమాచారాల్ని రోజు అందించడానికి ఆకాశవాణి శత విధాల ప్రయత్నిస్తోంది. ఆకాశవాణి ప్రధాన భూమిక పోషిస్తోంది. కిసాన్ వాణి కార్యక్రమాలతో రైతన్నలను ఎంతగానో ప్రోత్సహిస్తోందనడంలో అతిశయోక్తి లేదు, అతిశయోక్తి కాదు. ఆకాశవాణి కార్యక్రమాలకే హైలైట్ గా నిలుస్తోంది కిసాన్ వాణి. కిసాన్ వాణి ఒక మాటలో చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలకు వెన్నెముక లాంటిది. ముఖ్యంగా 15 ఫిబ్రవరి ఆకాశవాణి కిసాన్ దివస్, ఆకాశవాణి రైతు దినోత్సవం ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. 100,000 మంది రైతుల్ని ఆహ్వానించి, అభ్యుదయ రైతుల్ని సత్కరించి, మేధావులైన శాస్త్రవేత్తల ద్వారా అనేకమైనటువంటి విషయాలను రైతులకు అందిస్తోంది. నూతన పోకడలు, నూతన వంగడాలు, అద్భుతమైన ఆవిష్కరణలు, ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను శ్రోతలకి, రైతులకి అందించడంలో ఆకాశవాణి అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులను, నూతన పంటలను, నూతన ఆవిష్కరణలను, ప్రపంచ వ్యాప్తంగా రైతన్నలు సాధించిన విజయాలను, వ్యవసాయంలో మంచి ఫలసాయం, ఘన విజయం సాధించిన ఆదర్శ రైతుల, అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమాలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, వారి ప్రసంగాలు, వారి అనుభవాలు ఏర్చి పేర్చి చేర్చి కూర్చి అద్భుతమైన కార్యక్రమం తీర్చిదిద్ది రైతులకు అందించి వారు ముందడుగు వేయడానికి, ముందుకు సాగడానికి, మంచి దిగుబడులు రాబడులు రాబట్టడానికి ఆకాశవాణి ఇతోధికంగా తన సహాయ సహకారాలు అందిస్తోంది. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణి శ్రోతలకు నిత్య నూతనమైన కార్యక్రమాలు అందించడంలో విశేషంగా కృషి చేస్తున్న ఆకాశవాణి అధికారులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా.
2: నమస్కారము. నా పేరు సరస్వతి. మాది చిన్నగొట్టిగల్లి మండలము, చట్టేవారిపాలెం పంచాయతీ, వంకమద్దివారిపల్లి. నేను ప్రకృతి వ్యవసాయం రైతుని. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ఆకాశవాణికి అభినందనలు. ముఖ్యంగా మనము ఆకాశవాణిలో చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉంటాము. ఉదయము, మధ్యాహ్నము, ఈవినింగ్ వచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా వింటాము. ఇందులో చాలా విషయాలు, రైతులకు సంబంధించిన విషయాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే రైతులకు ఉపయోగపడతాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ద్వారా మేము వింటున్నాము. చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ఆకాశవాణి ద్వారా ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఎక్కువ మంది కూడా మనకు ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వింటుంటారు. రైతులకు సంబంధించిన విషయాలు, పశువులకు సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆకాశవాణి వాళ్ళు చాలా విషయాలు మాకు తెలియజేస్తున్నారు. మేమందరూ కూడా చాలా విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంటాము, వింటా ఉంటాము. కొన్ని పాటలు ఈ కార్యక్రమంలో కూడా చాలా మంచి విషయాలు వస్తుంటాయి. వార్తలు కానీ, తర్వాత ఉద్యాన శాఖకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ఆకాశవాణి ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మేము వింటుంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ, రైతులకు ఇంకా తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ ఆకాశవాణి ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. మేము చాలా మంది రైతులందరూ కూడా ఆకాశవాణి గురించి, వచ్చే కార్యక్రమాల గురించి కూడా గ్రామాల్లో మాట్లాడుకుంటుంటాము. మా సంఘాల్లో కూడా మాట్లాడుకుంటుంటాము. కొన్ని విషయాలు అవి కూడా మేము షేర్ చేసుకుంటుంటాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంకా ఎంతో మంచి విషయాలన్నీ కూడా తెలియజేస్తారని మరీ మరీ కోరుకుంటూ, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు ఆకాశవాణికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు.
3: నా పేరు సుధాకర్ రెడ్డి. మాది చిత్తూరు జిల్లా రొంచెల్ల మండలం మూర్యావండపల్లి గ్రామస్తులము. నేను ప్రస్తుతము సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా కొన్ని పంట పండిస్తున్నాను. మేము తరచూ ఆకాశవాణి ద్వారా రేడియో కార్యక్రమాలు వింటుంటాము. రేడియో ద్వారా మాకు కిసాన్ వాణి కార్యక్రమాలు, మంచి వార్తలు, బాలానంద కార్యక్రమాలు, అదేవిధంగా కిసాన్ వాణి ద్వారా మంచి సైంటిస్టులు, తర్వాత అబ్బుదయ రైతులు ఇచ్చే సూచనలు పాటిస్తున్నాము. అవి చాలా ఉపయోగకరంగా ఉన్నవి. అదే మాదిరిగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అభినందనలు. తర్వాత ఇదే విధంగా ఆకాశవాణి ద్వారా చాలా కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు కూడా తరచూ సమాచారం చేరబడుతున్నది. అందువల్ల చదువు రాని వాళ్ళకు కూడా రేడియో ద్వారా ఎంతో విజ్ఞానం పొందుతున్నారు. అదేవిధంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ రైతులకు, ప్రజలకు మంచి ఉపయోగపడాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం.
4: ఆకాశవాణి ప్రచారం వింటున్న శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు నాంచారమ్మ. మాది పాకాల మండలము గానుగుపంట పంచాయతీ శ్రీరాంపురం గ్రామము. నేను ఒక మహిళా రైతుని, ఒక శ్రోతని. ఈరోజు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు కంటికి కట్టినట్లుగా టెలివిజన్ లో చూస్తుంటారు. కానీ ప్రతి ఒక్క మనిషి, అవకాశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఆకాశవాణి ప్రచారం ద్వారా, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వేరే వేరే కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనకి ఎంతో అనుకూలంగా అందరు ప్రజలకి కూడా అందుబాటులో పెడుతున్న మన ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆకాశవాణి ద్వారా మనం ఎక్కడో కూర్చున్నా, ఇంటి దగ్గర కూర్చున్నా, పొలంలో ఉన్నా, తర్వాత వేరే జర్నీలో ఉన్నా కూడా సమయం బట్టి మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేమందరూ కూడా చాలా సంతృప్తిగా కూడా మేము వినగలుగుతున్నాము. మాకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పరిష్కారాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నాము. గతంలో రేడియో పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో నా మొబైల్ ఉండాలి. అదే విధంగా నా చేతిలో కూడా ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ ద్వారానే నేను రేడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను వినగలుగుతున్నానంటే ఈ సౌకర్యం కల్పించింది ఆకాశవాణికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కావచ్చు, వర్షాభావం అంటే వర్షాపాతం ఎలా ఉంది, వర్షాలు రాబోతున్నాయి అనేది కావచ్చు, ప్రతి ఒక్కటి కుటుంబానికి నిత్యావసర వస్తువులను ఏ విధంగా వినియోగించుకుంటారో ఆకాశవాణి నుంచి ప్రతి ఒక్క సమాచారాన్ని రేడియో ద్వారా వింటూ మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. కాబట్టి మా అందరి తరఫున, మా తరఫున, మహిళల తరఫున, రైతుల తరఫున కూడా ఈ 90వ వసంత దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి వారికి, మా అందరికి సమాచారం ఇస్తున్న గొప్ప శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కిసాన్, జై జవాన్.
5: నా పేరు వేణుగోపాలరావు. నేను జిల్లా వనరుల కేంద్రం తిరుపతి నందు వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నా. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 90 సంవత్సరాలలో ఆకాశవాణి సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఎన్నో సమాచారాలు అందించింది. అందులో ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన వార్తలు, యువతకు కావాల్సిన ఉద్యోగ సమాచారాలు, మరియు వారి ప్రగతికి కావాల్సిన విద్యా విషయాలు, మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకి ప్రధానమైన ఆధారమైన స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అవసరం.

0: సంబంధమైన పోషకాహారం గురించి, వారి ఆరోగ్యం గురించి, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి, అంటువ్యాధులు ప్రబలకుండా పిల్లలకు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి అవసరమైన చర్యల గురించి మరియు పశు పోషణ గురించి, సమగ్ర పాల ఉత్పత్తి గురించి తగును సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులకు ఆకాశవాణి ఎప్పటికప్పుడు సమయానికి కాలానికి అనుగుణంగా వారు ఆచరించాల్సిన వ్యవసాయ పద్ధతుల గురించి, విడుదలైన కొత్త వంగడాల గురించి, అవి వాడడం వల్ల రైతులకు కలుగుతున్న ప్రయోజనాల గురించి మరియు ఆధునిక సాంకేతిక విజ్ఞానము గురించి ఎప్పటికప్పుడు ఆకాశవాణి రైతుల ముంగిటికి చేరుస్తుంది. అంతేకాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సోదరులకు అందిస్తున్న వివిధ పథకాలు, వివిధ ప్రయోజనాలు, వాటిని అందుపుంచుకోవడానికి రైతన్నలు ఎవరి వద్ద కలవాలి, ఏ విధమైన చర్యలను చేపట్టాలనో వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు, శాస్త్రవేత్తలకు, విస్తరణాధికారులకు, రైతులకు వారధిగా ఉంటూ మనకు సమాజానికి ఎంతో మేలు చేస్తున్న ఈ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు తెలియచేస్తున్నాను.
1: నమస్కారం అండి, నా పేరు హరిప్రసాద్ రెడ్డి, నేను యువరైతును. చిత్తూరు జిల్లా రంపచర్ల మండలం మోటమల్లెలు గ్రామం వంగిరెడ్డి గారిపల్లి మాది. మేము సాంద్ర పద్ధతిలో గొర్రెల పెంపకం అని పొట్టేన్లు గొర్రెలు వీటి వలన సాంద్ర పద్ధతిలో చేయడం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ మన రేడియో ప్రోగ్రామ్ లో విని మన శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుని ఎలా గొప్పగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఎటువంటి పద్ధతులను అవలంబించి ఇది చేయాలనే కార్యక్రమాలు రెగ్యులర్ గా ఇలాంటి మన రేడియో ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటాము. వాళ్ళు శాస్త్రవేత్తలు రైతుల అనుభవాలను విని వాళ్ళు అవలంబించే పద్ధతులను కూడా మేము అవలంబిస్తూ ముందుకు వెళ్తున్నాము. రైతులు ప్రజలకు ఆరోగ్యాలను కాపాడే విధంగా ఇంకా సలహాలు సూచనలు, రైతులకు సహాయం ఏదైనా గవర్నమెంట్ నుంచి అందే సహాయాలను, సబ్సిడీలను ఇటువంటివన్నీ మన రేడియో ప్రచారంలో రైతులకు సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళ ముందుకు నడపాలని కోరుకుంటున్నాం. మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతుల సంక్షేమానికి ఆకాశవాణి రైతులు వ్యవసాయ అధికారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సోం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 293 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 188 స్థానాల్లో గెలుపొందగా మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 70 స్థానాల్లో గెలుపొంది, మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 148 స్థానాల మెజార్టీ మార్క్ దాటడంతో ఆ రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ 2, సిపిఎం 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నందిగ్రామ్లో విజయం సాధించారు. సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: రాష్టాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈరోజు బీజేపీ చరిత్ర సృష్టించిందని, ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో భాజపా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చామని, అందుకే విజయం సాధించామన్నారు. బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజలు నమ్ముతున్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है, भरोसे का दिन है. भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा एक भारत श्रेष्ठ भारत की भावना पर. बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं. विभिन्न उपचुनावों के परिणाम भी अत्यंत उत्साहजनक रहे हैं.
0: అస్సాంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఈరోజు వెలువడిన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మొత్తం 102 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏఐయుడిఎఫ్ 2% స్థానాల్లో గెలిచింది. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి విదిశా నియోగపై విజయాన్ని సాధించి వరుసగా 6వ సారి జకుల్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. అయితే అస్సాం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చలనచిత్ర నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన పార్టీ తమిళ వెట్రి కజగం టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 233 స్థానాలకు గాను టీవీకే పార్టీ 103 స్థానాల్లో గెలుపొందగా, మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పార్టీ డీఎంకే 68 స్థానాలతో 2వ స్థానంలోనూ, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం చెందారు. ఆశాంతం, ఉత్కంఠగా సాగిన పోరులో విఎస్ బాబు 8795 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక మరోవైపు పెరంబూరు నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపొందారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్కు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్లు, సొసైటీ ఆఫ్ ఇండియన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా యుక్రెయిన్ సంఘర్షణలో కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే యుద్ధ స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుంచి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. అంతేకాకుండా నిత్య జీవితంలో భాగమైన వస్తువులు ప్రాణాంతక ఆయుధాలుగా మారుతున్నాయని, లెబనాన్, సిరియాలలో జరిగిన పేజర్ దాడులు ఆధునిక యుద్ధ పద్ధతులను పునఃసమీక్షించుకునేలా చేశాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
2: देश के रक्षा क्षेत्र में यह टेक्नोलॉजिकल रिवोल्यूशन और भी ज्यादा दिख रहा है. यदि हम मॉडर्न वॉरफेयर की बात करें, आज जिस रूप में हमें ये दिख रहा है, इसके विकास की कहानी मूलतः इस बात की कहानी है कि किस तरह से टेक्नोलॉजी और इंजीनियरिंग का रक्षा क्षेत्र में एब्जॉर्प्शन हुआ है. इस एब्जॉर्प्शन ने हर कालखंड वॉरफेयर का चेहरा बदला. सेकेंड वर्ल्ड वॉर और उसके बाद के 50-60 वर्षों के दौर को यदि हम देखें, तो इसी काल में हमने बैटल फील्ड में बड़े प्लेटफॉर्म्स और भारी मशीनरी को మెయిన్ రోల్ మే దేఖా హై.
0: ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా దాదాపు 70% పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయించబడిందని చెప్పారు. 23 లక్షలకు పైగా 5 కిలోల సిలిండర్లు అమ్ముడయ్యాయని ఆమె వెల్లడిస్తూ,
3: కమర్షియల్ ఎల్పీజీ మే 70% ఆపూర్తి కి జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయీ హై ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కి గయీ హై. 5 కిలో కే సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కి జా చుకీ హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కి సేల్ హుయీ హై.
0: అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్ ప్రాంతపు అదనపు కార్యదర్శి అసీం ఆర్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ సమాజం భద్రతపైనే తమ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయని, ఆ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవటానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అక్కడి భారతీయ పౌరుల సంక్షేమానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి తమ మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోందన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో 18 స్థానాల్లో గెలుపొంది, మెజార్టీని దక్కించుకుంది. దీంతో వరుసగా 2వ సారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ డీఎంకే కూటమి 9 స్థానాలతో 2వ స్థానానికి పరిమితమయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టు 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈరోజు ప్రారంభించింది. కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల సమన్వయంతో ఈ నెల 10వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో అధికార నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 31 సీట్లతో 2వ స్థానానికి పరిమితమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అస్సాం పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి విజయవాడ హై ప్రస్తుత హై హిందీ కార్యక్రమ గజరా మై హూ ఆప్కా దోస్త్ ఇస్మాయిల్. ఆజ్ కే ఇస్ కార్యక్రమ మే ఆప్ సునేంగే శ్రీమతి టి జ్యోతి కీ వార్తా. శీర్షక్ హై భారత్ కే బహుమూల్య సాహిత్యకార్ రవీంద్రనాథ్ టాగూర్ శ్రీమతి షేక్ ఖాసింబీ కీ కహానీ శ్రీ షేక్ హుమాయూన్ బాషా కీ కవితాయే ఔర్ ఏక్ భక్తి గీత్ భీ సునేంగే. ఆయే కార్యక్రమ కే పహలే సునతే హై ప్రదీప్ చటర్జీ కే స్వర్ మే ఏక్ భక్తి గీత్.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం వింటారు. ముందుగా జగన్మోహిని రాగం రూపక తాళంలో త్యాగరాజస్వామి రచన శోభిల్లు సప్తస్వరం.

తర్వాత ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య, చక్రవాకన్ రాగం, మిశ్ర చాపుతాళం, త్యాగరాజస్వామి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణావాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దుర్మార్గచరాధములను దొర నీవన జాలర రంజని రాగం రూపకతాళం త్యాగరాజస్వామి రచన.

0: ஆக்டர் டர்ன் பொலிட்டீஷியன் விஜய் லெட் தமிழக வெற்றி கழகம் TVK இஸ் ஆல் செட் டு கிரியேட் ஹிஸ்டரி இன் தமிழ்நாடு அசம்பிளி எலெக்ஷன் பை எமர்ஜிங் எஸ் அ சிங்கிள் largest party. TVK has 105 seats and is leading on 2 seats out of 234 constituencies across the state. In an intense three-cornered battle in the state, 229 results have been declared while trends are available from other 5 seats. According to the Election Commission, the ruling Dravida Munetra Karagam DMK led by Chief Minister M.K. Stalin has won 28 seats and is leading on 2 seats, while its rival All India Anna Dravida Munetra Karagam AIADMK has won 46 seats and is leading at 1 seat. PMK has won 2 seats, Indian National Congress INC has won 5 seats, BJP, DMDK and AMMKMNKZ bagged 1 seat each. CPI, CPIM, VCK and IUML bagged 2 seats each. Senior BJP leader and Prime Minister Narendra Modi has said that today is a historic and unprecedented day and expressed gratitude to the people and party workers of West Bengal, Assam, Puducherry, Tamil Nadu and Kerala. Addressing party workers at BJP headquarters in Delhi this evening, Mr. Modi said today heralds a new dawn for the nation and people have placed their trust in India's great democracy, politics of performance and trust in the spirit of Ek Bharat, Shreshth Bharat.
1: जय पराजय लोकतंत्र और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन 5 प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है. लोकतंत्र डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
0: एंड विद दैट वी एंड दिस न्यूज बुलेटिन.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, ఆలోచన, హానికరమైన రసాయనాలు, ఆరోగ్యంపై ప్రభావం, డాక్టర్ బి కేశవరావు గారి ప్రసంగం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాను ఆదిలో అరికట్టడానికి సూచనలు, చికిత్సా విధానాలు, డాక్టర్ శ్రీ కంటి రఘు గారితో పరిచయం ప్రసారమవుతుంది. తొమ్మిది గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో తారకటూరు వీరాంజనేయులు గారి క్లారినెట్ వాద్యం వినవచ్చు. మధ్యాహ్నం 11:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బాలాంత్రపు రజనీకాంతరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 జీవనలహరి కార్యక్రమంలో పల్లవినే ఇంటి పేరుగా మార్చుకున్న గాన సరస్వతి, సంగీత విద్వాన్ పల్లవి శ్రీ సి వరదరాజన్ గారితో పరిచయం వినవచ్చు. వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి 1:30 వనితావాణి కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల రాధామాధవ గారితో పరిచయంలో వినవచ్చు. రేపు రాత్రి 7:15 పంట శిమల కార్యక్రమంలో అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, నా అనుభవాలు వంగ నవీన్ రెడ్డి గారితో పరిచయం వినవచ్చు. రాత్రి 8:15 తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం కళారత్న కూరాడి చంద్రశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సమర్పణలో. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:11 దాటి 50 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్పై మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. జై హింద్.